ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 2వ తేదీ మంగళవారం. శ్రోతలకు శుభోదయం.

0: Heritage site Valley of Flowers, located in Chamoli district, has been open to tourists. Forest Department has appealed to visitors to cooperate in the conservation of the valley's rich biodiversity and rare plant species. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి సుప్రభాతం స్తోత్రం వింటారు.

0: శ్రోతలు ఇంతవరకు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి సుప్రభాతం స్తోత్రం విన్నారు. ఇంతటితో ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుధ. ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో శ్రీ మధ్వరి రామూర్తి గారి హితోక్తులు వింటారు.
1: భారతీయ సంస్కృతిలో విలువలకే పెద్ద పీట వేశారు. ఏ అంశాన్నైనా కథలతో జోడించి చెప్పడం ద్వారా హృదయాన్ని ఆకర్షించి రంజింపజేసే పద్ధతిని ఇతిహాసాలు, వేదాలు, కావ్యాలు ఇలా సర్వ భారతీయ సాహిత్యము అనుసరించింది. ఆ సాహిత్యం ప్రవచించిన విలువల్లో మొట్టమొదటి సత్యం. ఇది లోకోపకారకమైన గొప్ప ధర్మం. దీనిని గుర్తించిన ఆదికవి వాల్మీకి మహర్షి తన కావ్య కథానాయకుడైన శ్రీరామచంద్రుని మొదలు అన్ని ప్రధాన పాత్రలను సత్యము చుట్టూ పరిభ్రమించేటట్లు సృష్టించాడు. సత్యమేకేశ్వరోలోకే సత్యం పద్మాశ్రితానన సత్యమూలాని సర్వాణి సత్యం నాస్తి పరంపదం అన్నాడు. ఈ ప్రపంచములో సత్యమే ఈశ్వరుడు, సత్యమే సంపద. అంతెందుకు, అన్నీ సత్యమూలాలే. కనుక సత్యాన్ని మించిన మరో స్థాయి లేదంటూ సత్యమేకపదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠ అనే సత్య ప్రశస్తిని పేర్కొంటూ సకల ధర్మాలకు మూలమైన సత్యమే అన్ని ధర్మాలలో నిండి ఉంది అన్నాడు. సత్యాన్ని నిత్యం తన ధర్మంగా భావించి విలువలు కాపాడిన నాయకుడే శ్రీరాముడు కాబట్టి మారీచుని నోట సాధు సత్యపరాక్రమ అనిపించాడు. అంతేకాదు, అంతటి రామచంద్రుని ముఖత భరతుణ్ణి గురించి కూడా ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానంద హితేరత యశస్వి జ్ఞాన సంపన్నా శుచిర్విశ్వం సమాధీమహే అంటూ పేర్కొనడంలోనే ఉత్తమ వ్యక్తిత్వాన్ని కాపాడే గుణం సత్యసంధత్వమే అని చెప్పినట్లయింది. పరిపాలన చేసే పాలకుడు సత్యాన్ని అనుష్ఠించినప్పుడే సత్యం విలుస్తుంది. పాలితుడు సత్యధర్మాన్ని పాటిస్తాడు అన్న నిజం అడుగడుగున రామకథ మనకు అవగాహన చేసింది. రామం సత్యపరాక్రమం అన్న, ధర్మజ్ఞో గురువిర్ధాంతం కృతజ్ఞత సత్యవాక్షుషి అన్న, అన్ని చోట్ల సత్య ధర్మానుష్ఠానమే ఈ లోకాన్ని రక్షించేది అన్న సూచన కనిపిస్తుంది. ఏ విలువలైనా జీవకోటి రక్షకాలే, దాని కొరకే ధర్మానుష్ఠానం. అందుకే రాముని కథ అయినా హరిశ్చంద్రుని కథ అయినా మరి ఏ కథ అయినా సత్యం గురించి చెప్పే ప్రయత్నమే చేసింది. మన సంస్కృతిని రామాయణ స్ఫూర్తితో భారతం వంటి గ్రంథాల్లో కూడా విదురునీతి వివరించింది. సత్యేన ధార్యతే పృథ్వీ అని భూమండలమంతా సత్యం వలనే నిలుస్తున్నట్లు చెప్పింది. భారతంలోని శకుంతలోపాఖ్యానములో తనను తృణీకరించిన దుష్యంతునితో శకుంతల ఇలా అంటుంది, మహారాజా, సత్యం తప్పినవాడు మహారాజుగా రాణిస్తాడా? నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సుండృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుతు శతకంబు కంటే ఒక సుండృత వాక్యము మేలు చూడగన్. నూతుల కన్నా బావి, బావి కన్నా క్రతువు, క్రతువు కన్నా స్తుతుడు మేలే, కాని వీటన్నింటికంటే సత్యం మేలైనది అంటుంది. అలాగే రాయబార ఘట్టములో శ్రీకృష్ణుడు భీష్మ ద్రోణాది వీరులు గల సభలో నిలబడి ఇలా అంటాడు, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము వందలేక చెడవారినదైన అవస్థ దక్షులెవ్వారులుపేక్ష చేసిరది వారల చేతగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడిన్. సత్యమునకు ఎంత మహిమ ఉందో అది తప్పితే జరిగే పరిణామాలేవో స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఇది. కాని కొన్ని సమయాల్లో ఈ సత్యాన్ని తప్పినను ప్రమాదము లేదంటుంది. ఎలా అంటే, భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు తద్భూత భయాస్పదంబగు అభూతపు సత్యము సత్యరూపమై ఖ్యాతినిజేయుకావున హితంబగు సత్యము నించి ఆరయన్నీతి విధులను సమస్తమును నేర్పడజోడరి ధర్మనందన. ఓ ధర్మనందన, సమస్త నీతిని తెలిసిన పండితులు సత్యాసత్యాలను ఎలా పరిశీలిస్తారంటే, ప్రాణులకు మేలు చేకూర్చేదైతే ఆడిన అబద్ధం కూడా నిజమై నిజమైన సత్యాన్నిస్తుంది. అదే సమయంలో ప్రాణులకు భయాన్ని కీడును కలిగించే నిజమైన మాట పాపఫలాన్నిస్తుంది. అందుకే ఏది హితమో ఏది మేలును చేసేదో దానినే పండితులు పెద్దలు సత్యంగా భావిస్తారు అంటూ భారతంలో ధర్మరాజుకు విదురుడు నీతిగా చెప్తాడు. అదే సంస్కృతంలో సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అనబ్రూయాత్ సత్యమప్రియం. సత్యాన్ని చెప్పు, ప్రియంగా మాట్లాడు, కానీ అప్రియమైన అంటే బాధ కలిగించే సత్యాన్ని మాత్రం చెప్పద్దు అన్నది శ్లోకార్థం. ఇక పోతన భాగవతంలో శుక్రనీతి మరొక విధంగా ఉంది. వామనునకు భూమిని దానం చేస్తున్న బలిచక్రవర్తి

0: మ్యాపుతూ శుక్రుడిలా అంటాడు. వరిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మనభంగమందు చకిత గోకుల అగ్రజన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందదిప. ఆడువారి విషయములో కాని వివాహ సమయములందు కాని ప్రాణము పోవు సమయమున గాని మానభంగము జరుగు సమయమున కాని ధన సంపాదన సమయమున కాని గోవులను రక్షించినప్పుడు కాని అగ్రజన్మలను కాపాడినప్పుడు కాని అబద్ధమాడవచ్చును, దాని వలన పాపము కలగదు. ఇది మనం నిజం చెప్పే సమయం ఏది? ఇది ధర్మభంగం చేసేవారి మాటలుగా మనం భావించాలి. అంతేకాక సత్యం ఈ లోకంలో ప్రధాన ధర్మంగా నిలిస్తే, ప్రజలు సత్యాన్ని మరిచిపోకుండా సాధన చేస్తే మన బ్రతుకు సార్థకత. అది మన జీవిత పరమార్థం. ఆ శక్తినిచ్చేవే మన వేదాలు, పురాణాలు, కావ్యాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సత్యాన్ని వదలరాదు అన్న సంగతి మరువరాదు.
1: శ్రోతలంతవరకు శ్రీ మధుర రామూర్తి గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఇవాల్టి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: చిరుధాన్యాల పంటలలో రాగి తర్వాత కొర్ర ప్రధానమైన పంటగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా కర్నూలు, అనంతపురం, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. కొర్ర పంట బెట్టను తట్టుకోవడమే కాకుండా ఎటువంటి నీళ్లలోనైనా ఏ కాలంలోనైనా పండించదగిన పంటగా మనం చెప్పుకోవచ్చు. ఇక అధిక దిగుబడులనిచ్చు కొర్ర రకాలను ఒకసారి గమనించినట్లయితే, ప్రసాద్ రకం చూసినట్లయితే, ఈ రకం కొర్ర కాలపరిమితి 70 నుంచి 75 రోజులు కాలపరిమితి ఉంటుంది. ఈ రకం ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల గింజలను దిగుబడినిస్తుంది. ఈ రకం కొర్ర బెట్టను కూడా తట్టుకుంటుంది. ఇక శ్రీకృష్ణ దేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి వంటి రకాలను చూసినట్లయితే, ఈ రకాల కాలపరిమితి 80 నుంచి 85 రోజులు ఉంటుంది. ఎకరానికి దిగుబడిని చూస్తే 10 నుంచి 12 క్వింటాల దాకా దిగుబడి ఉంటుంది. వెర్రి కంకి అలాగే అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది. ఇక సూర్యనంది, ఎస్ఐఏ 3085 రకాలను చూసినట్లయితే, ఈ రకాలు నూతనంగా విడుదల చేసినవి. స్వల్పకాలిక రకాలు అగ్గి తెగులను, వెర్రి కంకి తెగులను కూడా తట్టుకుంటాయి. ఇక కొర్ర సాగులో యాజమాన్య పద్ధతులను గమనించినట్లయితే, నేల తయారీ విషయంలో కొర్ర గింజలు చిన్నవి కాబట్టి మంచి మొలక కావాలంటే నేలలను గొర్రుతోనూ గుంటుకతోనూ తేలికగా సేద్యం చేసి గింజ విత్తుకోవాలి. ఇక విత్తుకునే విధానం చూసినట్లయితే, విత్తనాన్ని వరుసల మధ్య 20 నుంచి 22 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7 నుంచి 8 సెంటీమీటర్లు దూరంతో గొర్రుతో విత్తుకోవాలి. విత్తిన 12 నుంచి 15 రోజులలో ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. ఇక కొర్ర పంటలో ఎరువుల వాడకాన్ని గమనించినట్లయితే, ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 3 నుంచి 4 వారాల తర్వాత మరో 8 కిలోల నత్రజనిని, ఎరువును పైపాటుగా వేయాలి. ఇక కొర్రలో అధిక దిగుబడుల కోసం అంతర కృషిని పాటించినట్లయితే, నాటిన 20 నుంచి 25 రోజులకు దంతులతో ఎడసేద్యం చేయాలి. వర్షాధారపు పంటలో ఎడసేద్యం చేయడం వల్ల వర్షపు నీరు ఇంకి తేమ నిల్వ చేయబడి అధిక దిగుబడులకు దోహదపడుతుంది. ఇక నీటి యజమాన్య విషయంలో గమనించినట్లయితే, వేసవి పంటలో నల్లరేగడి నేలలకు 3 నుంచి 4 తడులు అవసరమవుతుంది.

0: అవుతాయి. పంటకాలంలో సున్నిత దశలైన పిలకలు తొడుగు సమయం, పూత గింజ ఏర్పడే దశలలో పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ఇక కొర్ర పంటలో అంతర పంటలను చూసినట్లయితే, గత కొన్ని సంవత్సరాలలో కొర్ర పంట పండించే రైతులు నికర ఆదాయాన్ని పెంచడానికి అంతర పంటలు తప్పకుండా వేసుకోవాలి. రెండు చాళ్ల కొర్రతో ఒక చాలు వేరుశెనగ లేదా ఐదు చాళ్ల కొర్రతో ఒక చాలు కంది లేదా సోయా చిక్కుడు వేసుకుంటే ఎక్కువ దిగుబడులు పొందటానికి అవకాశం ఉంటుంది. ఇక సస్యరక్షణ చర్యల విషయానికి వస్తే, సాధారణంగా ఈ పంటను ఆశించే చీడపీడలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. అవసరమైనప్పుడు తగిన సస్యరక్షణ చర్యలను పాటించి కాపాడుకోవాలి. ఇక చెదపురుగులు, వేరుపురుగులు నివారణకు చూసినట్లయితే, చెదలు అలాగే వేరుపురుగు నివారణకు విత్తేటప్పుడు మాలాథియాన్ 5% మందును ఎకరాకు 8 కిలోలు వేసుకోవాలి. ఇక గులాబీ రంగు పురుగును చూసినట్లయితే, ఈ పురుగు ఆశించడం వల్ల మువ్వలు చనిపోతాయి. పూత దశలో ఆశించినప్పుడు తెల్ల కంకులు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కొర్రలో తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా ఆకుపచ్చ తెగుళ్లు అంటే అగ్గి తెగులు లేదా తుప్పు తెగులు అని కూడా అంటారు వీటిని. ఈ తెగుళ్లను గమనించినట్లయితే వీటి నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా కార్బన్ జిమ్ 1 గ్రాము మందును చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఇక వెర్రికంకి తెగులు విషయానికి వస్తే, తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. ఆకుల అడుగు భాగాన బూజు లాంటి శిలీంద్రం కనిపిస్తుంది. ఆకులు ఎండిపోయి పీలికలుగా కనిపిస్తాయి. మొవ్వలోని ఆకులు సరిగా విచ్చుకోవు. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల సముదాయాలుగా కనిపిస్తాయి. దీని నివారణకు 3 గ్రాముల థైరామ్ లేదా మెటలాక్సిల్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లీటరు నీటికి మెటలాక్సిల్ 1 గ్రాము లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు కలిపి 25 నుంచి 30 రోజుల వయసు గల మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఇక పంట కోత, పంట నిల్వ చేయుట విషయంలో రైతు సోదరులు ఒకసారి గమనించినట్లయితే, పంట పసుపు రంగుకు మారినప్పుడు పక్వ దశను సూచిస్తుంది. పంటను కోసి బాగా ఎండనిచ్చి కంకులను కోసి పశువులతో గాని ట్రాక్టర్తో గాని తొక్కించి గింజలను వేరు చేసుకోవాలి. కొర్ర గింజలకు నిల్వలో ఎటువంటి పురుగు ఆశించదు. కొర్ర శరీర పోషణకు కావలసిన అన్ని పోషక పదార్థాలు ఎక్కువ మోతాదులో అందిస్తుంది. కాబట్టి దీనిని ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
1: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
2: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసా ప్రాయం.

రైతు సోదరులు ప్రస్తుత పరిస్థితుల్లో వేసవి దుక్కులు చాలా ముఖ్యమైనవి కాబట్టి అక్కడక్కడ కొన్ని వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు అనేటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి వేసవి దుక్కులు చేసుకొని భూమిని గుల్లబారడం వల్ల మనకి భూసారం పెరిగే అవకాశం ఉంది కాబట్టి వేసవి దుక్కులు ఖచ్చితంగా చేయాలి. ఇంతటితో ఇవాళ పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్టంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యఘర్ చేయాలి, అందరి ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతోటి అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్టలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్ లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొట్టారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైనారు. మళ్లీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీల్లేదు. అన్ని గూడాలల్ల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలలున్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ. రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు.
0: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు.

0: ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుందని మంత్రి పేర్కొంటూ,
1: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం ప్రెస్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలి

0: డ్రెస్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్టంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్టంలో 13 ఐఐటి నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్టంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాథూర్ మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్టంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఏడు గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 కాంతిరేకలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం వినికిడి సమస్య, అందుబాటులో ఉన్న వినికిడి సాధనాల గురించి ఆడియాలజిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పథాలజిస్ట్ డాక్టర్ రోజా గారితో పరిచయ కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంతిరేకలు కార్యక్రమంలో. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, 8:35 ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిరుచి, 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు, 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11:00 వివిద్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివిద్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 1:20 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు, 1:30 వివిద్ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 వివిద్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం, అనంతరం సంధ్యారాగం, 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు, 6:20 రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు, 6:25 ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిరుచి, కుటుంబ సంక్షేమ గీతం వింటారు ఈరోజు రాత్రి 7:00, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల్లో అధిక పాల ఉత్పత్తికి మేలైన యాజమాన్య పద్దతుల గురించి పాములపాడు మండలం పశువైద్యులు డాక్టర్ ఏ అనిల్ గారి ప్రసంగం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్, 8:00 తుంగభద్ర కథలు, 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు, 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం, 10:00 ఏకచిత్రగానం శీర్షికన బంగారు బుల్లుడు చిత్రం నుంచి పాటలు వింటారు. ఇక ఎప్పటిలాగే ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమం ఈరోజు రాత్రి 10:30, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఈరోజు రాత్రి 11:10. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్టపతి భవన్లో మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రాష్టపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్టపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యకుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్దంగా ఉందని రాష్టపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ది, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్దిలో ఎంఎస్ఎంఈ రంగానికున్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ది శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్దిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరుదేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ది, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్దత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 1 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛ భారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు,

ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత మూడేళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యకులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2 బిలియన్ డాలర్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండీ పేర్కొంది. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సీబీటీ మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్టపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12

0: గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ఈనాటి కాంతిరికలు కార్యక్రమంలో పత్రికా సమాచారం అనంతరం వినికిడి సమస్య, అందుబాటులో ఉన్న వినికిడి సాధనాల గురించి ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పథాలజిస్ట్ డాక్టర్ రోజా గారితో పరిచయ కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి. ముందుగా పత్రికా సమాచారం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
6: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: RBI అంటుంది,
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
10: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
9: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
10: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. నిన్న స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 132 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ బీరా, సీఐలు శివశంకర్, రామాయనాయుడు, రామాంజనేయులు, రామాంజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
9: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
10: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
9: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
10: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
11: ముఖాన మొటిమల
12: సైబాల్, 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
9: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
10: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
9: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
10: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు అని

కర్నూలు జిల్లా కలెక్టర్ ఏసిరి అన్నారు. నిన్న కలెక్టరేట్లోని సునాయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ అర్జీదారులు పూర్తిగా సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన పరిష్కారాలను అందించాలన్నారు. అధికారులను ఆదేశించారు. ఎస్పీ కమిషనర్కు అందిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ద చూపించి వాటికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్టులను వెంటనే సమర్పించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: గ్రంథాలయాలు అపార జ్ఞానానికి నిలయాలని సహాయ గ్రంథాలను గ్రంథాలయ అధికారి వజ్రాల గోవిందరెడ్డి అన్నారు. పాతనగరంలోని జిల్లా కేంద్రం గ్రంథాలయంలోని కొనసాగుతున్న బాలల వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ విజ్ఞానం, చిత్రణ లేఖనం, నీతి కథలు చదవడం తదితర అంశాలపై గోవిందరెడ్డి గారు రిసోర్స్ పర్సన్ మహబూబ్ బాషాలు అవగాహన కల్పించారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి, వినికిడి సమస్య అందుబాటులో ఉన్న వినికిడి సాధనాల గురించి ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పథాలజిస్ట్ డాక్టర్ రోజా గారితో పరిచయ కార్యక్రమం.
5: మనిషి పుట్టినప్పటి నుంచి మరి మరణించే వరకు కూడా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే కొన్ని ప్రాణాంతకంగా అలాగే మరి జీవన విధానంలో అనేక సమస్యలు కల్పించే విధంగా ఉంటాయి. అయితే ప్రాణాంతక సమస్యల్ని పక్కన పెట్టినట్టయితే జీవన విధానాన్ని ప్రభావితం చేసేటువంటి సమస్యలు ముఖ్యమైనది వినికిడి సమస్య. అయితే ఈ వినికిడి సమస్య మనం గతకాలం నుంచి ఇప్పటి వరకు మనం చాలామందిని చూస్తున్నాము. అయితే ఈ వినికిడి సమస్యకి మరి గతంలో మరి ఒక పెద్ద బ్యాటరీతో ఉండేటువంటి వినికిడి యంత్రాలను పెట్టుకోవడం కూడా గమనించడం, అంటే అది ఉండడం ద్వారా వారికి వినికిడి సమస్య ఉంది అని మనం గమనించడం, మరి వారికి తగినట్టుగా మనం మాట్లాడడం జరుగుతుండేది. అయితే ప్రస్తుతం చూసినట్టయితే ఆధునికమైనటువంటి టెక్నాలజీ పెరిగింది. పెరగడం ద్వారా మరి ఆ వాటి యొక్క ఆ యంత్రాల విషయంలో, అంటే వినికిడి యంత్రాల విషయంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వినికిడి సమస్య అనేటువంటిది మరి మనిషి జీవన విధానాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. అంటే అతని జీవనం సౌకర్యంగా ఉండడానికంటే బదులుగా అసౌకర్యాన్ని ఎక్కువ కలిగిస్తూ ఉంటుంది. అలాగే మరి సమాజంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటుంది. మరి వీటన్నిటిని పరిష్కరించేదే ఆడియాలజీ అనేటువంటి ఒక ప్రత్యేక సబ్జెక్టు. దీంట్లో మరి ఒక ప్రత్యేకమైనటువంటి డిగ్రీ చదవడం ద్వారా ఈ ఆడియాలజీ అంటే ఆడియోమెట్రీ అనేటువంటి ఒక సాధనాలను తయారు చేసి మరి ఈ వినికిడి సమస్య ఉండే

0: వారికి అమర్చడం ద్వారా వారికి ఎంతో సేవ చేస్తున్నారు ఇటువంటి ఆడియాలజిస్టులు. అలాగే మరి ఈ వినికిడి సమస్య ఏ రకంగా వస్తుంది, మరి ఏ వయసులో ఉంటుంది, ఏ వయసు వారికి మరి త్వరగా మనం గమనించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలి, అలాగే వినికిడి యంత్రాలని మనం ఏ విధంగా అమర్చాలి, ఏ వయసు వారికి ఏ రకమైనటువంటి యంత్రాలు అవసరమవుతాయి అనేటువంటి విషయాలను కూడా మనకు తెలియజేయడం కోసము మరి ఆడియాలజిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ రోజా గారు తెలియజేస్తారు. బంగి రోజా గారు మరి ఈ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి డిగ్రీ చేయడం ద్వారా మరి తమ యొక్క సేవలు మన కర్నూలు అందిస్తూ ఉన్నారు. అయితే మరి అసలు ఈ వినికిడి సమస్య ఏ వయసులో ప్రారంభమవుతుంది, ఏ వయసు వారికి మనం అత్యవసరంగా ఆ సమస్యని గుర్తించి తగు విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వయసు పెరిగే కొద్దీ మరి ఎటువంటి సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి వినికిడి సమస్యను పరిష్కరించడం కోసం అనేటువంటి విషయాలను కూడా వారు మనకు తెలియజేస్తారు. వారి నుంచి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రోజా గారు.
1: నమస్కారం అండి. ఆల్ ఇండియా శ్రోతలందరికీ నమస్కారము.
0: అయితే ముఖ్యంగా ఏంటంటే వినికిడి సమస్య అనేటువంటిది జీవన విధానాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది, జీవన శైలిని ప్రభావితం చేస్తుంది, అలాగే మనకి సంపాదన పటిమను కూడా కొంతవరకు చేస్తుంది. అలాగే మరి సమాజంలో వినికిడి సమస్య ఉందంటే ఒక రకమైనటువంటి చిన్న చూపు కూడా గురవుతుంటారు. ఇది మనం చూస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ముఖ్యంగా మరి ఒక రకమైనటువంటి అవగాహన కోసం మన శ్రోతలకి ఈ వినికిడి సమస్య అనేటువంటిది చాలామందికి దొరిచేటువంటి ఒక ప్రశ్న, ఏ వయసు నుంచి మొదలవుతుంది అనేటువంటిది.
1: మనకి పురాణాలు తీసుకున్నప్పటి నుంచి కూడా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే అభిమన్యుడు వినడం మొదలు పెడతాడు. సో మనకి 20 వారాల నుంచి, బిడ్డ కడుపులో పడ్డ 20 వారాల నుంచే వింటూ ఉంటారు. ఆ పుట్టిన బిడ్డకి పుట్టిన వెంటనే మనకి వినికిడి అనేది ఉంటుంది. సో వాళ్ళకి పెద్దగా అయితే వినికిడి వస్తుంది, అట్లా ఏమి ఉండదు. పుట్టినప్పటి నుంచే వినికిడి ఉంటుంది, కడుపులో ఉన్నప్పటి నుంచి వినికిడి అనేది డెవలప్ అయి ఉంటుంది. సో ఏ వయసు నుంచి వస్తుందంటే పుట్టిన శిశువు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, ముసలి వాళ్ళ వరకు, మధ్య వయసు వాళ్ళ వరకు, కొన్ని కొన్ని కారణాలను బట్టి వస్తుంది. సో పుట్టిన బిడ్డలకి అయితే వాళ్ళకి ఏమన్నా కుటుంబంలో ఎవరికైనా ఇంతకుముందు జెనెటికల్గా ఉంటే, లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా అనారోగ్యం వల్ల మందులు వాడడం కానీ, లేకపోతే ఏదైనా డ్రగ్స్ కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ కన్సెప్షన్ అట్లాంటి అలవాట్లు ఏమన్నా ఉన్నప్పుడు, లేకపోతే మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు తల్లి, ఎప్పుడైతే గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లికి విపరీతమైన స్ట్రెస్ ఉన్నప్పుడు, అలాంటి కండిషన్స్లో కూడా మనం వినికిడి సమస్యలు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఏజ్ వరకైనా ఉండే అవకాశం కూడా ఉంది.
0: అయితే రోజా గారు, ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే మీరు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. అంటే తల్లి గర్భంలో ఉండగా 20 వారం నుంచే వినికిడి అనేటువంటిది శిశువుకి ప్రారంభమవుతుంది అనేటువంటిది, అంటే చాలా ఆసక్తికరమైన విషయం. మనం తల్లి గర్భంలో ఉండగా కదలికలు గమనిస్తాం. మనం బయట చూసినట్టయితే పొట్ట పైన ఇట్లా చేపట్టుకుంటే కదలికలు అవి గమనిస్తుంటే మనం మాటలు, మన శబ్దాల ద్వారా కూడా బిడ్డకి వినికిడి శక్తి ఉందా లేదా అనేది మనం గమనించగలుగుతారు. అంటే మనం మాట్లాడేదాన్ని బట్టి, లేదా మనం పిలిచేదాన్ని బట్టి బిడ్డ కడుపులో కదలికల్ని మనం గమనించగలరంటారు.
1: అవును అవును. ఇప్పుడు ఏదైనా పర్టికులర్ పర్సన్ వాయిస్ వింటేనే వాళ్ళు కదలడము, లేకపోతే ఏదైనా మ్యూజిక్ కానీ దానికి రెస్పాండ్ అవ్వడము అట్లా జరుగుతుంది. బట్ టెక్నికల్లీ వీళ్ళకి వినికిడి సమస్య లేదు అని అయితే మనం చెప్పలేము. బట్ ఏంటంటే మదర్ రెస్పాన్స్ నుంచి కూడా వాళ్ళు కదిలే అవకాశం ఉంది. దీన్ని వినికిడి సమస్య ఉంది లేదని అప్పుడు నిర్ధారించలేము. బట్ వాళ్ళు వింటున్నారు అనేది మనం సైంటిఫికల్లీ ప్రూవ్ అని 20 వారాల నుంచి వింటున్నారు.
0: కదలికలు అంటే మనం అంటే తమాషగా ఒక చిన్నప్పటి నుంచి ఒక ముద్దు పేరు పెట్టుకుని గర్భంలో ఉండగానే పిలవడం మొదలు పెడితే ఆ పిలుపుని బట్టి కూడా లోపల ఉన్నటువంటి పిండము, ఆ బేబీ స్పందిస్తుందా మనం, మీరంటే మీరైనా అట్లాంటివి ఏమైనా మీ అంటే ఈ ఆడియోమెట్రీ లేదంటే ఆడియాలజీ చదివేటప్పుడు అలాంటి విషయాలు ఏమైనా గమనించడం జరిగిందా?
1: యూజువల్లీ గర్భంలో ఉన్న బిడ్డకైతే మనం అట్లాంటి పరీక్షలు ఏమి అంటే, ఏదైనా మనకి ఏంటంటే టెస్ట్ ద్వారా రికార్డెడ్ ప్రూఫ్స్ ఇంపార్టెంట్. సో అట్లాంటివి ఏమి మనం ఎక్కువ చెయ్యము. పుట్టిన వెంటనే ఒక రోజు నుంచి అయితే పరీక్షలు చేసి చూస్తాము. బట్ ఏంటంటే మనం ఫ్యామిలీలో అబ్జర్వ్ చేసేది, మనం మదర్ యాజ్ ఎ మదర్ ఫీల్ అవ్వగలిగేది ఏంటంటే మనం పర్టికులర్ పేరు పిలిచినప్పుడు కదలడము, లేకపోతే టచ్ చేసినప్పుడు, సౌండ్ చేసినప్పుడు కదలడం, అవైతే గమనించవచ్చు.
0: దాని ద్వారా మనం బిడ్డ చక్కగా వినబడుతుంది, వినికిడి శక్తి ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు.
1: అర్థం చేసుకోవచ్చు. బట్ పుట్టిన తర్వాత కూడా వినికిడి పరీక్ష చేయించడం కూడా అంతే ఇంపార్టెంట్. స్క్రీనింగ్, బేసిక్ స్క్రీనింగ్ ఉందా లేదా, బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో అదే నిర్ధారణ కాదు మనకి.
0: అయితే చాలా చక్కగా చెప్పారంటే పుట్టిన వెంటనే కూడా వినికిడి శక్తి ఉందా లేదా అని

0: మనం తెలుసుకోవాలి తల్లిదండ్రులు అనేటువంటిది చాలా చక్కటి విషయం చెప్పారు. అయితే ఇది ఎలాగంటారంటే ఏ రకంగా మనం తెలుసుకోగలము?
1: ఇప్పుడు శిశువు పుట్టిన ఒక రోజు తర్వాత నుంచి మనం వినికిడి పరీక్షలు అనేది అందుబాటులో ఉన్నాయి. మనకి న్యూబోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ అని మనకి యూనివర్సల్ గా పెట్టారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది మ్యాండేట్ ఇచ్చింది అనమాట. ప్రతి న్యూబోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ అండర్గో అవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది పేరెంట్స్ ని. బట్ అగైన్ వీఆర్ స్టిల్ ట్రయింగ్ ఆన్ దట్ వే. పుట్టిన ఒక రోజు నుంచే మనం స్క్రీనింగ్ చేసి ఏదైనా ఇష్యూ ఉంటే జస్ట్ ఒక సెకండ్ కూడా పట్టదు ఆ పరీక్ష అనేది. ఆ ఒక సెకండ్ లో మనకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మనం ఫాలో అప్ చేసి ఒక నెలలో నిర్ధారించవచ్చు. నెల లోపలనే నిర్ధారిస్తే ఏంటంటే నార్మల్ పిల్లల్లాగా వాళ్ళు ఉండే అవకాశం ఉంది. యూజువల్లీ మనం ఏంటంటే వినపడలేదు అంటే చెవిటి మూగవాడు అనేసాం. సో వినపడకపోవడం ఒక్కటే బాబు బిడ్డ సమస్య, మాట్లాడకపోవడం సమస్య కాదు. ఎప్పుడైతే మనం తొందరగా ఐడెంటిఫై చేస్తామో మూగవాడు అనే పదం ఉండదు. దే కెన్ స్పీక్ నార్మల్లీ.
0: అంటే వినికిడి సమస్య వల్లే మాట్లాడలేకపోవడం వస్తుంది.
1: అవును.
0: అంటే మాట్లాడలేకపోవడం మాత్రం సమస్య కాదు.
1: కాదు.
0: చాలా చక్కగా చెప్పారు రోజా గారు. అయితే ఇక్కడ పరీక్ష అనేది ఏ రకం ఉంటుంది అంటే యంత్రాల ద్వారా చేస్తారా లేదంటే మనం ఒక శబ్దం చేయడం ద్వారా బిడ్డ అంటే పసిబిడ్డ ఆ రోజుల్లో బిడ్డ స్పందించడం ద్వారా తెలుసుకోవచ్చంటారా?
1: ఇది ఏంటంటే మనకి పుట్టిన బిడ్డ మనకి శబ్దం వస్తుంది రావట్లేదు అని చెప్పలేరు. ఫస్ట్ థింగ్ మనం శబ్దం ఇచ్చి కూడా చేయొచ్చు. బట్ అది ఏంటంటే 50% ఛాన్సెస్. సో ఛాన్స్ ఫ్యాక్టర్ తీసుకోకుండా ఉండడానికి మనకి ఆధునికమైన పరికరాలు ఉన్నాయి టెస్ట్ చేయడానికి. దాన్ని ఓఏ స్క్రీనింగ్ అని ఏబీఆర్ స్క్రీనింగ్ అని కూడా అవైలబుల్ ఉన్నాయి. అది ఒక నిమిషం బిడ్డ చెవిలో అది టిప్ అనే చిన్న టిప్ వస్తుంది మన ఇయర్ ఫోన్స్లో. సో ఆ బిడ్డ చెవి ఎంత ఉంటుందో అంత చిన్న టిప్ ఉంటుంది. అది ఒక్క నిమిషం పెడితే అందులో మనకి ఆ బిడ్డ చెవి నరాల యొక్క పనితీరు వెంటనే రికార్డ్ చేస్తుంది అనమాట. సో ఆ రికార్డింగ్ ని బట్టి చూస్తాము. అంటే ఆబ్జెక్టివ్నే ఎక్కువ నమ్ముతాం. ఇప్పుడు మనకి ఏదైనా కళ్ళు కనపడట్లేదు అంటే చెప్పంగానే నమ్మము. టెస్ట్ చేయించుకొని ఎంత పర్సెంట్ కనపడట్లేదు అనేది చూస్తాం. సో ఇది కూడా అంతే. ఎంత పర్సెంట్ వినపడట్లేదు, వినపడట్లేదా లేదా, వినపడట్లేదు అంటే నెక్స్ట్ ఎంత పర్సెంట్ వినపడట్లేదు, ఎంత సివియర్ ఉంది అనేది చూడాలి. అప్పుడే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలం.
0: అంటే మీరు చేసేటువంటి ఆ టెస్ట్ ఏదైతే ఉందో అది స్కానింగ్ లా పనిచేస్తుంటారా లేదంటే ఎక్స్రే లాగా పనిచేస్తుంటారా, ఎలా పనిచేస్తుంటారు అంటే ఏ పద్ధతిలో పనిచేస్తుంటారు అది?
1: అంటే మనకి చెవిలో ఏంటంటే మనం మూడు భాగాలు తీసుకుంటాము. ఔటర్ ఇయర్, మధ్య చెవి, ఇన్నర్ ఇయర్ అంటాము, మిడిల్ ఇయర్. సో ఇన్నర్ ఇయర్ ఏంటంటే నరాలు ఉంటాయి అన్నమాట. ఆ నరాలను డైరెక్ట్ గా నరాలని ఎగ్జామిన్ చేస్తుంది, అది స్కాన్ చేస్తుంది. సో మనం ఒక సౌండ్ ఇస్తాం, మనం చెవిలో పెట్టిన దాంట్లో ఒక సౌండ్ ఇచ్చి ఆ సౌండ్ ద్వారా రికార్డింగ్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు ఏదైనా సౌండ్ ఇవ్వగానే బయట లోపల నరాలు పనిచేయడం స్టార్ట్ చేస్తే ఒక సౌండ్ వచ్చింది అని న్యూరల్ ఇంపల్సెస్ అనేది మూవ్ అవుతుంది. ఆ ఇంపల్సెస్ ని రికార్డ్ చేస్తాం అన్నమాట. స్కానింగ్ కానీ అట్లాంటివి ఎఫెక్ట్స్ ఏమీ పడవు. ఎందుకంటే పుట్టిన శిశువు మీద చేస్తున్నాం కాబట్టి వాళ్ళ బ్రెయిన్ పైన ఎటువంటి ఇంపాక్ట్ పడకూడదు, నరాల పైన ఎటువంటి ఇంపాక్ట్ పడకూడదు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ టెస్టింగ్ వల్ల.
0: చిన్న సౌండ్ చేయడం ద్వారా ఆ వాళ్ళ నరాల్లో వచ్చేటువంటి ప్రతిస్పందనను బట్టి రికార్డ్ చేస్తారు.
1: అంతే.
0: బాగుంది, చాలా చక్కగా తెలియజేశారండి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే చాలా మందికి సందేహం, చిన్న వయసు నుంచే ఈ సమస్య అంటే వినికిడి సమస్య ఉంటుందా లేదంటే మధ్యలో కూడా వచ్చే అవకాశం ఉందా, అంటే బాల్యంలో మధ్యలో కూడా వచ్చే అవకాశం ఉందంటారా?
1: బాల్యంలో పుట్టినప్పటి నుంచి ఉంటుంది, మధ్యలో కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. మధ్యలో వచ్చే అవకాశం అంటే కొంతమంది బిడ్డలకి ఎప్పుడు నిరంతరం చెవిలో చీము గారడము, చెవి నొప్పి అట్లాంటిది ఎక్కువ జలుబు చేయడము ఉంటుంది.
0: అంటే పుట్టుకతో బాగానే ఉంటుంది,
1: పుట్టుకతో బాగానే ఉంటుంది.
0: ఎదుగుదల సమయంలో పిల్లల చిన్నపిల్లల వయసులో ఇటువంటి సమస్య,
1: ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మన చెవిలో నీరున్నప్పుడు వినపడదు మనకి. సో ఆ చెవిలో చీము ఉంటే నీరు, అది ఉన్నప్పుడు వినపడదు. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ తగ్గుద్దో వినిపిస్తుంది. సో అట్లా ఆన్ అండ్ ఆఫ్ రావడం వల్ల వాళ్ళు స్కూల్కి వెళ్లే పిల్లలు కాబట్టి వాళ్ళకి వినపడనప్పుడు నేర్చుకోలేరు, వినపడ్డప్పుడు నేర్చుకుంటారు. సో వాళ్ళ అకాడమిక్ స్కిల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి అండ్ లెర్నింగ్ డిసేబిలిటీ లాగా మారిపోతారు. ఎప్పుడైతే లాంగ్ స్టాండింగ్ హియరింగ్ లాస్, అన్నోటీస్డ్ హియరింగ్ లాస్ ఉందనుకోండి, వాళ్ళు లెర్నింగ్ డిసేబుల్డ్ అంటే ఇప్పుడు నేర్చుకోవడానికి వాడికి అంత లెవెల్ లేదు, అంటే లెర్న్ చేయడానికి వాడికి అంత సాయి లేదు అన్నట్టు డిసేబుల్డ్, అది కూడా వన్ ఆఫ్ ద డిసేబుల్డ్ లాగా మారిపోతారు అనమాట. సో మనం చీము గారినా కానీ లేకపోతే కంటిన్యూస్ గా జలుబు రావడం కూడా పిల్లల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది అండ్ స్కూల్లో కూడా అంత నేర్చుకోలేరు. సో ఇది ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి దానికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే మెడిసిన్స్ ద్వారా తగ్గించడము, అది మళ్ళీ రీఅక్కర్ అవ్వకుండా చూడడము. కొంతమంది

0: మెడిసిన్ వేసినా కానీ ఒక 40% లాస్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ పెట్టి స్కూల్కి పంపడం, సో దట్ టీచర్ చెప్పేది మిస్ అవ్వకుండా ఉంటుంది, సో దట్ నేర్చుకోగలుగుతారు. కొంచెం పెద్దగైనాక ఆ లాస్ పోయినా నేర్చుకోగలుగుతారు. ఇంకొకటి, కొంతమందికి ఫీవర్లో వస్తుంది హియరింగ్ లాస్. హై ఫీవర్ వచ్చినప్పుడు అనుకోకుండా వినికి నరాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది కొంతమంది. ఇంకొక కొన్ని కేసెస్లో అయితే స్నేక్ బైట్ పాయిజన్ ద్వారా కొంచెం ఈ అడవిల్లో ఉండే ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో, ఎక్కువ కొండల మీద ఉండే పిల్లలు పాయిజన్ ద్వారా కూడా వినికి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మేము చాలా అలాంటి కేసెస్ చూసాము. సో ఇట్లాంటి మధ్య వయసులో అయితే ఇలాంటి, ఈ మధ్య కాలంలో అయితే ఇయర్ ఫోన్స్ అట్లా పెట్టుకోవడం వల్ల, ఎక్కువ రేడియేషన్ వల్ల కూడా హియరింగ్ లాస్ వస్తుంది. మధ్య వయసు వారికి అయితే మాత్రం పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ పని వృత్తి వ్యాపారాలు అంటారు కదా, మామూలుగా ఫ్యాక్టరీస్లో కానీ, ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్లో నించోవలసిందే వాళ్ళు. సో వాళ్ళు అవాయిడ్ చేయలేరు ఆ నాయిస్ని.
1: పనిచేసేవాళ్ళు,
0: సో ఆ నాయిస్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి కూడా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకైతే మేము లిజనింగ్ ప్రొటెక్షన్ డివైజెస్ అని ఇస్తాం. సో అవి పెట్టుకొని పనిచేయచ్చు, కొంతవరకు తగ్గిస్తుంది అన్నమాట.
1: అయితే డాక్టర్ గారు, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మీరు చెప్పినట్టుగా పిల్లలకి మీరు చెప్పినట్టు ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేటువంటి వినికిడి సమస్యలు గమనిస్తుంటాం. మీరు చాలా మంది ఒకసారి పిలిచినా కూడా పలకని పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఎవరు చెప్పడానికి పలకటం లేదంటారు. అంటే ఇలాగా పిలిచినా పలకనటువంటి పిల్లల విషయంలో వినికిడి సమస్య డెవలప్ అవుతుంది అని అనుకోవచ్చా మనం?
0: అనుకోవచ్చండి. కొంతమందికి ఏంటంటే ఒక చెవే వినిపిస్తుంది, ఒక చెవు బాగుంటుంది, ఒక చెవు వినపడదు అసలే. అంటే వాళ్ళు ఏంటి, ఒక చెవు మీదే రిలే అవుతూ ఉంటారు. సో అవి అన్నోటిస్డ్ హియరింగ్ లాసెస్ అంటాం అనమాట. అంటే గుర్తించరు, ఒకసారి ఒక్కొక్కసారి వింటారు, ఒక్కొక్కసారి వినరు. ఒక సైడ్ నుంచి అయితే బాగా వింటారు, ఆ వీడు వినిపిస్తుందిలే అనుకుంటారు. ఇంకొకసారి కొంచెం దూరం నుంచి చెప్తే వినపడరు, ఆ వీడు చెవిటోడు అని అంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాళ్ళ జీవన విధానం లేకపోతే రోజు డైలీ వేజ్ ఉండడం వల్ల, వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయకుండా అన్నోటిస్గా పెట్టడం వల్ల ఏంటంటే ఉన్న నార్మల్ చెవి కూడా దాని పనితీరు ఎక్కువ స్ట్రెస్ దానికి ఎక్కువడం వల్ల అది కూడా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా మీరు కొంచెం డౌట్ వచ్చినప్పుడు ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నారు వీళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ అన్నింటిలో అవైలబుల్ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి
1: మార్కెట్లో చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అయితే మీరు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ అంత శ్రద్ధ చూపించరు, కంటి మీద చూపించిన శ్రద్ధ లేదంటే ఇతర ఆరోగ్య సమస్యల మీద చూపించిన శ్రద్ధ, పిల్లలు స్నానం చేసేటప్పుడు కానీ లేదంటే ఇతర ఇతర స్కూల్ ఆడుకునేటప్పుడు కానీ శ్రద్ధ పెట్టరు. దాని ద్వారా కూడా ఈ వినికిడి సమస్యలు మనం డెవలప్ అవడం చూస్తుంటాం పిల్లల్లో. అయితే మరొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే పల్లెల్లో ఎవరితో పడితే వాళ్ళతో ఈ చెవి గులుము తీయించుకోవడము, లేదంటే తల్లులే ఏదైనా షార్ప్ వస్తువుతోటి తీయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు పిల్లలకి ప్రత్యేకించి. పెద్దల్లో కూడా ఈ యొక్క అలవాటు, ఇలాంటివి ఏమి తోచకపోతే చెవిలో ఏదో పెట్టి తిప్పుకోండి. అంటే దీనివల్ల కూడా మరి పెర్మనెంట్ వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉందంటారు, అంటే హియరింగ్ లాస్ అంటాం, పెర్మనెంట్ హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉందంటారా?
0: అంటే పర్మనెంట్ హియరింగ్ లాస్ అయితే వచ్చే అవకాశం లేదు, బట్ ఆ క్లీనింగ్ వల్ల ఏంటంటే ఇయర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి నార్మల్గా ఎందుకు మరి ఈ నేచర్ ఆఫ్ క్లీనింగ్ కానీ అది ఎక్కడి నుంచి డెవలప్ అయిందో నాకు తెలియదు, ఎప్పటి నుంచో వస్తుంది అది. ఇప్పుడు మనకి నోస్ ఉంది, నోస్లో మనం ఏం పెట్టి తిప్పడం కానీ ఎవరితో తీర్చుకోం, బట్ ఓన్లీ ఇయర్లో మాత్రం ఎందుకు. కొంతమంది రీసెంట్లీ నాకు ఒక క్లయింట్ వచ్చారు, ఆయన హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసి మరీ క్లీన్ చేస్తాడని. సో అంత ఏం అవసరం మనకి అంత ఇయర్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసి క్లీన్ చేయాల్సింది? యూజువల్లీ మన స్కిన్ నేచర్ ఏంటంటే మనకి మాయిశ్చర్ డెవలప్ చేస్తుంది, అంటే ఎక్కువ డ్రై ప్లేస్లో ఉన్నప్పుడు అదే చెమటర్లాగా వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో మనం ఇయర్ బర్డ్స్ కానీ లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్స్ పెట్టినప్పుడు మనం ఇయర్ కెనల్లో మన గుబిలి అని ఉంటుంది, ఆ గుబిలి అనేది డర్టీ కాదండి, అది ముందు తెలుసుకోవాల్సింది, అది ప్రొటెక్షన్. ఇప్పుడు కళ్ళకి కనుబొమ్మలు కనురెప్పలు ఎట్లనో చెవుకి గుబిలి అనేది ప్రొటెక్షన్ అనమాట. సో అది తీసేసినప్పుడు మీకు చెవు దగ్గరకు ఒక దోమ వచ్చినా లోపలి పోతుంది, చల్లగాలి వచ్చినా లోపలి పోతుంది. సో వాటన్నిటి వల్ల మన కర్ణబేరి దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు ఆబ్వియస్లీ హియరింగ్ లాస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ గుబిలి రోజు తీయడము ఆ కాటన్తో తీయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అయితే అది ప్రొడ్యూస్ చేయదు, మళ్ళీ కొత్త గుబిలిని ప్రొడ్యూస్ చేయదు. కొంతమంది నీళ్లు పోస్తారు, నీళ్లు నూనె పోస్తారు. సో నూనె పోస్తే ఆ గుబిలి ఏంటంటే అక్కడే బరువు ఎక్కువైపోయి అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకి జలుబు చేసింది, నోస్లో సిక్రేషన్ ఎక్కువైతే మనం చీది బయట పంపిస్తాం. సో చెవులో కూడా గుబిలి ఎక్కువైతే మనం పడుకున్నప్పుడు అటు ఇటు బొర్లేటప్పుడు అదే బయట పడిపోతుంది. యూజువల్లీ కొత్తది వచ్చినప్పుడు పాతది పడిపోతుంది. సో మనం నీళ్లు నూనె పోయడం వల్ల

0: అది బరువెక్కువై లోపలికి వెళ్ళిపోతుంది. సో అది లోపలికి వెళ్ళి అక్కడే కూర్చొని ఇన్ఫెక్షన్ ఎక్కువైతుంది తప్ప మనం ఏమి చేయట్లేదు. చెవులను మాత్రం అసలు క్లీన్ చేయకూడదు, ఇయర్ బర్డ్స్ తో గానీ దేంతో మనం క్లీన్ చేయకూడదు.
1: అంతేకాకుండా చెవులో చాలా సన్నని చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఉంటాయి, అంటే అవి కూడా లాస్ అయ్యే అవకాశం ఉన్నారు. ఎందుకంటే ఆ వెంట్రుకలు స్పందిస్తేనే మనకి వెనుకడు అనేటువంటిది కూడా బాగుండడానికి అవకాశం ఉంది అనేటువంటిది మీలాంటి వాళ్ళ డాక్టర్లు కానీ మీరు కానీ చెప్పే దానివల్ల తెలుస్తుంది. అంటే మనం ఇటువంటి బయట ఆబ్జెక్ట్స్ తో తీయడం వల్ల ఆ వెంట్రుకలు కూడా డ్యామేజ్ అవుతాయంటారా?
0: అంటే ఇప్పుడు ఆ వెంట్రుక, ఇప్పుడు మీరు చెప్పేది బయట, ఇప్పుడు మనకు కనపడే వెంట్రుకలు కదా మీరు చెప్పేది,
1: లోపల పక్క కూడా ఉంటాయి కదా
0: చర్మానికి ఉండే వెంట్రుకల వల్ల వినికిడి అనేది ఉండదు. బట్ ఏంటంటే అది కూడా వన్ ఆఫ్ ద ప్రొటెక్షన్. ఇప్పుడు మనకి చల్ల గాల్లో వెళ్తే మనకు వెంట్రుకలు రెస్పాండ్ అవుతుంటాయి కొంచెం అట్లా. సో అంటే అది లాస్ అయితే మనకేమి వినికిల్లో ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఏదైనా మనకి ప్రొటెక్షన్ కోసమే మనకి లోపలికి చల్లగాలు వెళ్లకుండా, ఫారిన్ ఆబ్జెక్ట్స్ వెళ్లకుండా, పురుగులు ఈగలు వెళ్లకుండా ప్రొటెక్షన్ కోసం మనకి సెన్సార్ లాగా వస్తుంది అన్నప్పుడు మనకి స్కిన్ చెప్తుంటది అనమాట. ఎప్పుడైతే మనం స్కిన్ ని రెగ్యులర్ గా క్లీన్ చేసి డామేజ్ చేసామో దానికి సెన్స్ అనేది ఉండదు. సో అప్పుడు కష్టం అవుతుంది,
1: దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ గురయ్యి వినికిడి సమస్య పెరగడానికి అవకాశం. బాగుందండి. అయితే ముఖ్యంగా వయసు రీచ్ వచ్చేటువంటి వినికిడి సమస్యలు ఏ వయసులో ప్రారంభమవుతాయంటారు?
0: అది ఏంటంటే పెద్దవాళ్ళకి వయసు రీత్యా అంటే మధ్య వయసు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఈ వయసే అని పర్టికులర్గా ఏం చెప్పలేము. కాకపోతే కండిషన్, ఇప్పుడు కొంతమందికి డయాబెటిక్ ఉంటుంది, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కొంతమంది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి ఏమంటారు మజిల్ రిలేటెడ్ ఇష్యూ, బ్యాక్ పెయిన్స్ కానీ నెక్ పెయిన్స్ కానీ అట్లా ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు టీనేటస్ ప్రాబ్లం అని అంటే చెవులో గుయ్ అని శబ్దం కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ శబ్దం వస్తూ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం ఎక్కువ అనిపిస్తుంటుంది అని. సో ఏ వయసు వాళ్ళకైనా ఉండొచ్చు, పెద్దవాళ్ళ వయసు వాళ్ళకైతే యూజువల్లీ ఈ కండిషన్స్ వల్ల, బీపీ ఇట్లాంటి కండిషన్స్ వల్ల హియరింగ్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది.
1: తర్వాత సాధారణ ఆరోగ్యంగా ఉండి అంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఉండి మరి వయసు మీద పడే కొద్దీ, అంటే ఏ వయసు వరకు చక్కగా వినపడేటువంటి అవకాశము, చక్కటి వినికిడి శక్తి ఉండేటువంటి అవకాశం ఏ వయసు వరకు ఉంటుందండి?
0: అంటే అది డిపెండ్స్ అండి పర్సన్ హెల్త్.
1: బాగా హెల్త్గా ఉన్నారనుకోండి, హెల్తీగా ఉంటే ఏ వయసు వరకు చక్కటి వినికిడి శక్తి ఉంటుంది?
0: అంటే కొంతమందికి ఏంటంటే 70 ఇయర్స్ దాకా 90 ఇయర్స్ దాకా కూడా వినే వాళ్ళు ఉన్నారు, వినికిడి శక్తికి ఏం ప్రాబ్లం లేకుండా. ఎప్పుడైతే నర్వ్స్ డ్యామేజ్ అవుతాయో, నరాలు బలహీనపడతాయో వినికిడి నరాలు, సో అప్పుడే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే బ్రెయిన్లో ఏదైనా స్ట్రోక్ అట్లాంటి కండిషన్స్ వస్తేనో అప్పుడు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే లిజనింగ్ ఏరియా ఎప్పుడైతే ఎఫెక్ట్ అయితే అప్పుడు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. తప్ప ఈ వయసు వారికే ఉంటుంది అని చెప్పడానికి అయితే పర్టికులర్గా అయితే ఉండదు.
1: బాగుందండి, చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఇప్పటివరకు మనం వినికిడి సమస్య ఏ వయసుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అనేటువంటి విషయాలని మాట్లాడుతున్నాం. ఇక్కడ వినికిడి సాధనాలు విషయానికి వస్తే, వినికిడి సాధనాల్లో ఏ వయసు వరకు ఎటువంటి సాధనాలు అవైలబుల్గా ఉన్నాయంటారు?
0: ఇప్పుడు వినికిడి సాధనాలు అంటే మెయిన్ థింగ్ రెండు ఉన్నాయండి. హియరింగ్ ఎయిడ్స్ అంటాం మనము. హియరింగ్ ఎయిడ్స్ అంటే మనము ఇంతకుముందు పాతకాలంలో మరి చెప్పినట్టు పెద్ద పెద్దవి ఉండేవి అన్న,
1: బ్యాటరీ పెట్టుకుని జేబులో
0: బాక్స్ పెట్టుకుని వైర్ పెట్టుకుని ఉండేదని, అవి అయితే ఎప్పుడూ పాతవి. ఇప్పుడు అన్ని డిజిటల్ టెక్నాలజీ మిషన్స్ వచ్చాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ మిషన్లు ఏమవుద్ది అంటే సౌండ్ ఎట్లా వస్తే దాన్ని ఒక నీకు ఎంత 60% ప్రాబ్లం ఉంటే 60% పెంచి పంపిస్తుంది. ఆ సౌండ్లో బయట వచ్చే లారీ సౌండ్ ఉండొచ్చు, ఫ్యాన్ సౌండ్ ఉండొచ్చు, సో అన్ని పెంచడం వల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది, అంత క్లారిటీ ఉండదు. బట్ డిజిటల్ మిషన్స్ లో అట్లా కాదు. ఇప్పుడు డిజిటల్ మిషన్స్ లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో, పక్కన ఏదైనా ఫ్యాన్ సౌండ్ వస్తే అది తగ్గించి, అది నాయిస్ అవుతుంది మనకి, అది తగ్గించి నా మాటను ఒకటే పెంచుతుంది, సో దట్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో దీన్ని డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ అంటారు. సో ఇప్పుడు అందరికీ మేము ఇదే సజెస్ట్ చేస్తాం, డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ అయితే పెట్టుకున్నందుకు మనకు ఉపయోగం. ఇప్పుడు మీకు ఒక పేషెంట్ కి ఒక 50% హియరింగ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక 60% అయింది అది, ఓకే, ఆ మిషన్లోనే మార్చొచ్చు. మిషన్ మార్చే అవకాశం అక్కర్లేదు. ఇప్పుడు కళ్ళద్దాలు సైట్ పెరిగితే మనం మార్చాలి. బట్ ఇక్కడ ఏంటంటే మిషన్ మార్చక్కర్లేదు, డిజిటల్ మిషన్ తీసుకుంటే అందులోనే మనం మార్చుకోవచ్చు. ప్రోగ్రామ్ చేసుకొని కంప్యూటర్ ద్వారా అందులోనే వీళ్ళకి ఇంకా 10% ఎక్స్ట్రా మనం గెయిన్ ఇస్తామన్నమాట. సో మిషన్ మళ్ళీ మార్చక్కర్లేదు. సో ఈ డిజిటల్ మిషన్స్ అనేది రకరకాల పిల్లలకి కొంచెం హై పవర్ ఇస్తాము, వాళ్ళకి ఏంటంటే పిల్లలు ఎన్విరాన్మెంట్ సౌండ్ నుంచే నేర్చుకుంటారు. అన్ని వినాలి, వాళ్ళు హారన్ వినాలి, గాలి సౌండ్ వినాలి, వాటర్ సౌండ్ వినాలి, వాటన్నిటి నుంచే వాళ్ళు నేర్చుకుంటారు ప్రాక్టికల్ కాబట్టి. వాళ్ళకి ఇచ్చే హై టెక్నాలజీ మిషన్స్ ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళకి కొంతమంది

0: ఆఫీస్ కి వెళ్లే వాళ్ళ డిమాండ్ వేరే ఉంటది, కనపడకూడదు నాకు, నైస్ గా ఉండాలి అని అట్లా డిమాండ్ వేరే ఉంటది. కొంతమందికి వేరే ఇష్యూ, పెద్దవాళ్ళకైతే సన్నవి చిన్నవి ఇస్తే వాళ్ళు పట్టుకోలేరు, చేతిలో అనుకుతుంటాయి. సో అట్లాంటి మోడల్స్ కూడా వేరియస్ ఉంటాయి అన్నమాట, ఏజ్ కి తగ్గట్టు, వాళ్ళ ఇష్యూస్ కి తగ్గట్టు, హెల్త్ ఇష్యూస్ కి తగ్గట్టు అట్లా ఉంటాయి. ఇంకొకటి ఇది హియరింగ్ ఎయిడ్స్, ఇంకొకటి ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్స్ అంటారు, అది కూడా మిషనే. ఈ హియరింగ్ ఎయిడ్ అనేది బయట పెట్టుకుంటాము, కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఆపరేషన్ చేసిన తర్వాత చెవికి, చెవిలో మధ్య చెవి అని ఉంటుంది, నరాలకు దగ్గరగా అమర్స్తారనమాట, ఒక చిన్న వైర్ లాగా ఉంటుంది, ఎలక్ట్రోడ్ అంటాం దాన్ని. సో ఎలక్ట్రోడ్ ఎర్రని నరాలకు దగ్గరకి అమర్చి పైన ఒక చిన్న మిషన్ వస్తుంది, డివైస్ వస్తుంది. సో బయట నుంచి శబ్దాలు తీసుకుని డైరెక్ట్ నరాలను స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడు ఎవరికైతే హియరింగ్ ఎయిడ్స్ అనేది ఉపయోగపడవో పిల్లలకి మెయిన్లీ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ కి సజెస్ట్ చేసి, మన క్లినిక్ ద్వారా కూడా మనం చాలా మంది కాక్లియర్ ఇంప్లాంట్ ఫ్రీ సర్జరీస్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, ఫ్రీ ఆపరేషన్స్ చేపించి దాని తర్వాత కూడా థెరపీ ఇవ్వడం అనేది ముఖ్య అయినది. ఓకే, ఎప్పుడైతే మనం హియరింగ్ ఎయిడ్స్ ఒక్కటే, సాధనాలు పరికరాలు ఒక్కటే కాదు, ఇది చేసిన తర్వాత థెరపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
1: అంటే మీరు ఇప్పుడు హియరింగ్ ఎయిడ్స్ చిన్నపిల్లల విషయానికి వచ్చేటప్పటికి, చిన్నపిల్లల్లో వినపడకపోవడం వల్ల మాట రాకపోవడం అనేది జరుగుతుంది అనేటువంటిది మనం ముందుగానే మాట్లాడుకున్నాం. మరి వీళ్ళకి ఎటువంటి సాధనలు ఉంటాయంటారు, అంటే పసిపిల్లలు మాట్లాడలేరు, ఆడుకుంటూ ఉంటారు, ఎక్కడ పడితే చెవుల్లో దగ్గర చేయి పెట్టుకుంటూ ఉంటారు, లాగుతూ ఉంటారు, మరి వీళ్ళకి ఎటువంటి సాధనాలు మీరు ఉపయోగిస్తుంటారు?
0: ఇప్పుడు మీరు పసిపిల్లలు అన్నారు, అంటే పుట్టిన పిల్లలు. ఇప్పుడు మన క్లినిక్ నుంచి ఈ రోజాస్ హియరింగ్ అండ్ స్పీచ్ సెంటర్ నుంచి ఏం చేస్తామంటే, హాస్పిటల్స్ ఎక్కడైతే పిల్లలు పుడతారో ఆ హాస్పిటల్స్కి మేమే వెళ్ళేసి న్యూబర్న్ హియరింగ్ స్క్రీనింగ్ అని చేస్తాం పుట్టిన ఒక రోజు తర్వాత నుంచి. ఆ స్క్రీనింగ్ చేసిన తర్వాత అందులో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఒకసారి 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక స్క్రీనింగ్ చేస్తాం. ఓకే, అప్పుడు కూడా ప్రాబ్లం వస్తే డీటెయిల్డ్ టెస్ట్ ఉంటుంది, ఏబీఆర్ టెస్ట్ అంటాం. సో అది ఫైనల్ టెస్ట్ అనమాట, హియరింగ్ లాస్ ఉంది లేదు అని నిర్ధారించడానికి. అది 1 మంత్ లోపల ఆర్ 1.5 మంత్ లోపల చేస్తాం. సో అది చేసిన తర్వాత బాబుకి కానీ పాపకి కానీ హియరింగ్ లాస్ ఉంది అని నిర్ధారించిన తర్వాత ఫస్ట్ తీసుకునే స్టెప్ ఏంటంటే పేరెంట్స్ని కౌన్సిల్ చేస్తాం, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మా బిడ్డకి లాస్ ఉంది, మేము ముందుకు వెళ్ళాలి, తనని ముందుకు తీసుకెళ్ళాలి. సో కౌన్సిల్ చేసిన తర్వాత మేము హియరింగ్ ఎయిడ్ పెడతాం. సో హియరింగ్ ఎయిడ్ పెట్టంగానే మనకి బిడ్డకి వినపడదు కాబట్టి హియరింగ్ ఎయిడ్ పెట్టిన తర్వాత మేము ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఓకే, ఆ ట్రైనింగ్ హై క్వాలిటీ హియరింగ్ ఎయిడ్స్ పెట్టి ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు బిడ్డ స్పందన చూస్తామన్నమాట, అంటే మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు, మనం సౌండ్ ఇస్తే తిరిగి చూడడము, ముందు నుంచి రైమ్స్ చెప్తే స్మైల్ చేయడం. అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ నేను చెప్పిన ప్రాసెస్లో 3 నెలలే ఉంటాయి బాబుకి అని పాపకి, ఆ 3 నెలల్లో మనకు మాట్లాడరు, జస్ట్ స్మైలింగ్ అని అనడం అలాంటివే ఉంటాయి. సో ఆ బ్యాబిల్ అనేది ఉందా లేదా మిషన్ పెడితే. సో ఎప్పుడైతే మిషన్ పెడితే ఆ బ్యాబిల్ అనేది లేదు, మిషన్ ఎక్కువగా బిడ్డకు ఉపయోగపడట్లేదని వెంటనే మనం ఒక నిర్ధారణకు వస్తాం 6 మంత్స్ లోపల. సో అప్పుడు మేము కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అనేది బిడ్డని రెఫర్ చేస్తాం అనమాట. సో 1 ఇయర్ లోపలనే ఈ ఆపరేషన్ చేసేయచ్చు 9 మంత్స్ పిల్లలకి 1 ఇయర్. సో ఎప్పుడైతే ఈ ఆపరేషన్ చేసి మనం మళ్ళీ ఏవిటి థెరపీ అంటాము ఆ థెరపీ స్టార్ట్ చేస్తారో, నార్మల్ పిల్లలు అంటే 1 ఇయర్ పిల్లలే కదా మాట్లాడేది, అమ్మా నాన్న అనేది 1 సంవత్సరం పిల్లల నుంచే అంటారు. సో ఈ బాబుకి కూడా 1 సంవత్సరానికి మనకి వినికిడి అనేది ఇచ్చేసాం. సో ఎప్పుడైతే విని చూసి నేర్చేసుకుంటారు అది ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే మనం లేట్ డయాగ్నోసిస్ చేసామనుకోండి, 3 ఇయర్స్ తర్వాత పెట్టామనుకోండి ఇదే మిషన్ కానీ ఇదే కాక్లియర్ ఇంప్లాంట్, ఈ 2 సంవత్సరాలు లేట్ అయిపోయింది. 1 ఇయర్ పిల్లలు 1 ఇయర్కే సంవత్సరానికే మాట్లాడాలి, బట్ ఈ 2 సంవత్సరాలు లేట్ అయిపోయింది, కొంచెం లేట్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఈ బాబు.
1: తర్వాత డాక్టర్ గారు, ముఖ్యంగా మీరు ఇంప్లాంట్ పెట్టామంటారు చిన్న వయసు 1 ఇయర్ లోపలనే పెడతారు, వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి మళ్ళీ వినికిడి శక్తి పెరిగే అవకాశం ఉందంటారా, అంటే మనం మిషన్ తీసేసినా కూడా నిలబడే అవకాశం ఉందంటారా?
0: అంటే నరాలు కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి ఇది పెడతాము, 0 హియరింగ్ ఎయిడ్తో 0 ఉన్న వాళ్ళకి ఇది పెడతాము. సో పెరిగే అవకాశం ఉందని 10% అట్లా బెటర్ గా రెస్పాండ్ అవుతారు, కానీ కంప్లీట్ గా మనకి రికవర్ అయింది తీసేద్దాము అన్నట్టయితే ఉండదు.
1: వయసు పెరిగే కొద్దీ ఆ మిషన్ కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది,
0: అంటే టెక్నాలజీ అప్డేట్ అయితే బయటదే మారుస్తాం, లోపలది ఏం టచ్ చేయం, లోపలది ఓన్లీ ఎలక్ట్రోడ్, అది సర్జరీ చేసి పెడతాం కాబట్టి మళ్ళీ మళ్ళీ మార్చే అవకాశం అయితే ఉండదు వాటిల్లో. ఓకే, సో బయటది ఏమైనా టెక్నాలజీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ లో స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, అప్పుడు ఏమైనా స్మార్ట్ టెక్నాలజీ అప్డేట్ అయితే ఇది నాకు కావాలి, చిన్నప్పుడు ఉన్న అవసరాలు వేరే, పెద్దగా అవుతుంటే కాలేజ్లో అవసరాలు వేరే ఉంటాయి, సో జాబ్లో అవసరాలు వేరే ఉంటాయి, అవసరాన్ని బట్టి దే కెన్ చేంజ్. ఆ టెక్నాలజీ అయితే ఉంది.
1: రోజా గారు, మీరు స్పీచ్ పెథాలజిస్ట్ గా కూడా మీ యొక్క సేవలు అందిస్తున్నారు.

0: అయితే స్పీచ్ పెథాలజీ యొక్క ప్రత్యేకత ఏంటంటారు? అసలు ఇది ఏ రకంగా మీరు ఈ వినికిడి సమస్య ఉండే వాళ్ళకి సేవలు అందిస్తుంటారు దీని ద్వారా?
1: మనము ఇప్పటిదాకా చెప్పుకుంది అయితే ఆడియాలజీ గురించి. ఆడియాలజీ అంటే వినపడకపోతే చూస్తాము, అందులో మనకి వినపడకపోతే హియరింగ్ ఎయిడ్ పెట్టి థెరపీ ఇస్తామని చెప్పాం. ఆ థెరపీని ఏమంటారు, లిజనింగ్ ట్రైనింగ్ అని కానీ కోక్లియర్ ఇంప్లాంట్ పెడితే ఏవిటీ థెరపీ అంటాం. సో స్పీచ్ ప్యాథాలజీ అంటే ఏంటంటే స్పీచ్ రిలేటెడ్, అంటే మాటకు సంబంధించి, వినపడకపోయినా వినపడ్డా కానీ మాట ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వినపడని పిల్లలకే మాట సమస్య ఉంటుందని ఏం లేదు. సో ఎవరికైనా వినపడే వాళ్ళకు కూడా కొంతమందికి నత్తి వస్తుంటుంది, కొంతమందికి నోరు సరిగ్గా తిరగకపోవడము, పిల్లలకి పెద్దవాళ్ళల్లో కూడా స్ట్రోక్ వచ్చేసి మాటలు సరిగ్గా రాకపోవడము, ఆడవాళ్ళ గొంతుతో మగవాళ్ళు మాట్లాడినట్టు ఉండడము అట్లా. సో ఇటువంటి డిఫరెంట్ వేరే స్పీచ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం, దాన్ని స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ డీల్ చేస్తారన్నమాట.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పారంటే ఆడవాళ్ళకి మహిళలకి పురుష గొంతు రావడం, అలాగే పురుషులకి మహిళల గొంతు రావడం మనం అక్కడక్కడ చూస్తుంటాం. అంటే వీటిని ఏ

0: ఆడవాళ్ళ గొంతుతో మగవాళ్ళు మాట్లాడినట్టు ఉండడము అట్లా. సో ఇటువంటి డిఫరెంట్ వేరే స్పీచ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం, దాన్ని స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ డీల్ చేస్తారన్నమాట.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పారంటే ఆడవాళ్ళకి మహిళలకి పురుష గొంతు రావడం, అలాగే పురుషులకి మహిళల గొంతు రావడం మనం అక్కడక్కడ చూస్తుంటాం. అంటే వీటిని ఏ రకంగా మీరు ట్రీట్ చేస్తుంటారు?
0: దీన్ని యాక్చువల్లీ మన సమాజంలో మనం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము కొంతమందికి. బట్ అదేంటంటే మన దాని ఆండ్రోఫోనియా ప్యూబర్ఫోనియా అంటాం అనమాట. సో ఒకళ్ళ గొంతుతో ఒకళ్ళు మాట్లాడడము అది వాళ్ళ ప్రాబ్లం ఏం కాదు. మనకి స్వరపేటిక ఉంటుంది కదా, ఆ స్వరపేటిక నుంచి మనకి స్వరం డిసైడెడ్ బేస్ వాయిస్ కానీ జెంట్స్ కి బేస్ వాయిస్ రావడము, లేడీస్ కి హై పిచ్ వాయిస్ రావడం అక్కడ నుంచే జరుగుతుంది. సో అక్కడ మనం మోడిఫికేషన్ చేస్తాం అనమాట. దీనికి ఏం మెడిసిన్స్ ద్వారా కానీ అట్లేం ఉండదు, థెరపీ టెక్నిక్స్ ద్వారా మోడిఫై చేస్తాము. ఎలా చేస్తే మనకి బాయ్స్ కి బాయ్స్ వాయిస్ వస్తుంది అనేది వాళ్ళకి క్లయింట్ కి చెప్తాం. సో ఆల్టరేషన్స్ చేసి వాళ్ళకి కొన్ని సిట్టింగ్స్ ఇస్తాం అనమాట థెరపీ. ఆ థెరపీ సిట్టింగ్స్ ద్వారా మనం చేంజ్ చేస్తాం. ఇంకొకటి కొంతమంది సింగర్స్ కూడా ఎక్కువ వాయిస్ యూజ్ చేసి వాయిస్ అబ్యూస్ చేసి సో వాళ్ళకి కూడా వాయిస్ బొంగురు గొంతు కీచు గొంతు రావడము, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము థెరపీ ద్వారా మనం మోడిఫై చేస్తాం అనమాట.
1: హై పిచ్ లో మాట్లాడడం ద్వారా, హై పిచ్ లో పాడడం ద్వారా ఇబ్బంది పడినటువంటి గొంతులను కూడా మీరు సరి చేస్తారు. బాగుందండి సూరజ గారు. అసలు ఈ వినికిడి సమస్య అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఆ వినికిడి సమస్యకు ఉండేటువంటి సాధనాలు ఎలా ఉన్నాయి, మరి వినికిడి సమస్యని ఎంత త్వరగా గుర్తిస్తే పిల్లల్లో మనం ఎంత త్వరగా మాటలు తీసుకురావచ్చు అనేటువంటి విషయాలు, అలాగే స్పీచ్ పెథాలజిస్ట్ గా మీరు చేసేటువంటి సేవల గురించి చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం, థ్యాంక్ యూ.
2: శ్రోతలు, ఇంతవరకు వినికిడి సమస్య, అందుబాటులో ఉన్న వినికిడి సాధనాల గురించి ఆడియాలజిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ డాక్టర్ రోజా గారితో పరిచయ కార్యక్రమం ఉన్నారు. ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: కల్లు చిత్రం నుంచి ఒక పాటను విన్నారు. ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశంలోని 29 రాష్ట్రాల్లో ఒకటి, తెలుగు రాష్ట్రాల్లో ఒకటి. గతంలో మద్రాస్ రాష్ట్రం నుండి తెలుగు ప్రాంతాలు విడిపోయి 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రానికి కలిపి హైదరాబాద్ రాజధానిగా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. ఆ తర్వాత తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. తదనంతరం పరిణామాల్లో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ నుండి విడదీసి 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2న ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల రాష్ట్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జూన్ 2వ తేదీనే అధికారికంగా జరుపుతారు.
1: రే బజారి
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
4: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
5: ఓబేజనా, సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
6: ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
5: ఎట్లా ఎత్తుకపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
6: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
5: క్యారీ బ్యాగు కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
7: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
1: రే బజారి.
2: ఓ అయ్యా,
1: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
2: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా?
1: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండుకున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండుకు వస్తున్నాయి, బాగా కడుగు.
5: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
0: ఇంతటితో ఇవాళ్టి కాంతిరికలు కార్యక్రమం సమాప్తం.

0: ఆర్థిక అభివృద్దికి తోడ్పడాలని మంత్రి సూచించారు. గిరిజన మహిళల ఆర్థిక సాధికారత, ఉపాధి విస్తరణలో వంధన్ వికాస్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జీడి పిక్కలను శుద్ది చేసే విధానం, బాయిలర్ల విభాగం, వలిచే యంత్రాలు, గ్రేడింగ్ ప్యాకింగ్ విభాగాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. జీడిపప్పును ఆధునిక పద్దతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వినియోగదారులు నాణ్యతా ప్రమాణాలు కలిగిన వస్తువులనే కొనుగోలు చేసి వినియోగించాలని బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ టి అర్జున్ సూచించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలు, ఐఎస్ఐ మార్క్ కలిగిన నాణ్యమైన ఉత్పత్తులనే ప్రజలు వినియోగించాలని పేర్కొన్నారు. మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తుల నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ నకిలీ లేదా నాణ్యత లేని ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మహిళల రక్షణ, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ సేవలను బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కనకదుర్గలతో కలిసి వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, మానసిక శారీరక వేధింపులకు గురైన మహిళలకు ఒకే చోట అన్ని రకాల సహాయ సేవలు అందించేందుకు ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు. బాధిత మహిళలకు వైద్య సేవలు, పోలీసు సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ సమస్యలను ధైర్యంగా వెల్లడించాలని కోరారు. పీవీటీజీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్మాన్ గృహ నిర్మాణ పథకం పనులను వేగవంతం చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పథకం ప్రస్తుత పురోగతిపై సమీక్షిస్తూ నిర్దేశించిన గడువులోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, మండలాల వారీగా నిర్ణయించిన లక్ష్యాలను అధికారులు బాధ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భవానీ శంకర్రావు తెలిపారు. అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని, ఈ లబ్ది నిరంతరాయంగా కొనసాగాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్లో ఓటీపీ ఆధారంగా లేదా ఫేస్ అథెంటిఫికేషన్ విధానంలో స్వయంగా ఈకేవైసీ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం కొరకు 1100 ఫోన్ నంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి శ్రోతలు, ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా శత్రువు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, బలసింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్దార్థ, స్వామి, వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమసింహ. కరీంనగర్ జిల్లా అమరగుర్తి మండలం భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, పెరుక కుమారయ్య, గంగాధర్ శ్రీనివాస్, సుంకి కార్తిక్, దార ఈశ్వర్, లక్ష్మయ్య. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలు వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖా, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోసం కార్యక్రమం ముందుగా శత్రువు నుంచి ఈ పాట.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత అడవిదొంగ చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే ఇదే గ్రామం నుండి బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మహబూబ్ బాషా, మినత్ బేగం వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం అడవి

0: ఫీజులు, పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుగుట్ల మండలం వెంకటాపురం నుండి అనమల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే రంగారెడ్డి జిల్లా కర్తల్ నుండి కాన్గల్ గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, వీరందరి కోసం పల్నాటి సింహం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట.

0: ఎటూ కాలంలో ఎటూ లాభాలు, జస్ట్ పక్క క్లిక్ లో నైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.

0: 200 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: అభిరుచి కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల నుండి చంచల, విష్ణువర్ధన్, కార్తిక్, శాంతి, సంతోష్, బిచారెడ్డి, రామకృష్ణ, విష్ణువర్ధన్, సుధాకర్, కురుమయ్య, అంజలయ్య, శ్రీనివాసులు, నూగులయ్య, రామస్వామి, శ్రీధరు, తిలక్, సతీష్, బాలప్ప, బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ భాస్కర్ రెడ్డి, నీరజ, గోపాలకృష్ణ నాయుడు, చందన్ గౌడ్, దుర్గయ్య గౌడ్, బాబు, ఎల్లయ్య, శ్రీను, వెంకట నరసింహయాదవ్, రాజశేఖర్, యాదగిరి నాయుడు, వెంకటయ్య, తిరుపతయ్య, మద్దయ్య, స్వాతి, సువర్ణ, లావణ్య, వెంకటమ్మ, రంగమ్మ, రాణి, రాజేశ్వరమ్మ, రక్షిత, చిట్టి, అలాగే కర్నూలు మధుర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ్, విజయ, కృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారతీలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం రాజసింహం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, సంగీతం రాజకోటి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా బి క్యాంప్ అరోహ నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విత, యశ్విన్, చంద్రశేఖర్, లక్ష్మి, మోక్షిత, దివ్య, గురునందన్, రవిచంద్ర, మద్దయ్య, సాలమ్మ, అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, అలాగే శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రిన్, ఉమ్మే సల్మా, లుబానా, అహిల్, షహాన్, ముజామిల్, గోరా, వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం జైత్రయాత్ర చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట.

0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలకుడి దగ్గర నుండి కోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లఖీబాబు, ఆవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, పన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, అలాగే కర్నూలు జిల్లా చిత్తారు వీధి నుండి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం స్వయంవరం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హలో,
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు,
5: ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: కార్యక్రమం తర్వాత మూగగోపాలుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట, గీతం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బాబురావు, రజని, కోటి, రాము, పైడితల్లి, బండారు త్రిమూర్తులు, గుప్తా, మాణిక్యాలరావు, పోలయ్య, ఈశ్వరరావు, అలాగే జాన్కంపేట్, ఎడపల్లి, నిజామాబాద్ నుండి చిలక

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇంద్రమ్మ కాలనీ నుండి దేశామి సందీప్, ప్రదీప్, నవీన్, రాహుల్, డేవిడ్, ప్రవీణ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, చంద్రకళ, నాగమ్మ, మేరమ్మ, సరోజమ్మ, కల్పన, ఆరాధ్య, అలాగే తెలంగాణ స్టేట్ చిడ్డుల నాగల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, రాజేశ్వర్, లక్ష్మణ్, లక్ష్మి, దుర్గయ్య, లావణ్య వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం తొలి ప్రేమ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట

0: தான் மொட்டிமலா
1: சைபால்
0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్య సమాజ్ శ్రోతలు సకుబాయి నరసింహ ఎల్లమ్మ గండయ్య ముత్తమ్మ నిర్మల నరేందర్ శాంతి రేణుక లావణ్య స్వరూప శిరీష వివేక్ రజిత విమల శ్రీనివాస్ రాజ్కుమార్ లలిత శ్రీజ అభిలాష్ అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల యాదయ్య చంద్రకళ రాధిక రజిత సునీత చిట్టి వీరందరి కోసం రుద్రవీణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట గీతం సీతారామ శాస్త్రి సంగీతం ఇలయరాజా
4: చుట్టూ

అభిరుచి కార్యక్రమంలో చివరిగా నోము చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే కరీంనగర్ జిల్లా మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరుక కొమరయ్య, గంగాధర్ శ్రీనివాస్ వీరందరి కోసం ఈ పాట

0: విన్నపాటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని పాటలు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: ఆత్మగురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ఇప్పుడు విందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. ప్రార్థనా గీతం పాడడానికి వస్తున్నాడు మన కిరణ్ తేజ. బ్రహ్మ

0: లింగం పరమ పదం పరమాత్మకలింగం తప్రణమామి సదాశివలింగం.
1: అలాగే దేశభక్తి గేయాన్ని ఆలపిస్తామంటున్నారు మన సభాతు బస్సు మన యాస్మిన్.

0: నేక్ హై.
1: మార్చి 8వ తారీఖు మనం స్త్రీల దినోత్సవం జరుపుకున్నాం కదా, ఆ సందర్భంగా స్త్రీలకు విద్య ఎంత అవసరమో తెలియజేయడానికి వస్తున్నారు ఝాన్సీ లక్ష్మీబాయి.
0: ఇఫ్ ఎ మ్యాన్ ఎడ్యుకేట్స్ ద హోల్ ఫ్యామిలీ ఎడ్యుకేట్స్, ఇఫ్ ఎ ఉమెన్ ఎడ్యుకేట్స్ ద హోల్ నేషన్ ఇస్ ఎడ్యుకేట్స్. అంటే ఒక మగవాడు చదివితే ఆ కుటుంబం బాగుపడుతుంది, అదే ఒక స్త్రీ చదివితే ఆ దేశమంతా అభివృద్ధి చెందుతుంది. కనుక స్త్రీ చదివితే ఎంత లాభమో దీని ద్వారా తెలుస్తుంది. పిల్లలకు మొదటి గురువు తల్లి, ఆ తల్లి విద్యావంతురాలైతే ఖచ్చితంగా తన పిల్లలకు చదువును, శుభ్రతను, మంచి అలవాట్లను, క్రమశిక్షణను నేర్పి మంచి విద్యావంతురాలకు తోడ్పడుతుంది. ప్రాచీన కాలంలో స్త్రీలు మంచి విద్యావంతులు, కళా కోవిదులు, కానీ మధ్యయుగంలో స్త్రీలకు నిర్లక్ష్యం చేసిరి. స్త్రీ విద్య నిషేధించబడినది. కానీ మరల రాజా రామమోహన్ రాయ్, గురజాడ వంటి సంఘ సంస్కర్తల ఫలితంగా స్త్రీ విద్య మరల అభివృద్ధి చెందింది. స్త్రీ విద్య ప్రాముఖ్యత తెలుసుకున్న తర్వాత స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. బయటకు వెళ్లి చదువుకోలేని వారి కోసం ఓపెన్ యూనివర్సిటీ కరెస్పాండెంట్ కోర్సుల ద్వారా ఇంటి వద్ద నుండే విద్యను అభ్యసించవచ్చు. శివాజీ తల్లి విద్యావంతురాలగుటచే అతనిని తీర్చిదిద్దబడినది. శ్రీమతి ఇందిరాగాంధీ మంచి విశ్వవిద్యావంతురాలు కనుకనే ఇండియాను పాలించడమే కాక విదేశాలలో సహితం మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి చరిత్రలో చిరస్మరణీయురాలిగా నిలిచిపోయినది. నేడు స్త్రీలకు చట్ట సభలలో, ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో రిజర్వేషన్లు కల్పించి స్త్రీ విద్యను ప్రభుత్వం ప్రోత్సహించుచున్నది. ఈ అవకాశాన్ని

0: వినియోగించుకొని స్త్రీలందరూ విద్యావంతులై దేశాభివృద్ధికి పాటుపడాలి.
1: ఇప్పుడు మన ఇమ్రాన్ పొడుపు గదులు వేస్తానంటూ వస్తున్నాడు.
2: అరచేతిలో అద్దం, 6 నెలల యుద్ధం, ఏమిటది?
1: గోరింటాకు.
2: 4 అక్కు 4 చెవులు, ఏమిటది?
3: లవంగం.
2: తొడిమెలేని పండు, ఆకులేని పంట.
3: ఉప్పు.
2: ఒక్క అగ్గిపెట్టెలో 2 పోలీసులు.
3: వేరుశనగ,
2: ఇంటిలో మొగ్గ, బయట పువ్వు.
3: గొడుగు.
2: చెక్కని స్తంభం, చేయని కుండ, పొయ్యని నీరు, వెయ్యని సున్నం, తీయగా నుండు, ఏమిటది?
4: కొబ్బెర.
2: చస్తే 1, చేస్తే 2, తలకు తోకకు 1 టోపీ.
4: కలం.
2: తినడానికి కొంటాం కాని తినలేం.
4: ప్లేటు.
1: పాటంటే నాకు ప్రాణమని, చదువు అంటే నాకిష్టమని పాడతానని వస్తున్నాడు జి హేమంత్. పాటమ్మ తోటే.

పంటను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు వెట్టి పొలము దున్నలే. ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే.

0: అంటను నేనురా. ఇప్పుడు మనకు సూక్తులు చెప్తానని వస్తున్నాడు మన లక్ష్మీ నరసింహ.
1: ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు మిత్రమా. నీకోసం ఎవరు రారు, ఏది చేయరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయి. అది ప్రయత్నమైన పోరాటమైన. ఈ లోకంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారేమో గాని ప్రేమ లేని అమ్మ బాధ్యత లేని నాన్న ఉండరు కదా. ఎంత వెతికినా గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు, ఓడిన వాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడే నిత్యం సుఖంగా ఉంటాడు. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం.
0: ఇప్పుడు దేశభక్తి గేయాన్ని ఆలపిస్తానంటున్నారు రూబీనా అండ్ బిందు.

0: ఇప్పుడు కరోనా గురించి తెలియజేస్తానంటుంది మన మహాభారతి.
1: చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ కరోనా వైరస్, శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్. ఈ వైరస్ ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ వుహాన్ లోని ఓ సముద్రపు ఆహార ఉత్పల మార్కెట్ లో కొత్త వైరస్ అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్ లో 2 మృతి చెందడంతో వీరి శాంపుల్స్ లండన్ కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనలో కరోనా వైరస్ గా గుర్తించారు. ఈ వ్యాధికి ప్రస్తుతం చాలా రకాల టీకాలు అభివృద్ధి చెందాయి. ఈ వైరస్ లక్షణాలు మొదట గుర్తించిన వైద్యుడు లీ వెంగ్లింగ్.
0: ఇప్పుడు మనం కరోనా గురించి విన్నాం కదా, ఇప్పుడు దాని పాటను ఒకసారి విందామా?
2: చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కల్పకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా. చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కల్పకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా. ఉన్న కాడే ఉండరా, గంజి తాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిర్మలంగా ఉండరా. ఉన్న కాడే ఉండరా, గంజి తాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిర్మలంగా ఉండరా. ఏ సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు బతికుంటే చూసుకుందాం, ఇప్పుడైతే బంధు పెట్టు ఓ.

0: నీకోసం నా కోసం నీ నా పిల్లల కోసం పగలనక రాత్రనక సైనికులై సాగినారు.
1: నీకోసం నా కోసం నీ నా పిల్లల కోసం పగలనక రాత్రనక సైనికులై సాగినారు.
0: ఏ ప్రాణాలే బలం పెట్టి మన కోసం పోరుతుంటే బాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదాం.
1: ఏ ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే
0: బాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదాం.
1: లోకం అంటే వేరు కాదు నువ్వే ఆ లోకం రా, నీ బ్రతుకు చల్లకుండా లోకానికి సెలవురా. ఓ ఓ
2: ఇప్పుడు రుద్రమ్మ గురించి తెలియజేస్తానంటుంది మన రూబీనా.
3: మన దేశ చరిత్రలో దేశాన్ని పాలించిన మహిళా రాణిలో ఒకరు రుద్రమ్మదేవి. ఈమె అసలు పేరు రుద్రాంబ. కాకతీయ రాజులలో ఏడవ రాజు అయిన గణపతి దేవుని కుమార్తె. అయితే గణపతి దేవునికి పుత్ర సంతానం లేనందువలన తన కుమారుడు లాగా పెంచుకొని రుద్రదేవుడు అని నామకరణం చేసినారు. యుద్ధ విద్యాలయం గుర్రపు స్వారీలు నిర్వహిస్తాడు. 14 సంవత్సరాల వయసులోనే కాకతీయ సింహాసనం అధిష్ఠించింది. అతి చిన్న వయసులోనే మహాసామ్రాజ్యానికి రాణి అయిన తొలి తెలుగు మహిళ రాణి రుద్రమ్మదేవి 12-13 శతాబ్ద మధ్య కాలంలో కాకతీయ రాజ్యాన్ని పాలించింది. వారు కాకతీయ అతను పూజించడం వలన కారతి అనే పేరు వచ్చింది. రుద్రమ్మదేవి 25వ ఏట నిడదవోలు చాళుక్య వీరభద్రానితో వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు ముమ్మడమ్మ రుయ్యమ్మ. రుద్రమ్మదేవి పుత్ర సంతానం లేనందున తన పెద్ద కుమార్తె కుమారుడు పాతపద్రుణ్ణి దత్తత తీసుకుని పట్టాభిషేకం చేసింది. రుద్రమ్మదేవి భర్త క్రీస్తుశకం 1266లో మరణించాడు. కాకతీయంలో అగ్రగణులైన గణపతి దేవుని తదనంతరం మరణించినట్లు రుద్రమ్మదేవి తండ్రి గణపతి దేవుణ్ణి క్రీస్తుశకం 1267లో మరణించాడు. రాకతీయుల్లో అగ్రగణులైన గణపతి దేవుణ్ణి తదనంతరం రుద్రదేవి 1269న రుద్రదేవ మహారాజు అనే బిరుదుతో సింహాసనం అధించింది. ఒక మహిళా పాలకురాలు కావడం సహించనిది. రాజులు తిరుగుబాటు చేశారు. నెల్లూరు పాండ్యుల కింద వెరిగి ప్రాంత గంగారాజు మొదటి నరసింహాంగుని క్రిందికి వెళ్లినాయి. పాతనాటి కాయాసాంబదేవుడు కాలంగా నరసింహాంగాని కుమారుడు వీరపాండ్యుడు తిరుగుబాట్లు చేసినారు. రుద్రమ్మదేవి తన సేనాలతో తెలిపి ఈ తిరుగుబాట్లను అణిచివేసింది. రుద్రమ్మదేవి ఎదుర్కొని దండయాత్రలు, కౌళ్ళ అతిపెద్ద దండయాత్ర, దేవగిరి యాదవులు దండయాత్ర, యాదవరాజు మావగ దేవుడు ఓరుగల్లును ముట్టడించింది. అయితే

0: రుద్రమ్మదేవి యాదవులను ఓరించి దేవగిరి మార్గం వరకు తరిమింది. రుద్రమ్మదేవి మంచి పరిపాలకురాలు. ప్రజలను, ముఖ్యంగా మహిళలను చాలా ఆదరించింది. ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించింది. రుద్రమ్మదేవి రుద్రుడుగా మారిన తరువాత దేశమంతటా మర్కటించింది. రుద్రమ్మదేవి తన ఎదుట జరిగిన ఒక సంఘటన ఏమనగా, ఒక మహిళ ప్రసానవంతరం మరణించింది. అది చూసిన రుద్రమ్మదేవి వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. అది ఏమనగా, ప్రతి గ్రామంలో ప్రసూతి వైద్యశాలలు ఏర్పాటు చేయాలని శాసనం చేసింది. రుద్రమ్మదేవి ఓరుగల్లును, నేటి వరంగల్ను రాజధాని చేసింది. చక్కటి పరిపాలన చేసింది. క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు 27 సంవత్సరాల చక్కటి పరిపాలన చేశారు. ఆ కాలంలో మన దేశంలో మహిళా పరిపాలనను చాలా అరుదు. రుద్రమ్మదేవి కాలంలోనే ఢిల్లీని సుల్తాన్ రజియా అనే మహిళ పరిపాలించారు. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడు మార్కోయుడు అనే ఆయన రుద్రమ్మదేవి రాజ్యాన్ని సందర్శించింది. ఈమె పరిపాలనను గురించి కొనియాడారు. ఆమె పురుషుల దుస్తులు ధరించి చాలా ధైర్యంగా గుర్రపు స్వారీలు యుద్ధాలు చేసేదని కొనియాడాడు. నేటి శాసనంలో రుద్రమ్మదేవి రుద్ర మహారాజుగా కీర్తించబడింది. రుద్రమ్మదేవికి అంగరక్షకులు గోనగన్నారెడ్డి, పొట్టినాయుడు, రుద్రనాయుడు, పినురుద్రనాయుడు. ఈమె చెరువును త్రవ్వించి వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. తెలంగాణలో ఇప్పటికీ కూడా గలుసు కొట్టు చెరువులు విధానం కలదు. వారి కాలంలో భరతనాట్యం, కూచిపూడి, పేరేడి, శివాలయం వందసు ఆదరించింది. 1289 రుద్రమ్మదేవి మరణించింది.
1: విటమిన్ల గురించిన డాక్టర్ కు పేషెంట్ కు మధ్య సంభాషణ.
2: డాక్టర్ గారు, డాక్టర్ గారు, దండాలండి.
1: దండాలమ్మా.
2: ఈమె నా కూతురు, బల్లో సరిగ్గా చదవదు, రాయదు అని టీచర్స్ అందరూ చెప్తుంటారు. ఇదేం సమస్య డాక్టర్ గారు?
1: ఇలా వచ్చి కూర్చోమ్మా, కొద్దిగా పరీక్ష చేస్తాను.
2: అయిపోయిందా డాక్టర్ గారు పరీక్ష?
1: అమ్మా, మీ పాపకు రేచీకటి అనే వ్యాధి ఉందమ్మా.
2: అదేం జబ్బు? దానికి ఎక్కువ ఖర్చు అవుతుందా, ఆపరేషన్ అవుతుందా ఏమైనా?
1: అబ్బే, దీనికేమి డబ్బు కానీ ఆపరేషన్ కానీ ఏం పడదమ్మా. మీ పాపకి బాగా పళ్ళు, క్యారెట్, నెక్స్ట్ బచ్చలి, బొప్పాయి, పాలు, గుడ్లు మొదలైనవి బాగా పెట్టండి, చూపు బాగుపడుతుంది.
2: ఇవన్నీ పెడితే సరిపోతుందా?
1: సరిపోతుందమ్మా.
2: సరే, మరి ఒక నెల తర్వాత కలుస్తాం.
1: ఓకే అమ్మా.
2: దండాలండి.
1: నెక్స్ట్ పేషెంట్.
3: అయ్యా డాక్టర్ గారు నమస్కారం. మా పాప స్కూల్ ప్రేయర్ లో అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది. పిల్లలందరికీ పరుగు పందాలు పెడితే మా పాపకు పిక్కలలోని కండరాలు నొప్పిగా ఉన్నందువల్ల పరుగెత్తలేకపోయింది. ఎప్పుడు కాళ్ల నొప్పులని, ఆకలి లేదని అంటూ ఉంటుంది. దీనికి పరిష్కారం ఏంటయ్యా?
1: ఇలా వచ్చి కూర్చోమ్మా, నీ కాళ్లను కొద్దిగా పరీక్షిస్తాను. అమ్మా, మీ పాపకు బెరీ బెరీ వ్యాధి అనేది ఉంది.
3: బర్బర్ వ్యాధి? అదేమి వ్యాధి, నేనెప్పుడు ఆ పేరు వినలేదు.
1: బర్బర్ కాదమ్మా, అది బెరీ బెరీ వ్యాధి. ఇది బి విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఇది ఉన్నవారికి పిక్కలలోని కండరాలు నొప్పిగా ఉంటుంది, వాళ్ళకి మూర్ఛం కూడా వస్తుంది.
3: సరే అయ్యా, మంచి మంచి మందులు రాయండి అయ్యా, కొని వాడతాను.
1: అమ్మా, దీనికేం మందులేం అవసరం లేదు. మీ పాపకి బాగా గోధుమలు, వేరుశనగలు, కూరగాయలు, పాలు, గుడ్లు, చేప, మాంసం మొదలైనవి బాగా పెట్టండి. బి విటమిన్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే అది అంతటా అదే తగ్గిపోతుంది.
3: ఉదండాలయ్యా, వస్తాను. మరెప్పుడు రమ్మంటావు?
1: మరీ ఒక నెల తర్వాత వచ్చి కలసమ్మా. నెక్స్ట్.
4: దండాలయ్యా, దండాలు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా మన్మరాలకి సరిగ్గా నడవలేదు, సరిగ్గా నించోలేదు, కొంచెం చూడండి అయ్యా డాక్టర్ గారు.
1: ఇలా వచ్చి కూర్చోమ్మా, నీకు కొద్దిగా పరీక్షిస్తాను. అమ్మా, మీ పాపకి పోలియో అనే వ్యాధి వచ్చింది. చిన్నప్పుడు మీ పాపకి పోలియో డ్రాప్స్ వేయించలేదా?
4: ఆ పిల్ల చిన్నప్పుడు పోలియో చుక్కలు వేయించమని అందరు చెప్పారయ్యా, కానీ నాకు భయం వేసి పాపను దాచిపెట్టి మా ఇంట్లో పిల్లలు లేనని అబద్దం చెప్పానయ్యా. ఆ నెల రోజులు తిరగగానే ఆ జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చిన తర్వాత అందరు నన్ను తిట్టినా కానీ నేను పట్టించుకోలేదయ్యా. ఇప్పుడు ఆ పాప పెరిగి పెద్ద అయ్యాక తెలిసి వచ్చింది నాకు. ఇప్పుడు మీరేమన్నా వేస్తారయ్యా?
1: దొంగలు పడిన ఆరు నెలలు కుక్కలు మురిగినట్లు మీ పాపకు ఒక సంవత్సరంలోని పోలియో వస్తే ఇప్పుడు పోలియో డ్రాప్స్ వేయించడానికి తీసుకుని వచ్చావా? కానీ ఏం ప్రయోజనం? నీవు మూర్ఖత్వంలో ఉండి అలా చేశావు. బాధపడకు. ఇలాంటి వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు, హాస్టల్లో సీట్లు కేటాయిస్తారు. వారికి స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు. 12 సంవత్సరాల్లో పెళ్లి చేయక ఈ పిల్లని బాగా చదివించి మంచిగా పెంచండి. అదే మీరు నాకు ఇచ్చే ఫీజు.
4: సరేనయ్యా, వెళ్ళొస్తాను.
1: ఏం అవ్వా ఇలా వచ్చావు, నీకేమైనా కళ్ళు కనిపించటం లేదా, చెవులు వినిపించటం లేదా?
5: అయ్యా, నాకేమి జబ్బు లేదు. ఈ వయసులో కూడా కళ్ళు, చెవులు అన్ని బాగున్నాయి. నా మన్వరాలి కోసం వచ్చాను.
1: అలాగే నీవు వస్తే నీకు బాగలేదేమో అనుకున్నాను. ఆ పిల్లను తోడు తీసుకువచ్చావేమో అనుకున్నాను. ఇంతకి ఆ పిల్లకి ఏమైంది?
5: అయ్యా, ఈ పిల్లకు ఎప్పుడు చిగుళ్లలో రక్తం వస్తుంది. ఆ

0: తప్పికి పళ్ళు సరిగ్గా కడగదు, నోరు దుర్వాసన వస్తుంది, పళ్ళు చూడు పాచి పట్టినాయి.
1: ఇలరా పాప, నీ నోరు కొద్దిగా పరీక్షిస్తాను. అమ్మా, మీ పిల్లకు స్కర్వీ అనే వ్యాధి ఉంది. ఇది సి విటమిన్ లోపం వల్ల వస్తుంది.
0: మరేం చేయాలి నాయన? ఈ నొప్పికి తిండి తినదు, సూది మందులు వేస్తావా?
1: అవ్వ, దీనికేమి సూది మందులు అవసరం లేదు. మీ పాపకు బాగా జామ, నిమ్మ, నారింజ, ఉసిరి, టమాటా, ఆకుకూరలు, విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి బాగా వాడితే ఈ జబ్బు దానంతట అదే తగ్గిపోతుంది. మనం తినే తిండిలో పోషక విలువలు ఉండాలి.

అందుకురా అంతస్తులు ఆస్తులు అంటూ సమయం విలువైనది అంటూ విలువలనే వదిలేస్తివిరా కన్నోళ్లను విడిచేస్తివిరా విలువలనే వదిలేస్తివిరా కన్నోళ్లను విడిచేస్తివిరా మన కొరకే తరిగిపోయిన తల్లిని గుర్తించవు కదరా భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువ ఇయ్యవు కదరా భుజములపై ఎత్తి మోసిన తండ్రికి

0: అందుకురా.
1: అఆయ్ ఈలలో అమ్మ పాటను గురించి తెలియజేస్తున్నాడు మన కిరణ్ తేజ.
2: అవనిలో మేటి పదం అమ్మ, ఆప్యాయత పంచేది అమ్మ, ఇలలో దైవం అమ్మ, ఈ నా బ్రతుకును తీర్చిదిద్దిన తొలి గురువు అమ్మ, ఉదయకాంతులు వెదజల్లే అమృతామూర్తి అమ్మ, ఊరంతా మెచ్చుకుంటే సంతోషించేది అమ్మ, ఋషులకు కూడా జన్మనిచ్చేది అమ్మ, ఎప్పటికీ తన సంతు వెలుగుతుండాలునేది అమ్మ, ఏనాటికైనా ఎత్తుకెదగాలని ఆశించేది అమ్మ, ఐశ్వర్యమస్తు అని దీవించేది అమ్మ, ఒకటవ స్థానంలో తన బిడ్డలుండాలని కోరుకునేది అమ్మ, ఓటమికి బెదరవద్దని హితం చెప్పేది అమ్మ, ఔరా ఎంతటి వాడవయ్యావని ముద్దు పెట్టేది అమ్మ, అందరికి కొండంత ధైర్యం ఇచ్చేది అమ్మ, అంతఃపురంలో కొలవై ఉండేది అమ్మ.
1: జానపద గేయం పాడడానికి వస్తుంది మన ఝాన్సీ లక్ష్మీబాయి.
3: వదినకు ఒకసారి బిందెకు బిగుసారి బంగారు జడకుచ్చుల మా వదినా, మా బంగారు జడకుచ్చుల మా వదినా, వదినకు ఒకసారి బిందెకు బిగుసారి బంగారు జడకుచ్చుల మా వదినా, మా బంగారు జడకుచ్చుల మా వదినా, గలిలో ఉన్న ధూళిని చూసి పౌడరు అంటది మా వదినా, నా ముఖానికి అంటది మా వదినా, వదినకు ఒకసారి బిందెకు బిగుసారి బంగారు జడకుచ్చుల మా వదినా, మా బంగారు జడకుచ్చుల మా వదినా, దారిలో ఉన్న పామును చూసి వడ్డానమంటది మా వదినా, నా నడుముకు అంటది మా వదినా, వదినకు ఒకసారి బిందెకు బిగుసారి బంగారు

0: వదిన వదినకు ఒకసారి బిందెకు బిగుసారి బంగారు జడకుచుల మా వదిన మా బంగారు జడకుచుల మా వదిన బావిలో ఉన్న కప్పను చూసి బోండామంటది మా వదిన అది తిందామంటది మా వదిన వదినకు ఒకసారి బిందెకు బిగుసారి బంగారు జడకుచుల మా వదిన మా బంగారు జడకుచుల మా వదిన.
1: భారతదేశ గొప్పతనాన్ని గురించి తెలుపుతానంటుంది మన ఇన్షీరా.
2: భారతదేశం ప్రపంచ దేశాలలో 120 కోట్ల జనాభాతో 2వ స్థానంలో వైశాల్యములో 7వ స్థానంలో గల అతిపెద్ద స్వచ్ఛాయత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగి పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమూహ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో

0: ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది. దక్షిణ సీమలో 7,000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరము కలిగి ఉండి భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం ఎల్లెల్లుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో సరిహద్దులను పంచుకుంటుంది. శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా భారతదేశం దగ్గరలో గల ద్వీప దేశాలు. ఇది బహుభాష బహుళ జాతి సంగమ. ఇది వివిధ వన్య ప్రాణుల వైవిధ్యం గల దేశం.
1: ఇప్పుడు శివతాండవం గురించి తెలియజేస్తానంటున్నాడు మన కిరణ్ తేజ.
2: ఆడెనమ్మా శివుడు, పాడెనమ్మా భవుడు, తరితీపు వెన్నెలలు విరుసుకొన్న విధాన, నిరజాజుల వికుప్ప నెరసికొన్న విధాన, తెలిబూది పూతదెట్టెలు గట్టిన విధాన, చలికొండ మంచు కుప్పలు గూర్చిన విధాన, పొసగ ముత్తెపు సరులోపహాలించు విధాన, సుదృశ్యము నామృతంబు నామతించు విధాన, ఘనసారమును తెచ్చి కలయ జల్లు విధాన, మనసులో సంతసము గనుల జారు విధాన, కులుకు నిలుపు గండ్ల దలకు జూపుల బూయ, ఘలు ఘల్లు మని కాల జిలిపి గజ్జెలు మోయ. ఆడెనమ్మా శివుడు, పాడెనమ్మా భవుడు.
1: మీరింతవరకు ఆత్మగూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. మరి ఇంటికి వెళ్లే ముందు అందరూ ఒకసారి జేజేలు చెప్పండి.
3: శ్రోతలంతవరకు ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఇవాల్టి చిన్నారి లోకం కార్యక్రమం సమాప్తం.
4: ఊరుకుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఊళ్ళు ధర తోడపెట్టుకోండి, అందరికొస్తాయి.
5: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి 11 గంటలకు, వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి

0: లోకసవాణి ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గురీష్.
1: సోలార్ పవర్ సే దేశ్ కే లోగో కో బిజ్లీ దేనే కే సాథ్ హీ ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై, హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్య కే సాథ్ హమ్నే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా శురూ కీ హై. అభీ యే యోజనా ఏక్ కరోడ్ పరివారో కే లియే హై.
0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు

0: మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్క్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ శ్రీ జె నానిబాబు గారు సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం. అందరికి నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్తు బిజిల యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
1: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
0: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
1: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
0: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు రాయితీలు ఏమిటి?
1: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 రూపాయల సబ్సిడీ, అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఈ అమలులో ఉంది సార్.
0: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
1: 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు సార్ ఈ యొక్క సౌర ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్లు ఇవ్వడాలి సార్ ఇవి.
0: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
1: సార్, ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్ లో మనం సెల్స్, సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
0: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
1: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదే విధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్ కి నేరుగా లబ్ధిదారులకు అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ కి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
0: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారు లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
1: ఇది పిఎం సూర్యగర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం. ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి. పిఎం సూర్యగర్ పోర్టల్.
0: సరి, ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
1: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 10×10 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
0: సార్. అంటే ఇప్పుడు ఆ నీడ పడే ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదు అనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునేదానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
1: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్.

0: లేకుండా ఒక ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
1: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంత వరకు లభిస్తుంది?
0: 1 కిలోవాట్ కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్ కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5% తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
1: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: ప్రధాన ప్రయోజనాలు దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా 1 కిలోవాట్ కి, పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
1: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
0: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము దుమ్ని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
1: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
0: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద, అక్కడ రోడ్ సైడ్ గానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము దూలించి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్లు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
1: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
0: పర్యావరణానికి వస్తే సార్ ఇది వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడడం వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్ని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్ని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
1: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
0: గణనీయంగా మనకి 90% వరకు 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
0: మెయిన్ గా ఏంటంటే సార్ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలంటే కరెంటు బిల్లులతో కట్టలేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళేంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికల ద్వారా ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం

0: దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు.
0: వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్తు సోలార్ ప్యాన్స్ ద్వారా విద్యుత్తు లభించడం జరుగుతుంది. అదే విధంగా కూడా పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టమ్ లో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సరే, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో?
0: సార్ మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లయితే సార్ మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్ మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్ 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్, తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే మరి ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్ బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదే విధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలకు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ను కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి నెట్ జీరో ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తుంది. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని అదే విధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.
1: మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రాహుల్ సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటున్నారు రేవన్నపల్లి గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వేణమ్మ బాలయ్య బాబు. వీరు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు స్వయంవరం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత నాయకుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ గానాన్ని వినిపించమంటున్నారు. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత పల్నాటి సింహం చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించండి అంటున్నారు మురళీ గారు భాటిప్రోల్ నుంచి. వీరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పాటను విందాం.

0: కార్యక్రమంలో తర్వాత గుండ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ గానాన్ని వినిపించమంటున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ నిత్య.
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా.
3: కమ్మని ఏ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పూ నవ్వు ప్రేమ అలాంటివి వేసుకో.

0: చేయాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి, మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత ఘర్షణ ఈ చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్ గానం వినిపించమంటున్నారు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి.

నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు గీతాంజలి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు ఈ పాటను.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా మృగరాజు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, ఎస్పీ శైలజా బృందం గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. బొమ్మదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమన్ గుర్తు నుంచి.

ఈ పాటను వినిపించమంటున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాసరావు, పున్నా వెంకటేశం.

మీరింతవరకు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం ఈనాటి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 27 రాజ్యసభ స్థానాలు, 3 రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీ చివరి తేదీ. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు గడువు ఉంటుంది. జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం. రాష్ట ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు ఒక భావోద్వేగపూరితమైన చరకాల కళ నెరవేరిన చారిత్రక ఘట్టం అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పేర్కొన్నారు. రాష్టంలో నిర్వహించిన మెగా డీఎస్ఏ స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా జరిగిందని క్రీడల శాఖ పరిషత్ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సూర్యగర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏసీరి తెలిపారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా

ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్టంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: పదకొండు గంటల 3 నిమిషాలు దాటుతుంది. మరి ఇవి ఈనాటి సంగతులు విశేషాలు. మరిన్ని విషయాలు కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే హ్యాపీ, బీ కాన్ఫిడెంట్.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మరి 11:06 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు సినిమా కబుర్లో నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మంచి మంచి సాంగ్స్ డే స్పెషాలిటీస్ గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సూపర్ గా ఎంజాయ్ చేద్దాం మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా సో మంచి మంచి సాంగ్స్ మీకోసం అయితే రెడీగా ఉన్నాయి ముందుగా మైకిల్ మదన కామరాజు సినిమా నుంచి అయితే మాత్రం ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3

0: Jyoti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశారు కదా. మన ఇళయరాజా గారి మ్యూజిక్ కాంపిటీషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అనమాట. సో ఎవర్ గ్రీన్ పాటలు. మరి మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారి 83వ పుట్టినరోజు అనమాట ఈ రోజు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో మెలడీస్ అందించారు. మరి నిజంగా చాలా ప్లెజెంట్ మ్యూజిక్, మనసు బాగాలేనప్పుడు కానీ, హ్యాపీగా ఉన్నప్పుడు కానీ, ఎనీ టైం ఇళయరాజా గారి పాటలు అలా పెట్టుకుని వింటూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు. సో నిజంగా చాలా అందరూ కూడా, చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇళయరాజా గారు వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో రాజా అనే పేరుతో ఆల్రెడీ ఒక మ్యూజిషియన్ ఉన్నారనమాట, ఏఎం రాజా గారు. కాబట్టి మన ఇళయరాజా గారు ఏం చేశారో తెలుసా? ఇళయరాజా అని పేరు పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇళయ అంటే ఎంగర్ అని అర్థం అనమాట, అంటే తమిళ్లో ఎంగర్ అని అర్థం ఇళయ అంటే. సో అలా ఇళయ, అలాగే ఇంకొక మీనింగ్ కూడా ఉందన్నమాట. ఇళయ అంటే భూమి అనే అర్థం కూడా వస్తుంది. సో కాబట్టి దానివల్ల ఈయన భూమికి రాజు అని కూడా పిలవచ్చు. సో ఇళయరాజా గారి ఆ పేరుకి అర్థం అనమాట అది. అలాగే చాలా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయండి. మరి ఇళయరాజా గారి స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయి. ఆయన మ్యూజిక్ ఒక స్పెషాలిటీ ఉంది. చాలా రకాల అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఎంతో మంది ప్రేక్షకులని అలరిస్తూ వస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 1000కు పైగా సినిమాలకి, 10,000కు పైగా సాంగ్స్ ని ఆయన కంపోజ్ చేయడం జరిగింది. సూపర్బ్ కదా. నిజంగా ఆయన పాటలన్నీ వినడానికి మనకి ఒక నెల రోజులు అయితే ఖచ్చితంగా టైం పడుతుందండి. సో అన్ని పాటలు అయితే ఉంటాయి. మరి ఈ పాటలన్నీ కూడా కంపోజ్ చేసి రిలీజ్ చేయడానికి ఆయనకి 41 సంవత్సరాలు టైం పట్టిందని చెప్పొచ్చు. అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఆయన చేసిన పాటల్లో రజనీకాంత్ గారికి, అలాగే కమల్ హాసన్ గారికి మాత్రమే చెరో ఒక 100 సినిమాలు మాత్రం కంపోజ్ చేసి ఉంటారు ఖచ్చితంగా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
3: गत आर पीएम स्वनिधि पधकों कक्षल मंद की पैगा वीधि व्यापार रूपये पैगा रुणा अंदजे अदन वी राइती डिजिटल लावादेवी क्या बैक रूप में सुमार रूपये सहाय अंदर देशव्याप्त वीधि व्यापार वीरों सुमार 46% मंद महि तम व्यापार नूतन శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి ఆరేళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. 11:34 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే ఇళయరాజా గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. ఇళయరాజా గారు ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లండన్ లో మ్యూజిక్ కోర్స్ చేయడం జరిగింది. అండ్ మీకు తెలుసా, ఇదే కాలేజ్ లో ఏఆర్ రెహమాన్ గారు కూడా కోర్స్ చేశారు. అలా ఆయన ఏఆర్ రెహమాన్ గారు ఇళయరాజా గారి దగ్గర కూడా శిష్యరికం కూడా చేశారనమాట. కోర్స్ చేయడమే కాదు, సేమ్ కాలేజ్ లో శిష్యరికం చేయడం కూడా జరిగింది. ఇంకా ఇళయరాజా గారికి ఉన్న కొన్ని స్పెషాలిటీస్ గురించి మాట్లాడితే, ఒకటి లైవ్ రికార్డింగ్ అనమాట. ఈ బీజిఎంస్ ఎప్పుడు కూడా లైవ్ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేస్తూ ఉంటారు, అది ఆయన స్పెషాలిటీ. అది ఫైట్ అయినా సరే, ఏదైనా సీన్ అయినా సరే, లైవ్ ఇన్స్ట్రుమెంట్ తో సాంగ్ కంపోజ్ చేయడం వరకు చాలా బెటర్. అంటే ఎవరైనా సరే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో సాంగ్ కంపోజ్ చేయడం వరకు ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ కూడా కొట్టే వాళ్ళు చాలా అరుదు అని చెప్పొచ్చు మన తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు అనే కాదు, జనరల్ గా ఇండస్ట్రీలో. అండ్ ఇండియాలో ఇళయరాజా గారు ఒక్కరే ఇలా రికార్డ్ చేస్తారు అని కూడా చెప్పొచ్చు. మరి ట్యూన్ కూడా పేపర్ మీద రాసి మరీ కంపోజ్ చేసేవాళ్ళు మన ఇండియాలో వేళ్ల మీద లెక్క పెట్టేసేయచ్చు, అంత తక్కువ మంది ఉంటారు. సో ఇక ఈ రెండు కారణాల వలన ఆయన మ్యూజిక్ లో సౌండ్ క్వాలిటీ అనేది పీక్స్ లో ఉంటుందన్నమాట, చాలా క్లియర్ గా. అండ్ ఆయనకున్న ఒక బేసిక్ పాలసీ ఏంటి అంటే, ఆయన మ్యూజిక్ అనేది ఎవరిది కూడా కాపీ కొట్టరు, అండ్ అలాగే ఎవరు కూడా తన మ్యూజిక్ ని కాపీ కొట్టకూడదు. సో ఈ పాలసీ వల్ల ఆయన చాలా సార్లు చాలా దూరం వరకు వెళ్లి ఎన్నో మంచి మంచి పాటలు మనకు అందించారు. ఇంకా అవార్డ్స్ గురించి చెప్పాలి అంటే చాలానే ఉన్నాయండి ఆయన గురించి. ఆయనకు వచ్చిన అవార్డ్స్ మనకి టైం కూడా సరిపోదన్నమాట మాట్లాడడానికి. కానీ కొన్ని నేషనల్ అవార్డ్స్ గురించి మాట్లాడితే, ఇప్పటి వరకు 5 సార్లు నేషనల్ అవార్డు అయితే అందుకున్నారు. సాగర సంగమం 1984 లో వచ్చిన సినిమా, ఇక సింధు భైరవి, రుద్రవీణ, కేరళ వర్మ, ఇంకా ఇలా కొన్ని తమిళ అండ్ తెలుగు కాకుండా తమిళ అండ్ మలయాళం సినిమాలు కూడా ఉన్నాయి. అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఇట్లా కొన్ని కేటగిరీస్ వైజ్ గా ఆయనకి నేషనల్ అవార్డ్స్ కూడా లభించడం జరిగింది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాలి కదా. మరి ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే ఆయన ముగ్గురు పిల్లలు కూడా, కార్తిక్ రాజా, యువన్ శంకర్ రాజా, భవతరిణి, వీళ్ళందరూ కూడా మ్యూజిక్ వరల్డ్ కి అసోసియేట్ అయ్యే ఉన్నారనమాట. సో మనకు తెలుసు ఆల్రెడీ యువన్ శంకర్ రాజా గారు సక్సెస్ఫుల్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తూ ఉన్నారు. ఇక ఆ విధంగా ఆయన ఫ్యామిలీలో ఇంకా ఆయన బ్రదర్ వాళ్ళ పిల్లలు కూడా మ్యూజిక్ కంపోజర్స్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఒకసారి కమల్ హాసన్ గారు తన ఓన్ ప్రొడక్షన్ లో హే రామ్ అనే ఒక సినిమా వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో కంపోజ్ చేయించడం జరిగింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో మ్యూజిక్ కంపోజ్ చేయించేసి సాంగ్స్ కూడా షూట్ చేసేశారు. ఇక ఆ తర్వాత అవి ఆయనకి అంతగా నచ్చలేదన్నమాట కమల్ హాసన్ గారికి. దాంతో మళ్ళీ ఇళయరాజా గారి దగ్గరకు వచ్చేసి, సార్ ఇది పరిస్థితి అని చెప్పి, మీరే మళ్ళీ మ్యూజిక్ కంపోజ్ చేయండి, కావాలంటే నేను సాంగ్స్ అన్ని కూడా రీషూట్ చేసుకుంటాను అని కమల్ హాసన్ గారు అడిగారంట. సో అప్పుడు ఇళయరాజా గారు ఏం చెప్పారంటే, ఏం అవసరం లేదు, మీరు షూట్ చేసిన సాంగ్స్ లో లిప్ మూమెంట్ కి తగ్గట్టుగా నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తాను అని ఒరిజినల్ సాంగ్స్ ఏమీ వినకుండానే ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసి హిట్ కూడా కొట్టడం జరిగిందనమాట. సో ఇలాంటి ఎన్నో ఫీట్లు ఆయన ఇండస్ట్రీలో చేయడం జరిగింది. అసలు ఇలాంటివి ఎవరు కూడా చేసి ఉండరేమో కదా. సో ఆ విధంగా అలాంటి విషయాల గురించి కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి అదనమాట విషయం. సో ఇళయరాజా గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

0: మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మాట్లాడేసుకున్నాం కూడా. సో ఇక నెక్స్ట్ గుణ సినిమా నుంచి మీకోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. అందరి ఫేవరెట్ సాంగ్ అనమాట ఇది, మాక్సిమం అందరికీ చాలా ఇష్టమైన పాట. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
4: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
4: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
4: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
4: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాట.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: FM 101.3.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ చేస్తూ ఉన్నారు కదా. కార్తికేయ నుంచి సాంగ్ అయితే వినేశాము. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. మనం ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. 11:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే హీరో నిఖిల్ సిద్ధార్థ్ ని చూసి చాలా కాలం అయిపోయిందండి. సో ప్రెసెంట్ అయితే తను ఒక పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న స్వయంభూ సినిమాలో ఆయన నటిస్తూ ఉన్నారు. ఈ రోజు ఇక నిన్న నిఖిల్ బర్త్డే అనమాట. సో నిన్న నిఖిల్ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. దాని కారణంతో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసేశారు సినిమా టీం వాళ్ళందరూ కూడా. ఇందులో ఏంటంటే ఆ పోస్టర్ లో కనిపిస్తోంది, యుద్ద రంగంలో భారీ రథ చక్రాన్ని చేతులతో పైకి లేపి నిలబడి ఉన్న ఒక ఫోటో అనమాట. అండ్ దాంట్లో అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా రౌద్ర రూపంలో కనిపిస్తున్నారు అని చెప్పచ్చు. మరి భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలు అయితే ఉన్నాయండి మొదటి నుంచి కూడా. మరి ఈ పోస్టర్ చూస్తేనే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది, సూపర్ గా ఉండబోతుంది అంతా అని చెప్పేసి. అండ్ ఈ మూవీ వచ్చేసి తెలుగు, తమిళ్ అండ్ మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. సో సినిమా పేరు స్వయంభూ. మరి చూద్దాం సినిమా రిలీజ్ డేట్ కోసం మనం కూడా వెయిట్ చేద్దాం. ఇక నెక్స్ట్ మీకోసం ఒక లవ్లీ ట్రాక్ కూలీ నెంబర్ 1 సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటుంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం. నేను మణిశ్రీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ఒక కీలక పిలుపునిచ్చారు. కొత్తగా బంగారం దిగుమతి చేసుకునే బదులుగా ఇళ్లలో దేవాలయాల్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ విధానం ద్వారా బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించేందుకు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖకు ప్రకటనలో తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడంతో సామాన్యులకు ఊరట లభించింది. జూన్1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్టు కంపెనీలు ప్రకటించాయి. ఈ నెల 4 నుండి 5 వరకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 2వ బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గ సమావేశానికి భారత ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ప్రకటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటింటికి యోగాను అందించే క్రమంలో 4 విభాగాల్లో 90 వీడియోలు రూపొందించారు. రోగ నివారణకు ప్రత్యేక ఆసనాలు, రోజువారీ సాధన యోగా సందేహాలు, ఇతరత్ర ఆసనాల వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడానికి వాట్సాప్ నంబర్ 8142408888కి హాయ్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. వెంటనే క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేస్తే గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని ఈ నెల రోజులే కాకుండా తర్వాత ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని యోగా ప్రకృతి వైద్య ప్రభుత్వ సలహాదారు మందిన సత్యనారాయణరాజు తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామంలో చరిత్రలో నిలిచిపోయిన చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 పూర్తయిందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తెలుగు జాతి అంతా ఇప్పటికీ ఒకటేనని అన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 అభివృద్దిలో పోటీ పడి దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మనమైతే వచ్చేసాం. నేను మీ ఆర్జే తేజు. ఇక సమ్మర్ టైంలో ఎక్కువగా కూల్ ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కదా, హిల్ స్టేషన్స్ అని, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లడం గాని, ఇలాంటి రకరకాల ప్లేసెస్ ని విజిట్ చేయాలి అనుకుంటారు. అండ్ ప్రపంచంలో ఉన్న వాటర్ ఫాల్స్ అన్నిట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్ నయాగర వాటర్ ఫాల్స్. ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారైనా దీన్ని విజిట్ చేయాలనే ఖచ్చితంగా అందరికీ డ్రీమ్ అయితే ఉంటుంది, కానీ అది చూడాలంటే అందరికీ సాధ్యమైన పని అయితే కాదు. అందుకే మన దేశంలోనే ఉన్న నయాగర గురించి మనం తెలుసుకోవాలి, విజిట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. మరి ఏంటి, మన దేశంలో కూడా నయాగర ఉందా, ఎక్కడుందబ్బా అని ఆలోచిస్తున్నారా, చెప్తాను. ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను, బాహుబలి సినిమా నుంచి ధీవర సాంగ్ అనమాట. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
0: गत ఆరేళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

స్వీన్ టూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బాహుబలి నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. 12:12 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఒక ఫేమస్ వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకుందాం అన్నాను. అది కూడా మన ఇండియాలో ఉన్న నయాగరా వాటర్ ఫాల్స్ అన్నాను. అది ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ పట్టణానికి ఉత్తరాన 39 కిలోమీటర్స్ దూరంలో ఇంద్రావతి నదికి చెందిన ఒక జలపాతం ఉంది. దాని పేరే చిత్రకూట్ జలపాతం. అయితే దీని ఎత్తు 29 మీటర్స్ అన్నమాట. ఇది మన దేశంలోనే వెడల్పైన జలపాతంగా పేరు పొందింది. అండ్ వాటర్ బాగా ఉన్న టైంలో దీని వెడల్పు 200 మీటర్లు. మరి ఈ కారణంతోనే దీన్ని భారత

దేశపు నయాగర అని పిలుస్తారు. సో అలా ఈ చిత్రకూట్ జలపాతానికి ఇంకొక పేరు ఏంటంటే భారతదేశపు నయాగర జలపాతం. ఇక జలపాతం దగ్గర ఏంటంటే ఒక శివాలయం ఉంటుందన్నమాట. అలాగే అక్కడ సహజంగా ఏర్పడిన గుహలు కూడా ఉంటాయి. మరి వీటిని పార్వతీ గుహలు అని కూడా పిలుస్తారు. ఇక దట్టమైన అడవి ప్రాంతం, అలాగే చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం, చల్లని నీరు, వీటన్నింటినీ కనుక చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా అక్కడే స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఈ చిత్రకూట్ జలపాతం గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక లవ్లీ ట్రాక్ నిన్నే ఇష్టపడ్డాను సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: అయిపోతుంది క్లాక్ లో టైం చూస్తే మాత్రం మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ చేస్తున్నారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక మన దేశంలోని చిత్రకూట్ వాటర్ ఫాల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చండీగఢ్ లో ఉన్నది, ఛత్తీస్గఢ్ లో ఉన్నది. అండ్ వాతావరణ మార్పులకు, సూర్యకిరణాలకు తగ్గట్టుగా ఈ జలపాతం రంగులు మారుస్తూ ఉంటుంది తెలుసా. మరి స్పెషల్ గా దీన్ని చూడడానికే చాలా మంది టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారు. అండ్ మెయిన్ గా ఎర్లీ మార్నింగ్ టైంలో కొండలపై నుంచి నీరు కింద పడుతూ ఉంటే పైకి లేచే నీటి పొగ మధ్య నుంచి సూర్యకిరణాలు రంగురంగులుగా కనిపిస్తాయన్నమాట. సో స్పెషల్ గా వీటిని చూడడానికి టూరిస్టులు అయితే అక్కడ దగ్గరలోని గెస్ట్ హౌసెస్ లో నైట్ అంతా కూడా అక్కడే స్టే చేస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఈ దృశ్యాన్ని చూడడానికి. ఇక ఈ ఛత్తీస్గఢ్ పర్యాటక శాఖ వారు కూడా టూరిస్టుల కోసం కొన్ని కాటేజెస్ అండ్ రెస్టారెంట్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దగ్గరలో. అండ్ కాటేజెస్ దగ్గర నుంచి జలపాతం వ్యూ పాయింట్ ఉంటుంది, అసలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అండ్ అయితే వీటిని ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పటికప్పుడు అయితే కష్టం కానీ ముందుగానే బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇంకొక సాంగ్ మీ అందరి కోసం ఆవార సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

శ్రోతలంత వరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కి వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22-27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6 తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11 తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం

0: తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యకులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: మ్యాన్మార్ అధ్యక్షుడితో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్ అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
2: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సమృద్దమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్టపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి, శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్పూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిల్లే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారే

0: అమెరికాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: వాణి, నేను లోపలికి వెళ్తూ ఉంటా, నువ్వు స్కూటీ పార్క్ చేసి వచ్చేసాయి.
6: ఓకే.
5: ఏ, ఏంటంత త్వరగా వచ్చావు? ఎక్కడ పార్క్ చేసావు?
6: అదిగో వైషు, అక్కడే పార్క్ చేసా.
5: ఎండలో పార్క్ చేయడం వల్ల ఫ్యూయల్ త్వరగా ఆవిరి అయిపోతుంది, అలానే వెహికల్ కూడా కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెళ్లి నీడలో పార్క్ చేసిరా, సో దట్ ఫ్యూయల్ ని అలానే వెహికల్ ని రెండింటినీ ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది.
7: చిన్న చిన్న జాగ్రత్తలతో ఫ్యూయల్ ని సేవ్ చేద్దాం, ఫ్యూచర్ జనరేషన్స్ కి అందిద్దాం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అయితే చిత్రకూట వాటర్ ఫాల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి ఇంకా ఒక్క రోజులోనే ఈ జలపాతం చూసేయచ్చు అండ్ జలపాతంతో పాటుగా చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు కూడా చూసి తక్కువ బడ్జెట్ లోనే మంచి అనుభూతినైతే పొందొచ్చు అనమాట. ఇక జగదల్పూర్ చిత్రకూట మధ్యలో మాత్రం చూసుకుంటే ఎటువంటి రెస్టారెంట్స్ హోటల్స్ కానీ ఏం ఉండవు, కాబట్టి ముందుగానే ఏమన్నా కావాల్సినవి కొనుక్కోవడం బెటర్. ఎక్కడంటే జగదల్పూర్ లో. ఇక చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి, కానీ అంటే ఈ వాటర్ ఫాల్స్ సరౌండింగ్స్ లో చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కానీ వాటర్ ఫాల్స్ చుట్టుపక్కల భోజనం దొరకడం మాత్రం కాస్త కష్టమే. కాబట్టి ముందుగానే ఫుడ్ కానీ కావాల్సినవన్నీ తెచ్చుకోవడం బెటర్ జగదల్పూర్ నుంచే. ఇక బైక్ రైడర్స్ కి మాత్రం ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక మెయిన్ గా జూన్ నుంచే సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో జూన్ నుంచి ఇంకా తర్వాత మెల్లగా రెయినీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా జూలై ఆగస్ట్. సో మెయిన్ గా ఈ జూన్ నుంచి రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక రెయినీ సీజన్ లో చూసుకుంటే మాత్రం ఈ జలపాతం ఉధృతంగా చాలా ఎర్రగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఈ జలపాతం చుట్టుపక్కల తిరగడానికి అడవిలో దారులు కూడా ఉన్నాయి. సో చాలా వరకు అక్కడ తిరిగి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా తెలుగు వారికి మాత్రం అక్కడ లాంగ్వేజ్ తో ఇబ్బంది అయితే ఏం అవసరం లేదంట, ఎందుకంటే అక్కడ లోకల్ షాప్స్ లో వాళ్ళందరికీ కూడా తెలుగు తెలుసు, తెలుగులోనే మాట్లాడతారంట, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అండ్ ఇక ఈ చిత్రకూట జలపాతానికి ఎలా

0: భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
3: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
4: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
2: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
4: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
5: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: FM 101.3.

డాడీ సినిమా నుంచి సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:55 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మనమైతే మాట్లాడుకుంటున్నాం ఛత్తీస్గఢ్ లో ఉన్న చిత్రకూట్ జలపాతం గురించి. దీనిని భారతదేశ నయాగరా వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. మరి ఈ చిత్రకూట్ జలపాతానికి చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుంచి అలాగే వైజాగ్ నుంచి జగదల్పూర్ కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్ టు జగదల్పూర్ అండ్ వైజాగ్ టు జగదల్పూర్. ఇక రోడ్డు మార్గంలో కూడా హైదరాబాద్ వైజాగ్ నుంచి బస్సెస్ ఉన్నాయి. కంపేర్ చేస్తే హైదరాబాద్ నుంచే కాస్త డిస్టెన్స్ ఎక్కువ, వైజాగ్ నుంచే కొంచెం దగ్గర ఉంటుంది. సో జగదల్పూర్ రీచ్ అయిన తర్వాత టాక్సీ లేదా జీప్స్ తో వాటర్ ఫాల్స్ కి చేరుకోవచ్చు. ఇక జగదల్పూర్ చుట్టుపక్కల టూరిస్ట్ ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసి ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. సో అది విషయం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ గురించి. ఇక నెక్స్ట్ అయితే మీకోసం బద్రీనాథ్ నుంచి ఫైనల్ గా ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. తెలంగాణ రాష్ట 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తప్పిపోయిన మహిళలు బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4655 మంది మహిళలు బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వస్తువుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్టానికి సహకారం అందించిందని తెలిపారు. రాష్టంలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమల శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో నిర్వహించనున్న తొలి అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంటుకు రాష్ట క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్టంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూలు గణనీయంగా పెరిగాయని రాష్ట వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్టంలో నికర జీఎస్టీ వసూళ్లు 3037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నదీ తీరం వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 22 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఏ అధికారి, ఉద్యోగిని, వారి

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళం కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: Shakti FM 101.3.
1: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
5: ఎస్ధీన ప్రోగ్రామ్ వింటూ చేస్తూ ఉన్నారు కదా, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మరి టైం ఎగ్జాక్ట్లీ 1 o'clock దాటి 6 minutes అయిపోయిందనమాట. ఇక ధీరాలో ఏం చెప్పుకోబోతున్నాం ఇవాళ అంటే, ఇక ప్రజెంట్ జనరేషన్ గర్ల్స్ అందరూ కూడా తమకు ఆసక్తి ఉన్న రంగంలోనే రాణించడమే చాలా, అంటే వాళ్ళకి ఆసక్తి ఉన్న రంగంలో రాణించడమే మెయిన్ గా ఎయిమ్ గా పెట్టుకున్నారు. అండ్ దీంతో పాటుగా అంతర్జాతీయ గుర్తింపు కూడా తెచ్చుకోవాలి అని కూడా ట్రై చేస్తూ ఉన్నారు. మరి చండీగఢ్ కి చెందిన టీనేజర్ జాన్వీ జింధల్ కూడా ఇలాంటి అమ్మాయే. అందరిలాగా రొటీన్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోకుండా అడ్వెంచర్లు చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా, మరి అలాంటి అమ్మాయే ఈ జాన్వీ కూడా, అడ్వెంచర్ లవర్ అనమాట. అయితే ఈ జాన్వీ జింధల్ ఎవరు, తను సాధించిన ఒక ఘనత గురించి పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఒక సాంగ్ తర్వాత. ముందుగా కుదిరే కప్ కాఫీ సినిమా నుంచి చిత్ర గారి వాయిస్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా చిత్ర గారి వాయిస్ లో. మరి వింటూ చేస్తూ ఉన్నారు ధీర ప్రోగ్రామ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చండీగఢ్ కు చెందిన జాన్వీ జిందల్ స్కూల్లో అటు చదువుతో పాటుగా ఇటు సాహస క్రీడలపైన కూడా ఇంట్రెస్ట్ చూపించేది. నదిలో ర్యాప్టింగ్, ఇంకా కొండలెక్కడం ఇలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేదన్నమాట. తనకి సరిగ్గా 9 సంవత్సరాల వయసులో ఆన్లైన్ లో స్కేటింగ్ గురించి వీడియోస్ చూడడం స్టార్ట్ చేసింది. ఇక ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు తనకు కూడా ఇంట్రెస్ట్ కలిగిందనమాట స్కేటింగ్ మీద. ఇక కూతురు ఇంట్రెస్ట్ ని గమనించిన ఆమె తండ్రి ఏం చేశాడంటే, ఆయనే స్వయంగా కూతురికి కోచ్ గా మారిపోయి ఆన్లైన్ వీడియోస్ చూస్తూనే రోలర్ ఫ్రీ స్టైల్ స్కేటింగ్ అలాగే ఇన్లైన్ ఫ్రీ స్టైల్ స్కేటింగ్ లో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా 9 సంవత్సరాల వయసు నుంచే అమ్మాయి స్కేటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది వాళ్ళ నాన్నగారి దగ్గర. అలా తను 9 సంవత్సరాలకే స్కేటింగ్ నేర్చుకోవడం తర్వాత ఏం చేసింది, స్టార్టింగ్ లో రోజుకు 50 సార్లు అయినా సరే కింద పడిపోతూ ఉండేదంట ప్రాక్టీస్ టైంలో. చాలా మంది ఇంకా ఏం చేస్తాంలే మన వల్ల కాదు, ప్రాక్టీస్ చేయలేం, దెబ్బలు తగులుతున్నాయని గివప్ ఇచ్చేస్తారు. కానీ తను అలా మాత్రం చేయకుండా రోజు రోజుకి ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకుంటూ ఒక పట్టుదలతో తను స్కేటింగ్ ఎలాగైనా సరే నేర్చుకోవాలి అని ప్రాక్టీస్ మాత్రం ఆపకుండా ఫ్రీ స్టైల్ స్కేటింగ్ అనేది చేస్తూనే విన్యాసాలు చేయడం కూడా స్టార్ట్ చేసింది. ఏకంగా స్కేటింగ్ చేస్తూనే విన్యాసాలు చేయడం అనమాట. అంటే స్కేటింగ్ చేస్తూ ఎగిరి దూకడం కానీ గుండ్రంగా తిరుగుతూ ఉండడం, డాన్స్ చేయడం ఇలాంటి విన్యాసాలు అనమాట. సో అలా జాన్వీ జిందాల్

స్కేటింగ్ ని తన స్టైల్లో ఇలా ఈ విధంగా నేర్చుకోవడం, తను ఇంకా అలాంటి ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉండడం, చాలా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని చోట్ల, అలా ఎక్కడైతే కాంపిటీషన్స్ జరుగుతాయో అక్కడ పార్టిసిపేట్ చేయడం, అవార్డ్స్ కూడా గెలుచుకోవడం. సో అలా సూపర్బ్ గా చిన్న వయసు నుంచే స్కేటింగ్ లో రాణిస్తూ వచ్చిందనమాట. ఇక జాన్వి జిందాల్ గెలుచుకున్న అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, వీటి గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఈ అమ్మాయి సాధించిన ఘనత మామూలు ఘనత అయితే కాదండి. సో ఇండియాలోనే ఫస్ట్ ఫీమేల్, అంటే తను సాధించిన ఇండియన్ ఘనత ఎలాంటిది అంటే గిన్నీస్ రికార్డ్ సాధించిన ఒక ఫస్ట్ ఫీమేల్ అని చెప్పేసి మాట్లాడచ్చు. సో దీని గురించి ఆ అమ్మాయి ఏం ఘనత సాధించింది తెలుసుకుందాం. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆరోగ్య విద్యారంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దేశానికి మార్గదర్శక సంస్థగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ వార్షిక స్నాతకోత్సవాలలో గవర్నర్ ఈరోజు పాల్గొని విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం రాష్టంతో పాటు దేశంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్దికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దమైన నూతన వైద్య ఆరోగ్య నిపుణులను సమాజానికి అందించే కీలక ఘట్టం స్నాతకోత్సవమని తెలిపారు. వైద్య విద్యలో నాణ్యత, సేవా దృక్పథం, మానవతా విలువలను విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కొనసాగించాలని గవర్నర్ పేర్కొంటూ,
1: an institution that has emerged as a beacon of excellence in health science education and a vital force in advancing health care in Andhra Pradesh and in our nation. A convocation ceremony is one of the most cherished and solemn traditions of academic life. It is an occasion that celebrates scholarship, perseverance and achievement. More importantly, it marks the moment when a university sends forth into society a new generation of educated men and women prepared to shoulder professional responsibilities with competence and integrity.
0: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా ఎస్ఐఆర్పై గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం జరిగే సమీక్షలో రాష్టంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్ల పురోగతిని ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజాసేవల మెరుగుదల, వివిధ శాఖల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి వి అనిత తెలిపారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4655 మంది మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తుల కేసుల్లో ఏ ఒక్కటి కూడా

0: అపరిష్కృతంగా మిగలకుండా రాష్ట జిల్లా స్థాయిలలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపట్టి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్టానికి సహకారం అందించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం అందించగా, అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం 2,245 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2025 డిసెంబర్ నాటికి 20,658 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాష్టంలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని కొండకిండాం గ్రామంలో అభివృద్ది చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును మంత్రి నిన్న సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ,
1: ఇక్కడ ఈ పార్క్ సుమారు 60 ఎకరాలు, ఇందులో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ థర్డ్ ఫేజ్ లో కూడా 35 ఎకర్స్ వరకు ఉంది. అది కూడా మేము యూడియన్ లో ఇవ్వడానికి కూడా, లార్జ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా దాన్ని కూడా కొంత బ్లాక్ చేయడం జరిగింది. ఈ పార్క్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక మంచి రేపు వచ్చే విధానం జరుగుతుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పార్క్ లో కూడా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఏమైనా ఉన్నాయో దానిలో కూడా ప్లాన్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు.
0: తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా ఏర్పడినా తెలుగువారందరూ ఒక్కటేనని అన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్దిలో పరస్పరం పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాలు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, 2 రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా భీమవరం నుంచి ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కొత్త బస్టాండులో ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండులోని దుకాణాలు, క్యాంటీన్, శౌచాలయాలను పరిశీలించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు విస్తృతంగా బస్సు సేవలను వినియోగిస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్టంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని రాష్ట వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్టంలో నికర జీఎస్టీ వసూళ్లు 3,037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 737 కోట్ల రూపాయలు అదనంగా వసూలై 16% వృద్ది నమోదు అయినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల 6% ఉండగా, దక్షిణాది రాష్టాల్లో 16% వృద్ది తో ఆంధ్రప్రదేశ్ 2 స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్టంలో విలువ ఆధారిత పనులతో పాటు ఇతర పన్నుల వసూళ్లు కలిపి మే నెలలో మొత్తం 4,950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చీరాల, పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న జన్మించారు. స్కాట్లాండ్లో ఎంఏ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చిన గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం

చీరాల పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికం అవుతుందని ప్రజలను గ్రామాలు ఖాళీ చేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. దీంతో బ్రిటిషు ప్రభుత్వమే మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల పేరాల ఉద్యమ సారథిగా నిలిచిన గోపాలకృష్ణయ్య 1928 జూన్ 10వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. ఎస్, వెల్కమ్ టు సందడే సందడి. సో 2:33 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెచ్ పై వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఒకటి ఇస్తారనమాట. సో మీరు నేను అడిగే క్వశ్చన్ కి ఒక 2 బ్లాంక్స్ ఉంటాయి. ఆ 2 బ్లాంక్స్ లో ఒకే పదం వస్తుంది, అది ఏ పదం అనేది మీరు గెస్ చేసి నాకు పంపించాలి. ఓకేనా? సో ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, డాష్ నా పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. డాష్ నా పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. సో ఈ 2 బ్లాంక్స్ లో ఒకే పదం వస్తుంది, అది ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని 8662488 నెంబర్ కి. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. ఒక్కడ సినిమా నుంచి గుణశేఖర్ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా కదా. మరి ఈ రోజు గుణశేఖర్ గారి పుట్టినరోజు. మరి గుణశేఖర్ గారు వరుసగా మహేష్ బాబు గారితో అయితే మూడు సినిమాలు చేశారు. ఇప్పుడు మనం విన్న పాట ఒక్కడు, తర్వాత అర్జున్, తర్వాత సైనికుడు. ఇంకా మనకు చాలా సినిమాలు తెలుసు, వరుడు మూవీ, శాకుంతలం, తర్వాత రుద్రమదేవి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తో, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తో మనల్ని అలరించిన డైరెక్టర్ గుణశేఖర్ గారు. బర్త్డే అనమాట ఇవాళ. అండ్ ఇంకా మరిన్ని ఫిల్మ్స్ ఆయన నుంచి రావాలి, సక్సెస్ఫుల్ గా ఆయన కెరీర్ కొనసాగాలని కోరుకుందాం. ఇంకా మన క్వశ్చన్ లోకి వచ్చేస్తే, సందరి సందరి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా వివిధ భారతి FM 101.3 MHz పై. నేను మీ ఆర్జే తేజు. ఒక క్వశ్చన్ అయితే అడిగానండి, కొంతమంది అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మొత్తానికి. ఆన్సర్స్ ఏమేమి రకరకాల ఆన్సర్స్ వస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్ మాత్రం ఇప్పటి వరకు నేను అడిగిన క్వశ్చన్ కి వివరంగా పంపించింది కరెక్ట్ గా భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. శుభాబ్ అసలు ఫస్ట్ మీరే మెసేజ్ పెట్టారు కరెక్ట్ గా. తర్వాత ఇంకా చాలా మంది పంపించారు చదివే లోపు. ఇంకొకసారి మీకోసం క్వశ్చన్ రిపీట్ చేస్తాను, సరేనా? దాని తర్వాత ఒక సాంగ్ విందాం, తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తా. ఇక క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వింటే ఈజీగా అర్థమైపోతుంది. డాష్న పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. అడిగింది అనగానే మీకు ఒక ఆలోచన వచ్చేయాలి ఇప్పటికి. సో డాష్న పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. ఎన్ని రూపాయలు అడిగారు, ఏంటి? ఒక బుక్ కొనుక్కోవడానికి వాళ్ళ ఫాదర్ ని ఎన్ని రూపాయలు అడగడం జరిగింది. సో అండ్ ఫస్ట్ బ్లాంక్ లో డాష్ నా అన్నాను. సో ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి పంపిస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

2:46 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మీరు ఫ్రమ్ ద మూవీ రాజా సాబ్. ఇక నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, డాష్ నా పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. ఈ 2 బ్లాంక్స్ లో ఒకే పదం వస్తుంది, అది ఏ పదం అయి ఉంటుంది? మీరు గెస్ చేసి నాకు వాట్సాప్ చేసేయండి మీ ఆన్సర్స్ ని అన్నాను కదా. ఇక ఫస్ట్ మెసేజ్ మనకి భాస్కర్ గారు అయితే పంపించారు, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ భాస్కర్ గారు ఫ్రమ్ పెట్టిన కరెక్ట్ ఆన్సర్. తర్వాత మోహన్ రెడ్డి గారు పటమట నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. అక్కరపాక నుంచి రమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అని మాత్రమే మెసేజ్ పెట్టారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. రాధా గారు మంగళగిరి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంజం జానకి శ్రీనివాస్ రావు మచిలీపట్నం పంపించారు, ఆన్సర్ అయితే రాంగ్ అండి. తర్వాత అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ డబ్బులు అని పెట్టారు, అదే ఎంత ఎంత మనీ అడిగారు అనేది కదా నాకు కావాల్సింది, మీరు డబ్బులు అని పెట్టారు. ఎవరంటే మెసేజ్ చేసింది మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి అన్నమాట. ఇక శుభ మధ్యాహ్నం సందర్శనరికి స్వాగతం అంటూ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు గారు శైలజ గారు పంపించారు ఆన్సర్, కూతురు అంటున్నారు. ఓకే, కూతురు ఓర్ కొడుకు ఎవరైనా సరే, బట్ ఎంత అమౌంట్ అడిగారు అండ్ ఆ 2 బ్లాంక్స్ లో ఒకే పదం ఫిల్ చేయాలి అన్నాను, అది ఎలా ఫిల్ చేయగలుగుతారు? సో ఎగ్జాక్ట్లీ ఆన్సర్ అయితే పెట్టలేదు మీరు. ఇక కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామ కార్తిక అండ్ మదన్ కుమార్ వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర అనురాధ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాట నుంచి పంపించారు ఆన్సర్ రాంగ్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. యుగానికి ఒక్కడు ఫ్రమ్ డోన్ అంట, ఓకే కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రామళ్లకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి అంటూ అంకయ్య గారు మెసేజ్ పంపించారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, ఆన్సర్ బట్ రాంగ్ అండి. రాంగ్ ఆన్సర్తో పేర్లవండపల్లి మనోజ్ కుమార్ భువన బుజ్జి అమరావతి నుంచి పంపించారు బట్ ఆన్సర్ రాంగ్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్. దొడ్డదేవరపాటు నుంచి మెసేజ్ జమలయ్య గారు పంపించారు

సో జమలయ్య గారు దొడదేవరపాటి నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, ఆన్సర్ కానీ రాంగ్ అండి. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి దమ్మోజు వాళ్ళ కృష్ణమ్మ గారు పంపించారండి, ఆన్సర్ కరెక్ట్ గా. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రాంగ్ ఆన్సర్. నోట్ బుక్ కొనుక్కోవాలని తండ్రిని 100 రూపాయలు అడిగింది అని అంటున్నారు, కానీ ఇందులో నేను అడిగిన బ్లాంక్స్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎక్కడ ఫిల్ చేశారు మీరు, పెట్టలేదు కదా. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆకివేటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణరావు గారు పెట్టిన మెసేజ్ అనమాట ఇది. సో ఆన్సర్ అయితే కాదు ఇది. ఇక నెక్స్ట్ మెసేజ్ కరెక్ట్ ఆన్సర్ తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల మెసేజ్ పంపించారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ తన పుస్తకం కొనుక్కోవాలని తన తండ్రిని అడిగిందండి అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు. ఓకే, ఎవరు పుస్తకం కొనుక్కోవాలని 8 రూపాయలు అడగడం జరిగింది. సో నేను అడిగిన 2 బ్లాంక్స్ అయితే ఆన్సర్ రాలేదు. నెక్స్ట్ సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. మోహన్ రెడ్డి గారు పటమట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి శంకర్ గారు మెసేజ్ పంపించారు, ఆన్సర్ ఏంటో అర్థం కాలేదు అసలు అది. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో మనకి వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు మచిలీపట్నం నుంచి. ఇక కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, కరెక్ట్ ఆన్సర్. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జరిపతుల బుచ్చయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండి. కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ, కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. సో ఇంకా కొంతమంది మెసేజ్లు టైపింగ్ అనమాట. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇక ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తాను. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటూ కొదుమూరు వీరేష్ గారు, ఊర్మిళ గారు మెసేజ్ పంపించారు, బట్ ఆన్సర్ అయితే రాలేదు. ఇంతకీ డాష్ నా పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని ₹100 అడిగింది అంటే వందన. సో డాష్ నా అన్నాను కదా నేను, వందన ఇస్ ద ఆన్సర్. వందన పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని 100 రూపాయలు అడిగింది. సో ఈ 2 బ్లాంక్స్లో ఒకే పదం రావాలి అంటే అర్థం వంద అని పెట్టచ్చు, అదే మ్యాటర్. సో కొంతమంది కరెక్ట్గా పంపించారు కానీ కొంతమంది రాంగ్గా వచ్చేసే 10 రూపాయలని 4 రూపాయలు 7 రూపాయలు ఇలా పెట్టారు. నెక్స్ట్ సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి వేణు అండ్ అను గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ వందన అని చెప్పేసి. సూపర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.

సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవాల్టి మన సందరేశ్ నటిలో ఏంటంటే, ఎంత కదిలించినా మాట్లాడదు కానీ మన మాటలన్నింటినీ వింటుంది, అది ఏంటి? సో ఎంత కదిలించినా మాట్లాడదు కానీ మన మాటలన్నింటినీ వింటుంది, అది ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సందరేశ్ నది. మరి ఇక వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8 6 2 4 3 8 1 4 కి స్టేట్ యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రే నందు, వెళ్ళ ఒక పాల ప్యాకెట్ తీసుకురా.
4: సరేమా.
3: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
4: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
3: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
5: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ నెల 21వ తేదీన రాజధాని అమరావతిలో 25,000 మందితో యోగా డే నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రైతుల సమస్యలను ఆలకించిన జగన్మోహన్ రెడ్డి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఘంటసాల మండలం కొత్తపల్లి గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 381 మంది రైతులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట ప్రభుత్వం రాజముద్రతో పాస్ బుక్స్ పంపిణీ చేయడం రైతులకు భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాలలో భాగంగా మచిలీపట్నం నగరంలోని మేజర్ మైనర్ డ్రైన్ల పూడికతీత పనుల కార్యక్రమంని మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి కుబియా నాయక్ ఈరోజు ప్రారంభించారు. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలు కూడా కారుణ్య ఉద్యోగాల నియామకాలకు అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక స్థితిని ఆధారంగా చేసుకుని హక్కులను నిరాకరించలేమని ధర్మాసనం పేర్కొంది. జూన్4 నుంచి 12 వరకు వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పనితీరు మేనిఫెస్టో అమలు తీరుపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్య రక్షణ కోసం ఈ సైకిళ్ల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ పిలుపునిచ్చారు. జలధార జలహారతి కార్యక్రమం కింద చెరువుల్లోని నీటి ప్రవాహం పంపి లక్ష్యంగా కాలువలు శుభ్రపరిచే పనులు వేగవంతం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి రాష్టీయ బాల పురస్కార్ అవార్డుల కోసం బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత ఇలా 6 రంగాల్లో ప్రతిభ ఉన్న బాలబాలికలు వచ్చే నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎస్ఈఎన్ 07/2025 విభాగంలో సీబీటీ 1 పరీక్ష తేదీల్లో మార్పు చేస్తూ జూన్ 13 నుంచి 20 వరకు వరుసగా పరీక్షలు జరగనున్నాయని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ఒక ప్రకటన విడుదల చేసింది. టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ సెరీనా విలియమ్స్ దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళం కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: షవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం ఆగిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
6: అమ్మా ఇంకా పడుకోలేదా?
7: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
6: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
5: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఇది ఎఫ్ఎం 101.3 3:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక సందరి సందరిలో మనమున్నాం కదా. నేను మీ ఆర్జే తేజు. ఎంత కదిలించినా మాట్లాడదు కానీ మన మాటలన్నింటినీ వింటుంది, అది ఏంటి అని అడిగాను కదా. ఇంతకీ ఆన్సర్ ఏంటి, మన వాళ్ళు కరెక్ట్ గా పంపించారా లేదా చూసేద్దామా. సో అనంతపురం నుంచి అనురాధ గారు ప్రీవియస్ క్వశ్చన్ కి అయితే 100 అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి పంపించారు ఒక ఆన్సర్. చాలా రకరకాల ఆన్సర్స్ వచ్చాయండి. నేను సింపుల్ గా ఒక్కటే ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను అందరి దగ్గర నుంచి, బట్ రకరకాల ఆన్సర్స్ వచ్చాయి. ఓకే, ఇట్స్ ఓకే, చూద్దాం ఆన్సర్స్. ఇంకా నేను అనుకున్న ఆన్సర్ పంపించారో లేదో. మంగళూరు నుంచి జయలక్ష్మి గారు పంపించారు ఒక ఆన్సర్ అయితే, ఓకే కరెక్ట్ గానే మెన్షన్ చేశారు. ఇక శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు మెసేజ్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. ఇప్పుడైన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక వందన పుస్తకం కొనుక్కోవాలని తన తండ్రిని 100 రూపాయలు అడిగిందండి అంటూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా కరెక్ట్ గా పెట్టారు, సెకండ్ది కూడా కరెక్ట్ ఆన్సరే. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారనమాట. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమా గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ రేజు గారు అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇక విజయలక్ష్మి గారు ఫ్రమ్ తిరుమల, కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి పంపించారు, తిన్నారా మేడం ఈరోజు బాగా టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంట. చాలా ఈజీ అండి, అసలు ఇది టఫ్ ఏం కాదు, అండ్ ఆన్సర్ అయితే రాంగ్ అండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. నెక్స్ట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మనకి ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు గారు శైలజ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి దమ్మోజు కృష్ణమ్మ గారు పంపించారనమాట. గూగుల్ తల్లి అంటున్నారా, కాదు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎర్రగూడూరు జూటూరు విలేజ్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు మచిలీపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు ఫ్రమ్ మాధవరం, ఓకే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు కరెక్ట్ అని. నెక్స్ట్ బి రాంబాబు గారు కమల మానస రచన ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ట్, కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక పాలెం పోలయ్య గారు అలగడ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కాకారం నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామలా పంపించారు. బేగం గారు అమిత బేగం, తర్వాత నాగుల్ మీరా అమిత బేగం, ఊరు పేరైతే అర్థం కాలేదు. రబ్బవర్మ, ఓకే రబ్బవరం నుంచి పంపించారు ఆన్సర్ అయితే, కానీ రాంగ్ అండి. కరెక్ట్ ఆన్సర్తో కర్నూలు నుంచి ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర అండ్ అనురాధ పంపించారు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ మెడియంపేట అనంతపూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. ఈదనూరు లక్ష్మయ్య గారు గోల్లపల్లి మండలం వలిగొండ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లూర్ల, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎంత వెతికినా ఆలోచించినా జవాబు తెలియట్లేదు రావట్లేదు అంటున్నారు ఎవరంటే ఆకివీటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు. ఓకే నేను ఆన్సర్ అంటూ రివీల్ చేస్తాను కాసేపట్లో. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో రామల్లకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత తరాలపల్లి గ్రామం హనుమకొండ జిల్లా నుంచి జరుపతుల బుచ్చయ్య గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ అండ్ సంతోష, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ ఇప్పటి వరకు కూడా. ఇంకొకటి ఏదో అన్రీడ్ మెసేజ్ ఉంది చూస్తున్నాను. ఓకే రాజాబాబు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే ఇంకా చాలా ఈజీ అండి. బేసిక్గా ఒక సామెత కూడా ఉంది, గోడకి కూడా చెవులుంటాయి జాగ్రత్త అని. ఎంత కదిలించినా మాట్లాడదు కానీ మన మాటలన్నీ వింటుంది అని. సో గోడ కూడా చెవులుంటాయి జాగ్రత్త అని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. సో ఆన్సర్ గోడ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇంకా ఎగ్జాక్ట్గా అయితే టేప్ రికార్డర్, రేడియో,

0: Shakti FM 101.3.
1: వింటున్నారు వివిధ భారతి.

0: ఇలా మైక్రోఫోన్ అని చాలా మంది ఆన్సర్స్ రకరకాలుగా ఇవి పంపించారు. టేప్ రికార్డర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది టేప్ రికార్డర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు గారు పంపించారనమాట. ఇవి ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అయితే. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: వాణి, నేను లోపలికి వెళ్తూ ఉంటా, నువ్వు స్కూటీ పార్క్ చేసి వచ్చేసాయి.
2: ఓకే.
1: ఈ ఏంటి అంత త్వరగా వచ్చావు, ఎక్కడ పార్క్ చేసావు?
2: అదిగో వైషు, అక్కడే పార్క్ చేసా.
1: ఎండలో పార్క్ చేయడం వల్ల ఫ్యూయల్ త్వరగా ఆవిరి అయిపోతుంది, అలానే వెహికల్ కూడా కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెళ్లి నీడలో పార్క్ చేసిరా, సో దట్ ఫ్యూయల్ ని అలానే వెహికల్ ని రెండింటినీ ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది.
3: చిన్న చిన్న జాగ్రత్తలతో ఫ్యూయల్ ని సేవ్ చేద్దాం, ఫ్యూచర్ జనరేషన్స్ కి అందిద్దాం.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
5: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:16 అయిపోయింది క్లాక్ లో టైం. దిస్ ఏ నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇక ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేస్తాను ఇప్పుడు మీకు సందేశ నదిలో. నెక్స్ట్ ఇందాక క్వశ్చన్ కి ఇంకొంతమంది టేప్ రికార్డర్ అని చెప్పేసి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు అయితే పంపించారు కరెక్ట్ గా. తర్వాత తెలియదండి అంటూ మనోజ్ గారు పేరవండ్ల పల్లి నుంచి పంపించారు. సో టేప్ రికార్డర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఒక శాస్త్రం పేరు చెప్తాను, మీరు దాన్ని ఏది అధ్యయనం చేస్తే ఆ శాస్త్రం పేరు వస్తుందో మీరు ఆన్సర్ పంపించాలి, సరేనా? టాక్సికాలజీ అంటారు ఒక శాస్త్రం పేరు, టాక్సికాలజీ. అయితే దేన్ని అధ్యయనం చేస్తే ఈ టాక్సికాలజీ అనే పేరుతో పిలుస్తారు? సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్కి. టాక్సికాలజీ అనే అధ్యయనం చేస్తే ఒక శాస్త్రం అనమాట ఇది, టాక్సికాలజీ అనేది. అయితే దేన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు? మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చక్కగా మీ ఆన్సర్స్ ని తెలుగులో పంపించవలసిందిగా కోరుచున్నాము. ఓకేనా. సో దేన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు?
1: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

You're listening to Vivid Bharati FM 101.3. This is your RJ Teju. And manam unnam Sandresh Nadi program lo 3:26 ayipindi clock lo time chuste and ika manamaithe vinesam Na Sami Ranga cinema nunchi oka fast beat anamata. Ika nenu adigina question entante toxicology ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు? సో చాలా ఈజీ ఆన్సర్ అనమాట. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి పంపించారు, కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించారు, రసాయన శాస్త్రం అంటున్నారు కానీ కాదండి. ఇక తత్వశాస్త్రాన్ని పిలిస్తే టాక్సికాలజీ అంటారంట కానీ కాదు. ఎవరు పంపించారంటే ఈ మెసేజ్ ని? ఆకిపిటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు గారు. సాంబశివరావు గారు పంపించారు వేటపాలెం నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. స్టడీ ఆఫ్ సంథింగ్, ఓకే కరెక్ట్ ఆన్సర్. తో ఆశా శ్రీనివాస్ గారు పంపించారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక కరెక్ట్ ఆన్సర్ తో దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కర్నూలు నుంచి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. తర్వాత చిలుకు నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష, గాంధీజీ, గంగా పంపించారు కానీ, అండ్ దేవసేన. ఓకే కీటకాన్ని అధ్యయనం చేస్తే శాస్త్రం అంటున్నారు కానీ కాదు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కాదండి రాంగ్ ఆన్సర్. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప ఆన్సర్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. గోర్లఖాన్దొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు, సుమలత పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జయం, భాష, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ మెసేజ్ గూడూరు చవటపల్లెం నుంచి సుకుమార్, తేజశ్రీ, అమూల్య అండ్ అఖిల పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మిరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అమరటి నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆధోని నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ గారు రెడ్డిగూడెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లలిత, మురళి, భాను కామకూరు తిరుపతి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. వరప్రసాద్ గౌడ్, రాజేశ్వరి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎర్రగూడూరు విలేజ్ నుంచి పంపించారు, బట్ ఆన్సర్ అయితే అర్థం కాలేదు కూడా, స్పెల్లింగ్ అర్థం కాల. ఓకే నెక్స్ట్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, సామల, రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారనమాట ఆన్సర్ కరెక్ట్గా. తర్వాత జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారండి, మదనపల్లె టౌన్, అన్నమయ్య జిల్లా అంటూ, ఓకే కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మీగారు ఫ్రమ్ వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి పూర్ణచంద్రరావు గారు, శైలజ గారు పంపించారు కరెక్ట్గా. తర్వాత హైదరాబాద్ నుంచి హెచ్ఎంటి స్వర్ణపురి, దుర్గా, నిత్యశ్రీ పంపించారు ఆన్సర్ అయితే. బయాలజీ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య ఫ్రమ్ దస్తగిరి సంధ్య, ఓకే ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి.

పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ అనురాధ గారు, మదన్ కుమార్, రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. డివిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇక తీపనూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ నుంచి అనుపమ అండ్ స్వీటీ అంకయ్య పంపించారు. కరెక్ట్ ఆన్సర్. మై నేమ్ ఇస్ జాన్, ఐఎమ్ ఫ్రమ్ కలిదిండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదండ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు ఆన్సర్ అయితే పంపించలేదు, రాంగ్ అండి. ఇక గోల్లపల్లి గ్రామం నుంచి వలిగొండ మండలం నుంచి ఈదనూరి లక్ష్మయ్య, జంగమ్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్, అంబిక, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. మల్లాంబి కర్నూలు నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పెట్టారు. తర్వాత తరాలపల్లి గ్రామం నుంచి జరుపతుల బుచ్చయ్య గారు పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా. ఇప్పుడు ఇక ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, విష పదార్థాలని అధ్యయనం చేసే శాస్త్రాన్ని టాక్సికాలజీ అంటారు. సో వినారు కదా, విష పదార్థాలని అధ్యయనం చేసే శాస్త్రం అన్నమాట. ఇది ఆన్సర్ అయితే. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు

ఎస్, ఇప్పుడు ఒక డైలాగ్ అడుగుతాను, అది ఏ ఫిల్మ్ అనేది మీరు చెప్పాలి, అండ్ ఫిల్మ్ డైరెక్టర్ పేరు కూడా చెప్పాలి. ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది అండ్ మూవీ డైరెక్టర్ ఎవరు? విన్నారు కదా, ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది అండ్ డైరెక్టర్ ఎవరు? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని 8662438114 నంబర్కి. స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజో. ఇక 3:41 అయిపోయిందన్నమాట. సో మనమైతే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ నాన్నకు ప్రేమతో సినిమా నుంచి అయితే వినేశాం కదా. నెక్స్ట్ అయితే నేను మిమ్మల్ని ఒక డైలాగ్ అయితే అడిగాను, అది ఏ సినిమా అని చెప్పేసి అడిగాను, అండ్ డైరెక్టర్ ఎవరు అని కూడా అడిగాను. ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ సినిమా నిండా పంచ్ డైలాగ్స్ బోల్డ్ ఉంటాయండి. సో చాలా ఎక్కువగా ఉంటాయి డైలాగ్స్ అన్ని కూడా. మరి ఇంతకీ ఈ డైలాగ్ ఏ సినిమా అండ్ అలాగే ఆ డైరెక్టర్ ఎవరు అంటే మన వాళ్ళు ఎవరెవరు పంపించారో చూసేద్దామా. నాకైతే దగ్గర దగ్గర 41 మెసేజెస్ అయితే వచ్చాయి, చదివేస్తాను. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మల్లాంబి కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దుర్గా నిత్యశ్రీ హెచ్ఎండి స్వర్ణపురి హైదరాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్ కి విషశాస్త్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో దాసిరిపాలెం నుంచి గుంటూరు జిల్లా పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్కి ఇది. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. ఇక త్రిబులార్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. తీపనూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ నుంచి అనుపమ స్వీటీ అంకయ్య, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత గారు, కరెక్ట్ ఆన్సర్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలం నుంచి బైలిప్పల గ్రామం నుంచి జూట్ల గోపాల ఆన్సర్ పంపించారా, లేదు ఆన్సర్ తెలియదు అన్నారు. ఎంత సిన్సియర్గా ఆన్సర్ తెలియదన్నారండి, సూపర్ అసలు. ఓకే, నేను ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను కాసేపట్లో. ఇక రాంగ్ ఆన్సర్తో కర్నూలు నుంచి, ముజఫర్నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్, రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర మెసేజ్ పంపించారు. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. గోల్లపల్లి గ్రామం నుంచి, వలగొండ నుంచి ఈదనూరి లక్ష్మయ్య జంగమ్మ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి జి పూర్ణచంద్రరావు గారు, శైలజ గారు పంపించారు. సినిమా పేరైతే రాంగ్ అండి. ఇక కరెక్ట్ ఆన్సర్తో తేజశ్రీ, అమూల్య, సుకుమార్, అఖిల, చవటపాల్యం గూడూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు రాంగ్ ఆన్సర్ అండి. త్రినాథ్రావు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత శంకరపల్లి విలేజ్ రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నువ్వు నాకు నచ్చవు సినిమా అండి అంటూ ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ అండి. ఇంతకీ మీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదుగా. జాన్ గారు, ఓకే, కలదిండి నుంచి పంపించారు, బట్ రాంగ్ అండి. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

బిజిలి వెంకటేష్ శ్యామల, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు వీరభద్ర అండ్ బిజిలి వెంకటేష్ శ్యామల. కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు. జై చిరంజీవ సినిమాలో అనుకుంటున్నాను అంటున్నారు, కానీ కాదు. సునిష్క మణి పద్మశ్రీ గారు పంపించారు, ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. జాబ భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. దీపిక ఫ్రమ్ మూవింగ్ కార్, ఆన్సర్ అయితే రాంగ్ అండి. డైరెక్టర్ అయితే కరెక్ట్గా ఇచ్చేశారు కానీ ఆన్సర్ సినిమా పేరు అయితే రాంగ్. మై నేమ్ ఈజ్ దారిపినేని సాయికృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు, కరెక్ట్ ఆన్సర్. పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత గారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత, సంతోష నిత్య సంతోషిని. గోళ్ల శ్రీనివాస్ వర్మ కోదాడ నుంచి పంపించారు, నీ ప్రేమకై అంటున్నారు, కానీ రాంగ్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేస్తారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే జూలై ఫిలిం అనమాట. ఓకేనా? ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది? మిమ్మల్ని ఎంత కష్టమైన డైలాగ్స్ అడిగినా, ట్యాగ్ లైన్స్ అడిగినా, ఎలాంటివి అడిగినా మాత్రం కరెక్ట్గా ఏముంది, గూగుల్ తల్లిని అడిగేస్తున్నాము, ఆన్సర్ చెప్పేస్తున్నాము అని మీరే కూడా మీరే చెప్పేస్తున్నారు. సో ఎంత టఫ్ అడిగినా ఈజీగా ఆన్సర్స్ అయితే చేసేస్తున్నారు. సో జూలై ఫిలిం అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఆ పాట జాగ్రత్తగా వింటే అందులో ఒక కమీడియన్ వాయిస్ వస్తుంది. ఆ కమీడియన్ ఎవరు? మీరు గెస్ట్ చేయాల్సిన క్వశ్చన్ అదేనమాట. నెక్స్ట్ నేను ప్లే చేయబోయే పాటలో ఒక కమీడియన్ వాయిస్ వస్తుంది. ఆ పాటలో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు మానిపించడం కోసం మిగతా కుర్రాళ్ళందరూ పాట పాడి వినిపిస్తూ ఉంటారు. ఈ కమీడియన్ వచ్చేసి మళ్ళీ ఆ అబ్బాయి ఏడవడానికి, అంటే ఆ అబ్బాయి ఏడవడానికి మళ్ళీ ట్రై చేస్తాడు, అంటే ఆ మాటల వల్ల మళ్ళీ ఆ అబ్బాయి ఏడుస్తాడు. సో మీకు ఆ సాంగ్ వింటే అర్థమైపోతుంది. ఓకేనా? సో ఈ పాటలో మీకు వినిపించే ఆ కమీడియన్ వాయిస్ ఎవరిదో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: అని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమండి
0: సార్? ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కెళ్ళి కొట్టరా?
0: నోరు ఇప్పని
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: క్లైమాక్స్ లా ఫైటింగ్ షురూ అయింది. భీముడు గద తీసిండు పిచ్చిండు, దుర్యోధనుడు మీ గద తీసిండు పిచ్చిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు. ఆడు కొట్టిండు, ఈడు కొట్టిండు, ఆడు కొట్టిండు, ఈడు కొట్టిండు, తలక మీద కొట్టి కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టి తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతుల కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఎట్లా,
1: నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు ప్రశాంత్, నువ్వు చెప్పు. అవనే
2: రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కాదు, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే రే రే రే, చిన్న పోరంకి కథ చెప్ప నీకు వస్తలేదు. ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: ఏమైందో ఎరికినా మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్క చేసాడు. కంతి బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
1: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, టాప్ బాటం ఫోటోలు మారిపోయింది కదా.
1: చెప్తావా లేదా?
0: చెప్పా.
1: చెప్తావా లేదా?
0: చెప్పా. ఇది అన్నం పెడతా. చెప్పా.
1: చెప్పా.
0: కొడతారా? అందరూ కొడతారా?
1: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను దావు నీకి కుక్క లెక్క మారింది భయ్.

0: विविध भारती FM 101.3।
1: ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ చిత్రం సినిమా నుంచి సాంగ్ విని చక్కగా నవ్వుకొని ఉండుంటారు కదా. సో నిజంగా ఆ పాట అప్పట్లో సూపర్ అసలు చాలా ట్రెండ్ అట్లా ఆ టైంలో అయితే మాత్రం. మరి ఈ పాటలో కనిపించిన ఆ యాక్టర్ ఆ వాయిస్ ఎవరిది, ఆ కమెడియన్ వాయిస్ ఎవరిది అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరెవరు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక మీరందరూ కరెక్ట్ గానే పంపించారు కాబట్టి ఓన్లీ నేమ్స్ చదివేస్తానబ్బా. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ వచ్చింది కానీ ఊరు పేరు మెన్షన్ చేయలేదు. కుర్నూతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి, అన్నపయ్యం జిల్లా నుంచి పంపించారు. తర్వాత గొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు, కనగారావు గారు ఫ్రమ్ పెడన, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, తులిమిల్లి రవి గారు సూరంపల్లి గ్రామం గన్నవరం నుంచి పంపించారు, సామశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, చెరుకుపల్లి నుంచి భాస్కర్ గారు, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, తర్వాత రామకార్తిక వెన్నెలవల్లి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర గారు ముజఫర్నగర్ నుంచి పంపించారు, కర్నూలు పెడన జోగనంద్ర కొల నుంచి అప్పలరాజు గారు, తర్వాత కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్ అండ్ రషీదా బేగం సుమయ్య, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ అండ్ అచ్యుత్, చిలుక నారాయణ గారు అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, రాజోల నుంచి జయన్న గారు, కుసుమ గారు ఫ్రం అంబటినగర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రం కోదాడ, మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహమాన జైనుద్దీన్ ఫ్రం ఉమ్మిడ, గద్వాల్ జిల్లా నుంచి వీరు గారు, తిరుపతి నుంచి దేవసేన, ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, ఆధ్యా అండ్ అభి ఫ్రమ్ హైదరాబాద్, బాషా ఫ్యామిలీ జయం బాషా ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్, ఈదనూరి లక్ష్మయ్య గారు, జంగమ్మ గారు గోల్నపల్లి గ్రామం మలిగొండ నుంచి, గూడూరు చవటపాలెం నుంచి సుకుమార్ తేజశ్రీ అమూల్య అండ్ అఖిల, వెన్యా ఫ్రమ్ విజయవాడ, తీపునూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ట్ నుంచి అను అండ్ స్వీటీ ఓకే రాజుగారు ఏలూరు నుంచి, తిరుపతమ్మ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. తర్వాత ఎంఎంఎస్ నివాస్ గారు శుభ సాయంత్రం అంటూ నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు.

సార్ తర్వాత జాప భూమేశ్వర్ గారు ఫ్రమ్ అండ్ భూలక్ష్మి గారు ఫ్రమ్ వెల్లుల్ల, శ్రీనివాస వర్మ గారు ఫ్రమ్ బెంగళూరు, తర్వాత ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ సామల, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి అనమాట, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ అండ్ హేమ, సుధా ఫ్రమ్ కొత్తగూడెం, తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కడప కృష్ణ అండ్ సంతోష, ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఆమదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా, మైదుకూరు నుంచి

తర్వాత దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. జీవ భౌతిక కారకాల యొక్క ప్రతికూల, ఇదేంటండి? నేను ఏ క్వశ్చన్ అడిగాను మీరు ఏం చెప్తున్నారు? శాస్త్రీయ అధ్యయనం అని ఎప్పుడో నేను థర్డ్ క్వశ్చన్ అడిగిన దానికి ఇప్పుడు ఏదో ఆన్సర్ పంపించారు, కానీ అది రాంగ్ అండి. ఇంతకు మీ పేరు ఎక్కడ? అక్కరపాక నుంచి రమా గారు. నెక్స్ట్ మెసేజ్, నాగుల మీరా గారు, అమీదా బేగం గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా, రబ్బవర నుంచి అంట. గోళ్ళ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ వర్మ కోదాడ నుంచి పంపించారు. అండ్ డివిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మౌనిక, తులసి, జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు కరెక్ట్ ఆన్సర్. ఇంకా అందరూ కరెక్ట్ గానే పెట్టారండి, అందుకే మీ పేర్లు మాత్రం ఫాస్ట్ గా చదివేస్తున్నాను, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువగా ఉంది కదా. సో హర్ష గారు చిత్తూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక మలాంబి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి పంపించారు. లత ఫ్రమ్ ఉయ్యూరు. తర్వాత కాజు నుంచి నందం జగదీష్. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు. తులసీనగర్ నుంచి మీరా గారు. రాజోలి నుంచి బోరెల్లి సంధ్యా గారు. ఎన్ వరప్రసాద్ గౌడ్, రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎర్రగూడూరు విలేజ్ నుంచి. అండ్ మంచి క్వశ్చన్స్ అడిగి చాలా మంచి సాంగ్స్ వేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు, థ్యాంక్ యూ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దారిపనేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు. సో ఇదన్నమాట నాకు వచ్చిన లాస్ట్ మెసేజ్. ఇక ఇంతకీ యాక్టర్ ఎవరు, ఆ కమీడియన్ అంటే ఉత్తేజ్ గారు. సో మనం విన్న ఈ మూవీ అయితే పాట విన్న మూవీ చిత్రం. చిత్రం సినిమాలో ఈ పాటలో వినిపించిన ఆ వాయిస్ ఉత్తేజ్ గారిది. అండ్ అందులో ఉన్న చిన్న బాబు యాక్చువల్ గా పాప అనమాట తను. ఉత్తేజ్ గారి కూతురే అందులో యాక్ట్ చేయడం జరిగింది. సో ఉత్తేజ్ గారి కూతురే అనమాట అమ్మాయి. ఇంతకీ ఈరోజు నేను ఇప్పుడు ఉత్తేజ్ గురించి ఎందుకు అడిగాను, ఈరోజు ఆయన బర్త్డే అనమాట. సో అది మ్యాటర్. ఇది ఇవాళ మన సందడే సందడి. ఇక 3:57 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతూ ఉందండి. ఇంకా ఓన్లీ 2 మినిట్స్ ఫర్ 4 o'clock. మరి ఇప్పటిదాకా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. వీటూ స్టేడియం 2 వివిధ భారతి FM 101.3. దిస్ ఇస్ యువర్ RJ తేజు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ గా ఎంపిక చేసింది. ఈ మేరకు కేరళలోని తిరువనంతపురంలో రేపు జరగనున్న జీటీఎం ఎక్స్పో 2026లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మెట్రో ఎక్స్పెడేషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026ను స్వీకరించనున్నారు. బాపట్ల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ఉమామహేశ్వర్ నో హెల్మెట్ నో ఫ్యూయల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. సకినేటిపల్లిలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాల ర్యాలీని రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. వర్షాకాలంలో ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా నీటి నిల్వలను తొలగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 93.14% ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో పోలవరం జిల్లా రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని డీఆర్డీఏ పీడీ రత్నాకర్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రతకు సహకరించని వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని, డస్ట్బిన్లు ఏర్పాటు చేయని షాపులకు జరిమానా విధిస్తామని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబలేసు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు విజయనగరం, విశాఖ, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వింటారు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ రోజు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలంగాణ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 4న NDA నేతల సమావేశం జరగనుందని ముఖ్యమంత్రి

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయింది అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: KFM 101.3.
1: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4 o'clock దాటి 4 minutes అవుతుంది క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే వచ్చేసాం వివిధ ప్రోగ్రామ్ లోకి. నేను మీ ఆర్జే తేజు. ఈ రోజు వివిధాలో థీమ్ ఏంటంటే లిరిసిస్ట్ స్పెషల్ సాంగ్స్ అనమాట. మరి ఎవరి లిరిక్స్ లో వచ్చిన సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? శ్రీమణి గారు. సో లిరిసిస్ట్ శ్రీమణి గారి సాంగ్స్ అంటే చాలానే ఉన్నాయండి రీసెంట్ టైమ్స్ లో విడుదలైన సినిమాలన్నీ కూడా. సో జులై దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను ఆల్రెడీ. ఇక జులై నుంచి ఇందాక మనం ఒక క్వశ్చన్ కూడా విన్నాం కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అని ఒక డైలాగ్ అడిగాను. ఓకే, సో జులై నుంచి ప్లే చేస్తాను ఫస్ట్ మీకోసం ఒక సాంగ్ శ్రీమణి గారు రచించిన పాట అనమాట. తర్వాత భలే భలే మగాడు పోయి, ఎక్కడికి పోతావు చిన్నవాడ, గోవిందులు అందరి వాడేలే, ఖైదీ నెంబర్ 150, మజ్ను, ఇలా చాలా సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ మనం శ్రీమణి గారు రచించిన పాటలు విని ఎంజాయ్ చేస్తూ ఉందాం ఇవాళ మన వివిధ ప్రోగ్రాంలో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక వివిధాలో లిరిసిస్ట్ శ్రీమణి గారి రచనలో వచ్చిన సాంగ్స్ అయితే మీరు వినేసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు సమయం సరిగ్గా 4:50. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

యువత ఇంటర్నెట్పై పూర్తిగా ఆధారపడి బతుకుతోంది. భవిష్యత్తు తరాలలోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారనుందన్న నగ్న సత్యం మనందరికీ తెలుసు. ప్రతి చోట మంచి చెడు ఉన్నట్లుగానే ఇంటర్నెట్లోనూ మంచి చెడులకు చోటుంది. అందుకే పర్యవేక్షణ అవసరం, సర్వైలెన్స్ మానిటరింగ్ తప్పకుండా ఉండాలి. వాస్తవానికి పూర్తి స్థాయి పర్యవేక్షణతో కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాధనాలను తల్లిదండ్రులు వారి వారి పిల్లలకు చేరవేస్తున్నట్లయితే వారిపై అవి అద్భుతంగా ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. యువతలో చేర్చేసుకున్న పలు దుష్ప్రభావాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యావసర వస్తువులా మారిపోయింది. పలువురు యువత ఇంటర్నెట్ను మంచికి ఉపయోగించుకున్నట్లయితే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని, లైఫ్ని నిరుపయోగంగా ఖర్చు చేసేందుకు ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ కారణంగా యువతలో చోటు చేసుకుంటున్న పలు దుష్ప్రభావాలను ఇప్పుడు చేతన్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీతో చెప్తాడు. ఇంటర్నెట్ యువతను చురుకుదనం లేనివారిగా మార్చేస్తుంది. ఇంటర్నెట్కే అంకితమవుతున్న యువత విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అంతేకాకుండా సైబర్ వేధింపులకు కూడా గురవుతున్నారు. సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్న యువత సైబర్ వేధింపులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ నైతిక అవినీతిని పెంపొందిస్తుంది. ఇది యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తుంది. అంతేకాకుండా మన ఫిజికల్ హెల్త్ పైన కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మధ్య చాలా మటుకు లేట్ నైట్స్ స్టూడెంట్స్ గానీ స్పెషల్లీ యూత్ ఈ ఫోన్స్ తీసుకుని ఉంటున్నారు. దే ఆర్ నాట్ స్లీపింగ్ వెల్ ఇన్ ద నైట్. ఇంటర్నెట్ కారణంగా యువతలో నిద్రలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్నెట్ యువతను బానిసలుగా మార్చేస్తుంది. ఇంటర్నెట్ లో ఒకసారి చిక్కుకుపోతే బయటకు రావడం కష్టం, రానివ్వదు కూడా. కాలేజీలో ఉన్నప్పుడు తప్ప మిగతా సమయమంతా, అంటే ఇంట్లో, కాలేజ్ బస్లో, చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో సోషల్ నెట్వర్క్లకు అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బ్రతుకుతుంది. భవిష్యత్తు తరాలలోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారుతుంది అని ఇంతకు ముందే చెప్పాను. మన దేశంలో సెల్ ఫోన్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. రింగ్ టోన్, కాల టోన్, ఎస్ఎంఎస్లు అంటూ ఎన్నో రకాల సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. సెల్ ఫోన్ వాడకంలో ఈ రోజుల్లో 2G దగ్గర నుండి మొబైల్ ఇంటర్నెట్ 4G వరకు అప్డేట్ అవుతూనే వచ్చింది. ఇంటర్నెట్ వాడకం వల్ల ఎన్నో లాభాలున్నాయి, కానీ నష్టాలు

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media.

తల్లిదండ్రులు పూర్తి స్థాయి తమ ఆధీనంలో పిల్లలకు కంప్యూటర్, సెల్ఫోన్ వంటి సాధనాలు వారి పిల్లలకు చేరవేస్తే ఎన్నో ఫలితాలున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఇంట్లో ఉండే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, సినిమా టికెట్లు, కరెంట్ బిల్, ఫుడ్ ఆర్డర్, ఆన్లైన్ షాపింగ్, ఇలా ఎన్నో చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరు బయటకు వెళ్లకుండా అన్ని సెల్ ఫోన్లో చూసి నేర్చుకుంటున్నారు. మిషన్ కుట్టడం దగ్గర నుంచి, మెకానికల్ వర్క్ దగ్గర నుంచి, ఎంబ్రాయిడరీ, ఆర్ట్, క్రాఫ్ట్స్, అంతేకాకుండా కొత్త కొత్తవి ఏమన్నా నేర్చుకోవాలి హాబీ అంటే కూడా ఇంటర్నెట్ నే ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి దాన్ని ఏంటంటే, ఒకవేళ సోషల్ మీడియా ఆన్ చేసినా గానీ, ఏదైనా సైట్స్ చూస్తున్నా గానీ, ఇవంటి వీడియోస్ చూస్తున్నా, ఒక్కసారి దాంట్లో లీనమైపోతున్నారు. పక్కన ఏమవుతుందో అన్నది కూడా పట్టించుకోనంతగా దాంట్లో నిమగ్నమైపోతూ ఉంటారు. సో పీపుల్ ఆర్ టోటలీ ఎంగ్రాస్డ్ విత్ ఇట్. సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్న యువత సైబర్ వేధింపులకు కూడా గురవుతున్నారు. ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యావసర వస్తువులా మారిపోయింది. ఇంటర్నెట్ కారణంగా యువత ఎన్నో దుష్ప్రభావాలకు కూడా లోనవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీడియోస్ చూడటం వల్ల యువత చాలా పక్కదారులు తొక్కుతున్నారు. చాటింగ్ చేస్తూ పక్కన ఏం జరుగుతుందా పట్టించుకోవడం లేదు. ఇంటర్నెట్ నుండి బయటపడడానికి ఇప్పుడు చేతన్ కొన్ని మీకు మంచి చిట్కాలు చెప్తాడండి. ఇంటర్నెట్ ను ఎక్కువగా ఏ సమయంలో ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఉదయం లేవగానే సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. అలా ఉన్న సెల్ ఫోన్ లో ఎంత టైం గడిపేస్తున్నారు? అందుకోసం మీ ఫోన్ ని పడక గదిలోకి తీసుకుపోకుండా చూసుకోవాలి. ఇలా ప్రతి చిన్న చిన్న దానికి ఏ నోటిఫికేషన్ వచ్చినా గానీ ప్రతి నిమిషం సెల్ ఫోన్ చూసుకోవడం, నోటిఫికేషన్స్ చూసుకోవడం అలవాటు కాకుండా చూసుకోవాలి. కాలేజ్ వెళ్లేందుకు చాలా దూరం బస్సులో వెళ్తూ ఉన్నారు ఈ మధ్య పిల్లలు. ప్రయాణించాల్సి వచ్చినప్పుడు కాలేజ్ కి వెళ్లే వరకు సెల్ ఫోన్ చూస్తూ గడిపేస్తారు. ఈ అలవాటు మానేందుకు ఆ సెల్ ఫోన్ లో డేటా కనెక్షన్ ని ఆపేయాలి.

చేయాలి. ఈ సమయంలో సంగీతం వినటమో పుస్తకాలు చదువుకోవటమో చాలా మంచిది. లేకపోతే బస్సులో ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, కమ్యూనికేషన్ పెరుగుతుంది, అలాగే ఫిజికల్గా మన ఫ్రెండ్స్ ఏంటో, సోషల్గా ఎలా ఇంటరాక్ట్ కావాలనే మంచి లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాము. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేయొద్దు, అలాంటి వాళ్లకి మీ ఫోటోలు పంపొద్దు. అలా చేస్తే మీ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడే అవకాశం ఎక్కువ. సోషల్ నెట్వర్క్ లో ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ మీ ఫోన్ కి రాకుండా ఆ ఆప్షన్ ఆఫ్ చేసేయాలి. బోర్గా ఉందనో ఒంటరిగా ఉన్నామనో ఇంటర్నెట్ చూడడం అలవాటు చేసుకోవద్దు. దానికి బదులుగా జిమ్ కి వెళ్లడమో లేదా స్విమ్మింగ్ పూల్

ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ మీ ఫోన్ కి రాకుండా ఆప్షన్ ఆఫ్ చేసేయాలి. బోర్గా ఉందనో ఒంటరిగా ఉన్నామనో ఇంటర్నెట్ చూడడం అలవాటు చేసుకోవద్దు. దానికి బదులుగా జిమ్ కి వెళ్లడమో లేదా స్విమ్మింగ్ పూల్ కి వెళ్లడమో సింగింగ్ క్లాసెసో ఆర్ట్ క్లాసెసో జాయిన్ అయితే ఇంకా మంచిది. ఈ రోజుల్లో యువత 10th కంప్లీట్ కాకుండానే పేరెంట్సే వాళ్ళ చేతుల్లో ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఆ సెల్ ఫోన్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తూ ఉంటారు, అబ్బో నా సెల్ ఫోన్ చాలా కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ అని చూపిస్తారు. దాంతో వేరే వాళ్లకు, వేరే స్టూడెంట్స్ కి కూడా కొంచెం ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి వారు వెళ్లి వాళ్ళ పేరెంట్స్ ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇలా ఇట్ ఈస్ అ చైన్ రియాక్షన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ కట్ దిస్ హ్యాబిట్ అండ్ యూ విల్ లీడ్ యువర్ చిల్డ్రన్ ఇన్ టు అ బ్రైట్ ఫ్యూచర్ విత్ దిస్ బ్రైట్ మెసేజ్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బై.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist

0: Shakti FM 101.3.
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
5: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఈనాటి మీరు మేము కార్యక్రమాన్ని వినే ముందు ఈ సినీ గీతం వినండి. చిత్రం పేరు అయితే

0: ఇప్పుడు వినండి మీరు మేము ఉత్తరాల కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం. మరి శ్రోతలు, గత వారం మన కర్నూలు ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమైన కార్యక్రమాలన్నీ శ్రద్దగా విని వారి అభిప్రాయాలను, సూచనలను, సలహాలను అన్నింటినీ వాట్సాప్ మెసేజ్ల ద్వారా పంపించారు. మరి ఆ వాట్సాప్ మెసేజ్ల ద్వారా పంపిన వారి స్పందనకు ప్రతిస్పందన తెలియజేయడానికి ఆకాశవాణి కార్యనిర్వహణాధికారి డాక్టర్ గురం చంద్రశేఖర్ గారు మన స్టూడియోలో ఉన్నారండి. ముందుగా వారిని స్వాగతిద్దాం.

0: నమస్కారం అండి సార్. గురం చంద్రశేఖర్ గారు
1: నమస్కారం అండి. మరి గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాలపై ఒక సమీక్ష లాంటిది నిర్వహిస్తున్నామండి. ప్రతి వారం నిర్వహిస్తున్నాం ఇది. అయితే మనము గత వారం ప్రసారం చేసిన కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం బాగుంది, ఎటువంటి స్పందన వచ్చింది ఆ కార్యక్రమానికి అనే దాన్ని గురించి ఒక విశ్లేషణ మీరు మేము తరల కార్యక్రమంలో జరుగుతూ ఉందండి. అంతేకాకుండా శ్రోతలకు మన మధ్యలో ఇడబాటు లేకుండా చూసుకుంటా ఉంటామండి. ఇక వారి స్పందన తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలా, ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా, ఇట్లాంటివి చేస్తూ ఉంటామండి. ఈ పరంపరలో ముందుగా మనల్ని ఓ శ్రోత పలకరించారండి, ఆ శ్రోతను పలకరి.
0: మన మొదటి శ్రోత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, ఆయన్, సాయి ప్రకాష్, సుష్మా, సాయి కుమార్, దివ్యజ్యోతి, కృష్ణ, సూర్యకళ వారి కుటుంబ సభ్యులంతా ఈ మెసేజ్ పంపారండి. ఆల్ ఇండియా రేడియో కర్నూలు ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కళ్యాణ వైభోగం నాటకం విన్నాము. ఈ నాటకం మా కుటుంబ సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఇంత మంచి నాటకాన్ని వినిపించిన కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి మా అభినందనలు తెలుపుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అభియాన్, నవీన్ కుమార్, అశోక్, వెంకటేష్, బాబు, అఖేల, మన్నపురం, దసరా, వనజ, బాలనరసింహ వీళ్లంతా కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి మా నమస్కారాలు అభినందనలు తెలుపుకుంటున్నాము. ఉదయం భక్తిరంజని కార్యక్రమంలో మంచి భక్తి గీతాలు వినిపించారు. మరి ఆ భక్తి గీతాలు విని ఎంతో తరించాము. మీ కార్యక్రమాలు మేము ప్రతిరోజు వింటున్నాము అంటూ మెసేజ్ ను ముగించారండి.
1: మన ఆత్మీయ శ్రోతలు, మన ఆత్మీయ బంధువులు, మంచి శబ్దమిత్రులండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ గారు మరి వారి కుటుంబ సభ్యులు, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుండి సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, లక్కీబాబు మరి వారి కుటుంబ సభ్యులు వీరంతా రాసిండేదేమంటే, ఆదివారం రోజు మనం వినిపించిన నాటకం మధ్యాహ్నం 3 గంటలకు ప్రతి ఆదివారం మనము నాటకం వినిపిస్తా ఉంటామండి. ఈసారి కళ్యాణ వైభోగం అనే నాటకం వినిపించాము. ఆ నాటకం వీరికి బాగా నచ్చిందని రాశారు. నిజంగా ఆ నాటకం వింటున్నంతసేపు మంచిగా ఉందండి, ఎంతో ఆహ్లాదంగా మనసుని సంతోషపరిచే విధంగా ఉంది. మరి ఆ నాటకము గురించి వీరు ప్రస్తావించారు. పోతే మరొక అంశం గురించి కూడా వీరు రాశారండి. ఈ రోజు భక్తి గీతాలు విన్నాం, అంటే ఈ ఉదయం మనం ప్రసారం చేసే భక్తి గీతాలు విన్నాము. ఆ భక్తి గీతాలు చాలా బాగున్నాయి, మీ కార్యక్రమాలన్నీ వింటా ఉంటామండి అని చెప్పి రాశారండి. ఎంతో సుదూరమైన ప్రాంతం నుంచి ఈ బిజిలి వెంకటేష్ గారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి, అలాగే వనమ, శేఖర్ గారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వీరందరూ రాసినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: మరో శ్రోత నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ హనుమండ్లు వారి కుటుంబ సభ్యులు ఈ మెసేజ్ పంపారండి. కర్నూలు రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి శుభ సాయంత్రం. డాక్టర్ గురం చంద్రశేఖర్ గారికి శుభ సాయంత్రం, నమస్కారం. మీరు మేము అనే కార్యక్రమం చాలా ఆనందమైనటువంటి కార్యక్రమం. 27వ తారీఖు ఉదయం వినాయక చవితి భక్తి గీతాలు విన్నాము, చాలా బాగున్నాయి. 6:30 సూక్తి సుధ విన్నాము, అలాగే 6:35 పొలం పనులు విన్నాము, 6:45 ప్రాంతీయ వార్తలు విన్నాం, కాంతిరేఖలు కార్యక్రమం చాలా బాగుంది, అలాగే అభిరుచి కార్యక్రమం కూడా విన్నాము, 9:30 చిత్రాంజలి సినిమా పాటలు విన్నాం, చాలా బాగున్నాయి, 3:00 పేరు చెప్పింది నాటక విన్నాం, చాలా బాగుంది, 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం సినిమా పాటలు విన్నాము, అలాగే 10:00 ధర్మాత్ముడు చిత్రం నుండి పాటలు వినిపించారు, చాలా బాగున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ చాలా చాలా నచ్చాయి, చాలా ఆనందంగా అనిపించింది. ఇంత మంచి కార్యక్రమాలు కర్నూలు కేంద్రం నుండి ప్రసారం చేస్తున్నందుకు మీ వ్యాఖ్యాతలందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి నిత్యం మీ కార్యక్రమాలు వింటున్నాం, చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు మా షాపులో తప్పకుండా మీ కర్నూలు కేంద్రం నుండి ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ వింటున్నాము. మీ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, చాలా చాలా థ్యాంక్స్ అంటూ రాశారండి.
1: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుండి శ్రీరామ హనుమానులు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మన ఆత్మీయ బంధువులు, అలాగే మంచి శబ్దమిత్రులండి. ప్రతి వారం కూడా మనల్ని వీరు పలకరిస్తూ ఉంటారు. అయితే వీరు కొన్ని కార్యక్రమాల గురించి ప్రస్తావించడం జరిగిందండి. ఈ వారం ప్రసారమైనటువంటి కార్యక్రమంలో 27వ తారీఖున వినాయక చవితి భక్తి గీతాలు చాలా బాగున్నాయని చెప్పి రాశారు. బహుశా వినాయకుని భక్తి గీతాలు చాలా బాగున్నాయి.

0: అని చెప్పి రాసుంటారు. తర్వాత సూక్తి సుధా చాలా బాగుంది అని విన్నాము, బాగుంది అని చెప్పారు. కాంతిరేఖలు కూడా చాలా బాగుందని రాశారు. అభిరుచి కార్యక్రమాలు ఆ పాటలు చాలా బాగుంటున్నాయని చెప్పి రాశారు. ఇక 9:30 చిత్రాంజలి సినిమా పాటలు కూడా బాగా ఉన్నాయని రాశారు. ఇక 3 గంటలకు పేరు చెప్పింది నాటకం విన్నాము చాలా బాగుంది అని చెప్పి రాశారండి. 10:30 వీరు ఏదో ఇక్కడ అలనాటి మధుర గీతాలు వస్తాయి, మరి ధర్మాత్ముడు ఏకచిత్ర గానంలో వస్తుంది, మరి ధర్మాత్ముడు ఇది ఆ టైం మిస్ అయినట్టుంది వీళ్ళు రాయడంలో. ఈ కార్యక్రమాలన్నీ చాలా బాగా నచ్చుతా ఉన్నాయి. కర్నూలు కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చుతా ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమం వ్యాఖ్యాతలు ఎంతగానో అలరింప చేసే విధంగా చేస్తా ఉన్నారు. మరి వ్యాఖ్యాతలందరికి కూడా ధన్యవాదాలు అని చెప్పి రాశారండి. వారి తరపున మరి నా తరపున కూడా వ్యాఖ్యాతలందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక పోతే శ్రీరామ హనుమానులు వారి కుటుంబ సభ్యులు తప్పకుండా వాట్సాప్ చదవగలరని చెప్పి కూడా రాశారండి. మరి మీ వాట్సాప్ అయితే ఖచ్చితంగా చదివామండి శ్రీరామ హనుమానులు గారు. ఖచ్చితంగా మాకు సకాలంలో చేరితే అందరివి కూడా ఉత్తరాల కార్యక్రమము చేస్తామండి. మీరు మేము పెట్టింది అందుకు సకాలంలో చేరకపోతేనే మనం చదవం, కానీ సకాలంలో చేరితే ఖచ్చితంగా చదువుతామండి. ఇక మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది గ్రామం నుండి శ్రీరామ హనుమానులు గారు. ఇక మరొక స్టోర్ దగ్గరికి వెళ్దామండి.
1: అలాగేనండి. ఇక తర్వాతి మెసేజ్ నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా వీళ్ళు పంపించారండి. మీరు మేము ఆకాశవాణి కర్నూలు కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి అలాగే వారి సిబ్బందికి నమస్కారాలు. ఈ రోజు ఉదయం భక్తరంజని కార్యక్రమంలో, అంటే నిన్న ఉదయం గురించి చెప్తున్నారండి, శివోక్తులు శివభక్తి గీతాలు విని తరించాం. అనంతరం ఎస్ సుధారాణి గారి హితోక్తులు వినిపించారు, ఎంతో విలువైనవిగా ఉన్నాయి. అనంతరం వ్యాఖ్యాత గారు తనదైన శైలిలో కొన్ని మంచి మాటలు వినిపించిన తీరు అమోఘం. అనంతరం పొలం పనులు కార్యక్రమంలో సూక్ష్మ సాగు ద్వారా వివిధ రకాల పంటలకు నీటి పద్దతులు, డిప్ ద్వారా మొక్కలకు అనుకూలంగా నీళ్లు ఎలా వెళ్తే బాగుంటుంది, నీటి సరఫరా ఎలా చేయాలి, నీళ్ల కట్టల కట్టడం గురించి, పంటల వరుసల మధ్య నీరు ఎలా పెట్టాలి, కూరగాయలు పండ్లు పూలు అలాగే వివిధ రకాల పండ్లు తోటలలో సాగు ఎలా చేయాలి, పంటలలో నీటి వాడకం గురించి వ్యాఖ్యాత గారు చక్కగా వివరించారు. పొలం పనుల కార్యక్రమంలో వీరికి మా ధన్యవాదాలు. అనంతరం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల గురించి చాలా చక్కటి ప్రోమో వినిపించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు, ధన్యవాదాలు. వ్యాఖ్యాత గారు కాంతిరేఖలు కార్యక్రమంలో మానవ మనుగడకు వృక్షాలు చాలా అవసరమని వివరిస్తూ రావి చెట్లు ఇంకా వివిధ రకాలైన చెట్లను పెంచితే ఇటువంటి చెట్లు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని ఎన్నో చక్కటి విషయాలు వివరించారు. అనంతరం కార్యక్రమం బోరు కాకుండా ఒక కొత్త పాట సఖీ సినిమాలో పాట వినిపించి శ్రోతలను అలరింపచేశారు. అనంతరం చరిత్రలో ఈరోజు విశ్వమాత దినోత్సవం, అలాగే పాల దినోత్సవం, అంతర్జాతీయ బాలల దినోత్సవం, అనంతరం కరణం మల్లేశ్వరి గారి గురించి, అలాగే మన మాజీ రాష్టపతి నీలం సంజీవరెడ్డి గారి గురించి, ప్రతి దినోత్సవం గురించి కూడా వ్యాఖ్యాత గారు ఎంతో చక్కగా వివరిస్తూ దినోత్సవాల ప్రాముఖ్యతను కూడా ఎంతో వివరంగా వివరించారు. వ్యాఖ్యాత గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మన కర్నూలు కేంద్రం నుండి ప్రతి ఒక్క కార్యక్రమం ఆణిముత్యం లాంటి కార్యక్రమాలు చేస్తూ శ్రోతలను ఎంతగానో అలరింపచేస్తున్నారు, ధన్యవాదాలు. కార్యక్రమాల ప్రసార నిర్వహణ అధికారి శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారికి, అలాగే సాంకేతిక విభాగం వారికి, అధికారులకు, పరిపాలనా విభాగ అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి వారం మీరు మేము కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యాఖ్యాత గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేయండి అంటూ మెసేజ్ ముగించారండి.
0: మరి నిజంగా అండి, వీరు బహుదూరపు నుంచి రాస్తా ఉంటారు. నాగనాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా గారు న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి రాస్తా ఉంటారండి. ఆత్మీయ బంధువులు, మంచి శబ్దమిత్రులు అండి. ప్రతి వారం మనల్ని పలకరిస్తా ఉంటారు. ఇక వీరు వచ్చేసి తెలియజేయడం ఏమంటే, ఈ రోజు ఉదయం భక్తిరంజన్ లో శివభక్తి గీతాలు విని తరించామని చెప్పారండి. అలాగే సుధారాణి గారి హితోక్తులు సూక్తి సుధలో చాలా బాగున్నాయన్నారు. ఇక పొలం పనుల కార్యక్రమంలో సూక్ష్మ సాగు, ఈ రోజు అంటే ఈ కాలంలో నీళ్ల కొరత చాలా వరకు ఉందండి. మరి నీళ్ల కొరత ఉన్న సమయంలో కూడా సూక్ష్మ సాగు పద్ధతి ద్వారా వివిధ రకాల పంటలను నీటి పద్ధతుల ద్వారా, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు అనుకూలంగా నీటి సరఫరా ఎలా చేయాలా, నీళ్లు కట్టడం ఎలా అని చాలా వివరంగా వివరించారని చెప్పి రాశారండి. డ్రిప్ ఇరిగేషన్ మీదనే ఆధారపడవలసి వస్తుందండి. మరి డ్రిప్ ఇరిగేషన్ లో ఏమవుతుందంటే

నీరు చుక్కచుక్కగా పడి మనకు నీరు ఎంతో వ్యర్థం కాకుండా కరెక్ట్ మొక్కకు నీరు అందేటట్లుగా చూసుకుంటామండి. మొక్క వేళ్లకు నీరు అందేటట్లుగా చూసుకుంటాము. మరి ఈ పద్ధతి ద్వారా మనకు ఎంతో చక్కటి వ్యవసాయంలో మనము పురోగతి సాధించవచ్చు. ఇక అంతేకాకుండా మానవ మనుగడకు వృక్షాలు చాలా అవసరమని వివరిస్తూ రావి చెట్టు ఇంకా వివిధ రకాలైన చెట్లు పెంచితే ఇట్టి చెట్లను ఔషధ గుణాలు కలిగి ఉంటాయని ఈ ఎన్నో చక్కటి వివరాలు విషయాలు వివరించారని చెప్పి రాశారండి. ఇక నిజంగా అండి మానవ మనుగడకు వృక్షాలు చాలా అవసరము. ఈ పరంపరలో జూన్ నెల ప్రతి సంవత్సరము జూన్ నెల 5వ తారీఖు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే గా చేసుకుంటామండి. వృక్షాలు మనకు చాలా అవసరమండి. మరి వృక్షాలు లేనిది మనకు ఆక్సిజన్ అందడం జరగదు. వృక్షాలు కంపల్సరీగా ఉండాలా. ఇంకా పోతే రావి చెట్ల గురించి వీరు ఒక ప్రస్తావన చేశారండి. చాలా మంది ఇండ్లలో రావి చెట్లు వేసుకోరండి, ఎందుకంటే ఇండ్లు పునాదులు కోల్పోతాయి ఉంటాయి అని అంటా ఉంటారు. కానీ ఒక్కసారి రావి చెట్టు కింద మధ్యాహ్నం వేళ పడుకొని ఉంటే మనకు ఏసీ కూడా అవసరం ఉండదండి. అంటే బాగా అలసిపోయి పొలం పనులు చేసుకుని రావి చెట్టుకు బాగా కట్ట కట్టుంటారండి, చుట్టూ కట్ట కడతారు. ఆ కట్ట మీద పడుకుంటే నీళ్లు ఏసీలాగా చిన్న చిన్నగా తుంపర్లలాగా మన మీద పడతా ఉంటాయండి. ఎంత బాగా నిద్ర వస్తుందంటే ఆ వేడి సమయంలో పొలం పనులు బాగా వేడికి చేసి ఉంటాము, బాడీ అంతా వేడెక్కిపోయి ఉంటుంది. రావి చెట్టు కింద ఉంటే మాత్రము మనకు ఆ టైంలో మధ్యాహ్నము నిజంగా భోంచేసినాక రావి చెట్టు కింద కాసేపు అయినా పడుకుంటే చాలా బాగుంటుంది. చెట్లలోని ఔషధ గుణాల గురించి కూడా వివరించారని రాశారు. నిజంగా ప్రతి చెట్టుకు ఒక ఔషధ గుణం ఉందండి. ఇప్పుడు ఇటీవలి కాలంలో ప్రతి ఒక్క చెట్టు కూడా ఒక ఔషధ గుణం ఉందని తెలిసిందండి. కొన్ని చెట్ల ద్వారా క్యాన్సర్లు కూడా నయమైతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఉదయాన్నే పరిగడుపునే మెంతులు చేజీలకర్ర కలిపి తింటా ఉంటారండి. పరిగడుపునే నిమ్మకాయ జ్యూస్ కూడా తాగుతా ఉంటారు. ఇకపోతే మొరింగా అంటే ఇప్పుడు మన మునగ, మన ప్రధానమంత్రి గారు కూడా ప్రతి వారం కూడా మునగ పరోటాలు తింటాను అని చెప్పి చెప్తా ఉన్నారండి. ఇటీవల కాలంలో మనము గత అంటే ఎన్నోసార్లు మనము ఈ కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమాలు చేశాము. తర్వాత మునగ పొడి తయారీ, తర్వాత మునగాకు గురించి లాభాలు ఎన్నో చెప్పాము. అయితే మునగాకులో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందండి, మునగాకు చాలా వరకు మంచిదండి. అంతేకాకుండా వీరు కర్ణం మల్లేశ్వరి గురించి ప్రస్తావించారండి. కర్ణం మల్లేశ్వరి గారు ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో రోజుల్లోనే భారతదేశపు జెండాను ఒలింపిక్స్ లో ఎగరవేసిన మొట్టమొదటి మహిళగా చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వీరు ఉన్నారని చెప్పుకోవచ్చు అండి. అంతకుముందు పిటి ఉష గారు ఉన్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ లో కర్ణం మల్లేశ్వరి గారు చేసిన సేవ మరపురానిదండి. ఇక అలాగే మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారండి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు అంటే ఒక వీరందరూ ఒక రాయలసీమలో ఓ సమకాలికులుగా చెప్పుకోవచ్చండి. నీలం సంజీవ్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత మన పక్కనే ఉన్న గద్వాల నుంచి వచ్చేసి డికే సమర్సింహారెడ్డి గారు, వీరందరూ కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ ని గట్టిగా నిలబెట్టిన వాళ్ళండి. ఒక పార్టీని ఉద్దేశించి కాదు, మనం చూసుకుంటే వీరు ఏ దానికోసమైతే పనిచేశారో ఆ దాని సిద్ధాంతాలు వాటి కోసం వీరు ఎంతో కష్టపడి అహర్నిశలు ఆ ఒక సంస్థను ముందరికి నడిపించే విధంగా దోహదపడ్డారండి. అంతర్జాతీయ బాలల దినోత్సవం కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటీవల కాలంలో బాలల దినోత్సవం అని మనం చెప్తా ఉన్నాం, కానీ ఈ రోజు మనము పాలల్లో యూరియా కలిపి అమ్ముతా ఉన్నారు. కొద్ది మొన్న రాజమండ్రిలో జరిగిన కొన్ని మంది కూడా చనిపోవడం జరిగింది. ఈ మరి ఈ పాలు కొనుక్కునేటప్పుడు వినియోగదారులు చక్కటి విశ్వసనీయతమైన కంపెనీల నుంచే పాలు కొనుక్కోవాలా. తర్వాత ప్యాకెట్లలో వస్తాయండి. ఈ ప్యాకెట్ల గురించి ఇందాకనే వీరు ప్రస్తావిస్తూ క్యారీ బ్యాగ్ల గురించి చక్కటి ప్రోమో వినిపించారు, ప్రజలకు మంచి అవగాహన కల్పిస్తున్నారని అంటా ఉంటారండి. నిజంగా ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల గురించి
ఓ చక్కటి ప్రోమో, అది బహుశా మీ వాయిసే అను.

అనుకుంటానండి. నిజంగా చాలా బాగుంటుంది అది, ఆ ప్రోమో చాలా బాగుంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఎంత సమయస్ఫూర్తితో చేశారంటే చాలా మంచి కార్యక్రమం.

చేశారు. ఆ దాని సిద్ధాంతాలు వాట్ల కోసం వీరు ఎంతో కష్టపడి అహర్నిశలు ఆ ఒక సంస్థను ముందరికి నడిపించే విధంగా దోహదపడ్డారండి. అంతర్జాతీయ బాలల దినోత్సవం కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటీవల కాలంలో పాలల దినోత్సవం అని మనం చెప్తా ఉన్నాం, కానీ ఈ రోజు మనము పాలల్లో యూరియా కలిపి అమ్ముతా ఉన్నారు. కొద్ది మొన్న రాజమండ్రిలో జరిగిన కొంతమంది కూడా చనిపోవడం జరిగింది. ఈ మరి ఈ పాలు కొనుక్కునేటప్పుడు వినియోగదారులు చక్కటి విశ్వసనీయతమైన కంపెనీల నుంచే పాలు కొనుక్కోవాలా, తర్వాత ప్యాకెట్లలో వస్తాయండి. ఈ ప్యాకెట్ల గురించి ఇందాకనే వీరు ప్రస్తావిస్తూ క్యారీ బ్యాగ్ల గురించి చక్కటి ప్రోమో వినిపించారు, ప్రజలకు మంచి అవగాహన కల్పిస్తున్నారని అంటా ఉంటారండి. నిజంగా ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల గురించి ఓ చక్కటి ప్రోమో, అది బహుశా మీ వాయిసే అనుకుంటానండి. నిజంగా చాలా బాగుంటుంది, అది ఆ ప్రోమో చాలా బాగుంటుంది. ఈ ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఎంత సమయస్ఫూర్తితో చేశారంటే చాలా మంచి కార్యక్రమం.

0: మనుగడ వృక్ష సంపద గురించి శ్రీ శంకర్ గారి ప్రసంగం విన్నాం. కట్టే బట్ట నేనే, కాటికి మోసే కట్టె నేనే, పూసుకునే సుగంధ ద్రవ్యాన్ని నేనే, ఔషధం ఇచ్చే మొక్కను నేనే అని ఎంతో చక్కగా తెలియచేశారు అంటూ ఈ మెసేజ్ ముగించారండి.
1: చాలా చక్కగా రాశానండి. వీరు వచ్చేసి బ్రహ్మయ్య గారండి, మన కర్నూలులోనే ఉంటారు. వీరు వచ్చేసి మన ఆత్మీయ బంధువు, ఆత్మీయ శ్రోత, మరి మంచి శబ్దమిత్రులు. ఇక రేడియోని ప్రతినిత్యము వీరు వింటూ ఉంటారు. ప్రతి కార్యక్రమంపై వీరు సుదీర్ఘమైన ఉత్తరము మనకు పంపించడం జరిగిందండి. మరి వాటిని చూద్దామండి. ముందుగా మంగళవారం ఉదయం భక్తిరంజన్లో పారుపల్లి రంగనాథ్ గారు ఆలపించిన కసాపురం నెట్టికంటి శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు చాలా బాగున్నాయి అని రాశారండి. నిజంగా నెట్టికంటి ఆంజనేయ స్వామి గారికి ఒక ప్రత్యేకత ఉందండి. మనకు గుంతకల్ అనంతపూర్ జిల్లాలో వస్తుంది. అయితే మనకు దగ్గరే మనకు బీచ్పల్లిలో కూడా ఆంజనేయ స్వామి ఉన్నారండి. బీచ్పల్లిలో ఆంజనేయ స్వామి మాలలు వెయ్యరు, తర్వాత ఇరుముడి కూడా అక్కడ తీయడం అట్లాంటివి ఉండవండి. అయితే ఒక నెట్టికంటి ఆంజనేయ స్వామి దగ్గర మాత్రము ఇవన్నీ జరుగుతాయండి. అంటే మనకు దగ్గరలో ఉన్నవి ఇవి రెండే అండి. తర్వాత మనం చూస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శ్రీశైలం పోయేదారిలో, నాగర్కర్నూలు జిల్లాలో మధ్యమడుగులో ఇలాంటివి చేస్తారండి. మన కర్నూలు జిల్లాలో కుమ్మచెరువు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది, కానీ ఇప్పుడిప్పుడే బాగా వ్యాప్తి లేకొస్తుందండి. అమావాస్య రోజు బాగా వస్తూ ఉన్నారు జనాలు. తర్వాత మాలాలు వేసేది, తర్వాత ఇరుముడి కట్టేది ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి, కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉంటుందండి ఇది. ఇకపోతే మరొక పుణ్యక్షేత్రం మనకు దగ్గరలో ఉండేది ఏంటంటే పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం అండి. కర్నూలు నుంచి దగ్గర దగ్గర ఒక 120 కిలోమీటర్లు ఉంటుందండి. అయితే మన కర్నూలు జిల్లాకు రాదండి, అది కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాకు వస్తుంది. మంత్రాలయం పక్కగా ఉంటుందండి. ఈ యొక్క స్వామి యొక్క విగ్రహాన్ని చూస్తే నిజంగా చాలా శక్తివంతంగా, చాలా బలంగా, అంటే మనకు బలం వస్తుందండి, మనకు బలం వస్తుంది. చాలా శక్తివంతంగా ఉంటారండి పంచముఖి ఆంజనేయ స్వామి. కడప జిల్లా గండిలో కూడా మంచి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, అంటే చాలా ప్రసిద్ధి. మన పులివెందల దగ్గర జగన్ గారి ఇడుపులపై ఎస్టేట్ అంటాం కదండి, అక్కడే ఆ ఎస్టేట్ కానుకోనే ఉంటుంది ఈ గండి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది కూడా. అది కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ చక్కగా వీరు ఆంజనేయ స్వామిని ఈరోజు మనకు స్మరింప చేసుకునేలాగా చేశారండి. మరి మంగళవారం మంచి దినము, ఆంజనేయ స్వామిని మనకు వీరు స్మరింప చేసుకునే విధంగా మనల్ని కూడా మంచి మాటలు చెప్పుకునే విధంగా, ఒక స్వామి గురించి, ఒక దేవుని గురించి మంచి మాటలు చెప్పుకునే విధంగా వీరు తెలియజేశారండి. ఇకపోతేనండి ఈ సూక్తి సుధ గురించి కూడా, రాజమడుగు మణిగారి హితోక్తులు సత్యాన్ని పలకడం ద్వారా, ధర్మాన్ని ఆచరించడం ద్వారా

0: పాటు పడిన ఒక గొప్ప రచయిత అండి. ఈరోజు కూడా చలం గారి రచనలు మహిళల అభ్యున్నతికే ఉంటాయండి. ఇక కందుకూరి వీరేశలింగం అంటే మనకు తెలిసిందే అండి, వారు బాల్య వివాహాలను ఆ కాలంలోనే ఎదిరించారు, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. క్రీస్తు భక్తి గీతాలు, తర్వాత సూక్తి సుధలో శాంసంగ్ గారి సూక్తులు చాలా బాగున్నాయని చెప్పి తెలియజేశారండి. ఇక మంచి ఉత్తరం రాశారండి రఘువీర్ సింగ్ గారు, సుగుణాబాయి గారు, రాధా మున్నా గారు ఏలూరు నుంచి. బహుదూరం నుంచి మమ్మల్ని పలకరించి మీరు స్పందన తెలియజేసినందుకు మా ఆకాశవాణి సిబ్బంది తరపున మీకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: అలాగేనండి. తర్వాత శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్లవారి కుటుంబ సభ్యులంతా కలిసి ఈ మెసేజ్ పంపారండి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ కూడా శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది, శ్రోతలు పంపిన వాట్సాప్ మెసేజ్లు చాలా చక్కగా చదివారు మేడం గారు. అంతే చక్కగా శ్రోతలు పంపిన అభిప్రాయాలకు సలహాలు సూచనలు ఇచ్చారు శ్రీ గురు చంద్రశేఖర్ గారు, చక్కటి సమాధానాలు ఇచ్చారు, వారికి మా సర్వదా కృతజ్ఞతలు. మన కేంద్రం నుండి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతాలు వింటున్నాం, చాలా బాగున్నాయి. 6:10 భక్తరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు, ఇక సూక్తి సుధలో సూక్తులు చాలా బాగుంటున్నాయి. ఇవి ప్రతిరోజు వింటున్నాం. మనిషి సన్మార్గంలో నడిచేందుకు ఈ 3 కార్యక్రమాలు ప్రతిరోజు వినాలి. 29వ తేదీ రాత్రి 7:15 పల్లెసీములు కార్యక్రమంలో కృత్రిమ గర్భధారణలో పాడిపోషణ గురించి రాజశేఖర్ గారు చాలా చక్కగా వివరిస్తూ రైతులకు అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు. ఇక 7:45 వికసిత్ భారత్ ప్రతిరోజు వింటున్నాం, ఈ కార్యక్రమం చాలా బాగుంది. 8:15 ఆకాశవాణి నా అనుబంధం గురించి భాస్కర్ గారితో మరియు దాసు గారితో పరిచయ కార్యక్రమం, శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారు వారి దగ్గర నుంచి విలువైన సమాచారం, రేడియోతో అనుబంధం గురించి చాలా విషయాలు రాబట్టారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. ఆకాశవాణి శ్రోతలతో పరిచయ కార్యక్రమాలు వినిపించండి. కర్నూలులో శ్రోతలు చాలా మంది ఉన్నారు, వాట్సాప్ వాయిస్ ద్వారా వారి మాటలు రికార్డు చేసి వినిపించండి. మరోమారు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ తెలియజేశారండి.
0: ఇక వీరు కూడా అండి మన ఆత్మీయ బంధువులు, ఆత్మీయ శ్రోతలు, మంచి శబ్దమిత్రులు అండి. వీరు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులని తెలియజేస్తా ఉంటారండి. ప్రతి ఒక్కసారి మనల్ని ప్రతి ఒక్క వారం పలకరిస్తా ఉంటారండి. ఇక వీరు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం చాలా బాగుందని మొదటిగా రాశారండి. తర్వాత దేశభక్తి గీతాలు, భక్తి రంజని ఈ భక్తి గీతాలు, సూక్తి సుధలో సూక్తులు చాలా బాగుంటున్నాయి, ప్రతిరోజు వింటున్నాము. మనిషి ఈ 3 వింటే సన్మార్గంలో నడిచేందుకు చాలా తోడ్పడతాయని రాశారు. నిజంగా అండి, ఈ భక్తి అనేది మనిషికి ఉండాలా, దానికన్నా ముందు దేశభక్తి అనేది ఉండాలా, దానికన్నా ఆ తర్వాత సూక్తి సుధల్లో మంచి సూక్తులు, ఇవి కూడా మనకు మనము మన ఆధ్యాత్మికవేత్తల ద్వారా, సాహితీ తత్వవేత్తల ద్వారా, వారి పరిజ్ఞానం ద్వారా, మనము వారి అనుభవాల ద్వారా, వారి ద్వారా సేకరించిన అనుభవాలను మనము వింటా ఉన్నామండి. అంటే ఇక్కడ దేశభక్తి ముఖ్యము, దేశం ముఖ్యము, తర్వాత దేశభక్తి గీతాలు, తర్వాత భక్తి రంజని అంటే దేవుడు ముందు, ఏదైనా సరే దేశం, ఆ తర్వాత దేవుడు, ఆ తర్వాత వచ్చేసి సూక్తులు. సూక్తుల్లో సాహితీవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు చెప్పే విషయాలు ఎంతో ఆచరణీయము. ఈ 3 ఉంటే మనం రోజు ప్రశాంతంగా ఉండొచ్చు, మన జీవన మనుగడ ఎంతో మెరుగుపరచుకోవచ్చని తెలియజేశారండి. ఇక పల్లెసీమల కార్యక్రమంలో కృత్రిమ గర్భధారణ గురించి, పాడిపోషణలో

0: డాక్టర్ రాజశేఖర్ గారు మంచిగా వివరించారని చెప్పి తెలియజేశారండి. మరి వారికి ధన్యవాదాలు తెలియజేయమని చెప్పారు. నిజంగా డాక్టర్ రాజశేఖర్ గారు కర్నూల్లో ఓ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ అండి. ఎంతో అనుభవజ్ఞులు, 30 సంవత్సరాల పైనే పశుసంవర్ధక శాఖలో ఎన్నో విధులలో వారు నిర్వహించారండి. ఈరోజు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. మరి చక్కటి సమాచారాన్ని వారు అందించారు. ఇకపోతే అండి, వికసిత్ భారత్ అనే కార్యక్రమము మనము మొదలు పెట్టినప్పటి నుంచి, అంటే మన ప్రభుత్వము వికసిత్ భారత్ 2047, అంటే మనకు స్వాతంత్రం వచ్చినాక 100 ఏళ్ళు, అంటే 1947లో స్వాతంత్రం వచ్చింది, 2047లో 100 ఏళ్ళు ముగిస్తా ఉందండి. ఈ 100 ఏళ్ళలో ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటుండేది ఏమంటే, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, భారతదేశము ఎదుగుతున్న దేశము అనే నానుడి నుంచి తీసేసి ఒక ప్రధానమంత్రి గారు ఒక దివ్యమైన దృష్టితో, దూరదృష్టితో అతను ఎదుగుతున్న దేశంగా కాకుండా ఎదిగిన దేశంగా చేయాలనే తాపత్రయంలో భాగంగా ఎన్నో పథకాలు ప్రతి సామాన్యునికి సులభంగా లభ్యమయ్యే విధంగా చేసి ఎంతో తెలియని విషయాలు వారు తెలియజేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వికసిత్ భారత్ గురించి ఇంకా ఎన్నో పథకాలు వికసిత్ భారత్ లో ఉన్నాయండి. ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్తి బిజ్లీ యోజన, అంటే సోలార్ ప్లాంట్స్ పెట్టుకుని ఇంట్లో కరెంటు మనం పొదుపు చేసుకునే ఒక పథకము పెట్టారండి. అలాగే ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీమ్ పెట్టారండి. ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేది పెట్టారండి. దీంట్లో ఏమంటే మన ఆరోగ్యాన్ని కావాల్సిన అన్ని సదుపాయాలు మన ప్రభుత్వం మనకు అందిస్తుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అంటే ప్రతి ఒక్కరికి ఇండ్లు ఉండాలా అనేది ఒకటి. తర్వాత జల్ జీవన్ మిషన్, అంటే నీరు కంపల్సరీగా ఉండాలా. తర్వాత కిసాన్ సమ్మాన్ నిధి, అంటే రైతులకు ఏదో ఓ విధంగా సాయం చేయాలనే ఒక దృక్పథంతో మన ప్రధానమంత్రి గారు ముందరికెళ్తా ఉన్నారు. తర్వాత ముద్రా యోజన, అంటే చిన్న వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వడము, వారిని వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడేటట్లు చేయడము. ఇక ప్రధానమంత్రి విశ్వకర్మ, తర్వాత సవ్య నిధి, తర్వాత కౌశల్ విశాల్ యోజన, తర్వాత జన్ధన్ యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ కార్యక్రమము, తర్వాత మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, తర్వాత సురక్ష బీమా యోజన, తర్వాత పిఎం సుకన్య సమృద్ధి యోజన, తర్వాత పిఎం భారతీయ జన్ ఔషధ్ కేంద్రము, తర్వాత ఆదర్శ గ్రామ యోజన, ఇలా ఎన్నో కార్యక్రమాలు అంటే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. ఇలాంటివి ఈ కార్యక్రమాలన్నీ వికసిత్ భారత్ లో మనం ప్రసారం చేస్తూ ఉన్నామండి. వికసిత్ భారత్ లో ఇవి ప్రసారం చేయడం వల్ల వారికి ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయండి. ఇకపోతే వీరు 8:15 మన ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న డాక్టర్ సకీర్ భాస్కర్ గారు, తర్వాత రిటైర్డ్ చీఫ్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ మర్యాదాస్ గారి పరిచయ కార్యక్రమం గురించి ప్రస్తావించడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమం వారికి బాగా నచ్చిందని చెప్పారు.
1: అలాగేనండి. ఇక తర్వాత మెసేజ్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం రమేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ్, యాదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా వీళ్ళంతా మూసాపేట గ్రామం నుంచి ఈ మెసేజ్ పంపారండి. 31వ తేదీ 6:30 భక్తరంజని కార్యక్రమం, భక్తి గీతాలు చాలా బాగున్నాయి. అలాగే 9:30 చిత్రాంజలి కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా వినిపించిన పాటలు చాలా బాగున్నాయి. కర్నూలు ఆకాశవాణి వారికి మా హృదయపూర్వక నమస్కారాలతో మీ రేడియో శ్రోత మూసాపేట.

0: నరేష్ అంటూ మెసేజ్ ముగించారు.
1: మరి వీరు కూడా మనకు కొన్ని దశాబ్దాల శ్రోత అండి, మంచి శ్రోత, శబ్దమిత్రుడు, తర్వాత మంచి ఆత్మీయ శ్రోత. 31వ తారీఖు భక్తిరంజని చాలా బాగుంది అని చెప్పి రాశారు. అలాగే ఆ రోజు చిత్రాంజలిలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా వినిపించిన పాటలు చాలా బాగున్నాయని చెప్పారండి. ఇక కర్నూలు ఆకాశవాణికి మా హృదయపూర్వక నమస్కారాలు అంటూ వీరు ముగిచ్చారండి. నిజంగా మే 31వ తారీఖున ఒక సినీ చరిత్రలోనే ఒక సపరేట్ పేజ్ ఉందండి. ఆ సినీ చరిత్ర బుక్ లోనే ఒక పేజ్ ఉంటుంది. అది మన సూపర్ స్టార్ కృష్ణ గారు జన్మదినం రోజండి. మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: అలాగేనండి. ఇక తర్వాత మెసేజ్ వచ్చేసి బుక్కపట్నం మద్దయ్య చిత్తారి వీధి నుండి పంపారండి. గౌరవనీయులైన స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి నా నమస్కారాలు. గత వారం మంగళవారం ఉదయం 6:10 ప్రసారం చేసిన సుందరకాండ కార్యక్రమానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ కార్యక్రమం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. అలాగే ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ కె ప్రకాష్ గారు రేడియో శ్రోతలకు విలువైన ఉపయోగకరమైన సలహాలు ఇచ్చారు. వారి మాటలు ఎంతో బాగున్నాయి. ప్రతి ఆదివారం భగవద్గీత కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయవలసిందిగా వినమ్రంగా మనవి చేసుకుంటున్నాను. ఇది శ్రోతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డాక్టర్ దాసరి గారి సూచనలు ఎంతో విలువైనవి, అలాగే ప్రేరణాత్మకమైనవి. అలాగే శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారి సూచనలు కూడా చాలా మంచి మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఉపయోగకరమైన కార్యక్రమాలను అందిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినమ్రతతో బుక్కపట్నం మద్దయ్య చిత్తారి వీధి అంటూ ముగించారండి.
1: ఇక వీరు మన కర్నూలు వాసులే అండి. చిత్తారి వీధి నుంచి బుక్కపట్నం మద్దయ్య గారు మన ఆత్మీయ శ్రోతేనండి, మంచి శబ్దమిత్రులు కూడా. వీరు సుందరకాండ కార్యక్రమం చాలా బాగుందని చెప్పారు. నిజంగా వీరు ప్రతి వారం కూడా మనల్ని అడిగేది ఒకటే అండి, సూక్తి సుధ కూడా చాలా బాగుంది అని చెప్పి రాశారు. ఇక భగవద్గీత కార్యక్రమాన్ని ప్రసారం చేయమని అడుగుతా ఉన్నారండి. వినమ్రంగా మనవి చేస్తున్నామని చెప్పారు. నిజంగా గత వారంలో మీకు తెలియజేశానండి, త్వరలోనే భగవద్గీత కార్యక్రమాన్ని కూడా మీకు వినిపిస్తామని చెప్పి తెలియజేశానండి. ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. మీరు విన్నారో లేదో, దేవీ భాగవతము కూడా మనం ప్రసారం చేయడం జరిగిందండి. ఈ సుందరకాండ కూడా జరుగుతుందండి. ఇక మహాభారతం కూడా ఒకనొక సమయంలో జరిగిందండి. మరి ఈ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉందండి, కొన్ని మార్పులు చేర్పులు. ఎన్ని చేసినాక భగవద్గీత కార్యక్రమాన్ని ఖచ్చితంగా శ్రోతలకు వినిపించాలని నాకు కూడా ప్రగాఢమైన కోరికగా ఉందండి. ఖచ్చితంగా శ్రోతలకు ఈ కార్యక్రమాన్ని ఎంత శ్రమైనా సరే వినిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. డాక్టర్ రంగన్న దాసర్ గారి సూచనలు ఎంతో విలువైనవి, ఎంతో ప్రేరణాత్మకమైనవి రాశారండి. మరి నిజంగా డాక్టర్ రంగన్న దాసరి గారు కర్నూలులో ఎంతో అనుభవజ్ఞులైన చిన్నపిల్లల డాక్టర్ అండి. మరి వీరు ఎన్నో సూచనలు, సలహాలు, వీరితో ఒక ఇంటర్వ్యూ అంటే నిజంగా ఒక డాక్టరు పేషెంట్ మధ్యలో సంభాషణలో జరిగినట్లు ఉంటుందండి. మంచి హస్తవాసి గల డాక్టర్ అని కర్నూలులో ప్రసిద్ధిగా వీరు ఉన్నారండి. వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు మీరు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేశారండి బుక్కపట్నం మద్దయ్య గారు. మరి ప్రతిస్పందనగా మీకు కూడా మా ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: ఇక చివరి మెసేజ్ అండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీళ్లంతా ఈ మెసేజ్ పంపారు. మే 25వ తేదీ సాయంత్రం కుటుంబ సంక్షేమ గీతం విన్నాం, చాలా బాగుంది. లోకానికి వెలుగు ఆ సూర్యచంద్రులు, చాలా చాలా బాగుంది. ఇక సోమవారం ఉదయం భక్తిరంజనిలో జి ఆనంద్, శ్రీ వాణి జయరాం ఆలపించిన శివస్తుతి భక్తి గీతాలు చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. మీకు మా హృదయపూర్వక ప్రేమాభివందనాలు తెలుపుతూ, అలాగే 26వ తేదీ ఉదయం దేశభక్తి గీతం విన్నాం, బాగుంది. తర్వాత 6:10 భక్తిరంజనిలో భక్తి గీతాలు విన్నాం, చాలా బాగున్నాయి. సూక్తి సుధ కూడా విన్నాం, చాలా బాగుంది. ఇక 26వ తేదీ మంగళవారం ఉదయం దేశభక్తి గీతాలు విన్నాం, బాగున్నాయి. తర్వాత 6:10 భక్తిరంజనిలో భక్తి గీతాలు విన్నాం, చాలా బాగున్నాయి. సూక్తి సుధ కూడా విన్నాం, చాలా బాగుంది అంటూ రాశారు. ఇక 26

0: తొమ్మిది ఉదయం భక్తిరంజనలో పి సుశీల ఎస్ జానకి పాడిన పాటలు వినిపించారు, చాలా బాగున్నాయి. మే 27వ తేదీ బుధవారం రాత్రి 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం విన్నాం, చాలా బాగుంది. అయితే మీరు వినిపించిన గీతాలే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయి, కొంచెం వేరే వేరే గీతాలు కూడా వినిపించినట్లయితే బాగుంటుంది అని అంటున్నారండి. ఇక బుధవారం సాయంత్రం మీరు కనకాంబరాల సాగు గురించి విశేషమైన సమాచారాన్ని ఇచ్చారు, చాలా బాగుంది. 28వ తేదీ మీరు వినిపించిన స్వయంప్రభ దర్శనం హరికథ బాగుంది. శ్రీ తణుకు విశ్వనాథం భాగవతారు గారు చాలా చక్కటి కంఠంతో అలరించి మెప్పించి ఆనందపరిచారు. వినిపించిన కేంద్ర దర్శకులకు, సిబ్బంది వర్గానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాశారు. 26వ తేదీ మంగళవారం ఉదయం దేశభక్తి గీతం విన్నాం, చాలా బాగుంది. అలాగే 6:10 భక్తిరంజనిలో భక్తి గీతాలు వినిపించాం, చాలా బాగున్నాయి, సూక్తి సూద కూడా బాగుంది అంటూ ఈ మెసేజ్ లో ముగించారండి.
1: ఇక వీరు కూడా మన ఆత్మీయ శ్రోతలు, ప్రతి వారం మనల్ని పలకరిస్తా ఉంటారు, మంచి శబ్దమిత్రులండి. ఈ వీరు వచ్చేసి కర్ణాటక రాష్ట్రం నుంచి రాస్తా ఉంటారండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా రాస్తూ ఉంటారండి. ముఖ్యంగా ప్రకాష్ గారికి మన కుటుంబ సంక్షేమ గీతాలంటే చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్క ఉత్తరంలోనూ కూడా కుటుంబ సంక్షేమ గీతం ప్రస్తావన ఉంటుంది. అలాగే భక్తిరంజని, దేశభక్తి గీతాలు గురించి కూడా వీరు ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే వీరు సోమవారము, మంగళవారము ఇలా ప్రస్తావించారండి, సేమ్ ఐటమ్స్నే. ఇక బుధవారం కూడా కుటుంబ సంక్షేమ గీతం విన్నాము. అయితే మీరు వినిపించిన వే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, కొంచెం వేరే గీతాలు కూడా వినిపించినట్లయితే బాగుంటుందేమో అని అన్నారండి. ఖచ్చితంగా అండి, వేరే గీతాలు కూడా మేము వినిపిస్తాం, మాకు అందుబాటులో ఉన్న గీతాలు మీకు వినిపిస్తా ఉన్నాము, ఖచ్చితంగా వేరే గీతాలు కూడా మీకు వినిపిస్తామని చెప్పి కోరుకుంటున్నామండి. ఇక బుధవారం రోజు కనకాంబరాల సాగు గురించి చక్కని విశేషమైన సమాచారం ఇచ్చారని చెప్పారండి. నిజంగా కనకాంబరాల సాగు ఎంతో సిరిని పండించే ఒక పూల సాగు అండి. మరి మంచి సమాచారము మనము వారికి వినిపించాము. ఇకపోతే స్వయంప్రభ దర్శనం హరికథ చాలా బాగుందని చెప్పారు, అది 28వ తారీఖున. ఇక యథావిధిగా వీరు మళ్ళా 26వ తారీఖుకు వచ్చారు. భక్తిరంజని, సూక్తి సుధా, తర్వాత కుటుంబ సంక్షేమ గీతము, ఇవి చాలా బాగున్నాయని చెప్పారండి, మంచి ఉత్తరం రాశారండి. చివరిగా కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్రీ శ్యామల ప్రకాష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆకాశవాణి తరపున మరి శ్రోతలందరికీ తెలియజేయడం ఏమంటే, మా యొక్క కార్యక్రమాలు, మేం ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ స్పందనని మేము కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా మా వాట్సాప్ నెంబర్కి మీరు ఉత్తరాలు రాసినట్లయితే, మీ స్పందన తెలియజేసినట్లయితే మేము మున్ముందు మంచి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ, ఇక ముఖ్యంగా మా యొక్క సైన్యము, మా యొక్క వ్యాఖ్యాతలు వారికందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మా సాంకేతిక సిబ్బందికి కార్యక్రమ సిబ్బంది తయారు చేసే కార్యక్రమాన్ని మీకు అందించే భాగంలో ఎంతో కృషి సంపన్నులు మా సాంకేతిక సిబ్బంది అండి, వారు కూడా హర్నిశలు కష్టపడి మీ చెంతకు మా కార్యక్రమాలు చేరాలని కష్టపడుతూ ఉంటారు, మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక పరిపాలనా సిబ్బంది కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొత్తంగా ఆకాశవాణి సిబ్బంది అందరికీ కూడా, అలాగే మా ప్రియమైన ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మేము ఉత్తరాల కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నామండి. ఇక మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి పంపించిన వాట్సాప్ నెంబర్ చెప్పి ముగించండి.
0: మరి ఈ వారం శ్రోతల ప్రతిస్పందనకు చక్కటి ఉదాహరణలతో, మంచి మంచి ఉపమానాలతో మరి మీకు ప్రతిస్పందనను తెలియజేసిన డాక్టర్ గురం చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి శ్రోతలు మీ అభిప్రాయాలను 2593887 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపుతారని కోరుతూ ఈనాటి మీరు మేము కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.
1: నమస్కారం అండి. స్వస్తి.
2: మీరు మేము ఉత్తరాల కార్యక్రమం 2వ భాగం విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు

అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల నుంచి చెంచల విష్ణు వర్ధన్ కార్తీక్ శాంతి సంతోష్ సత్యమ్మ సరస్వతి స్వాతి లావణ్య లాహరి సుమలత సునంద శైలజ వెంకటేశ్వర్లు వెంకటరమణ పెద్దమందయ్య నరసింహ వెంకటయ్య బాబు రాజేష్ గౌడ్ చిన్నయ్య ఆటోరాముడు రాముడు రంగస్వామి గుళ్ల కృష్ణయ్య దేవుడు సర్దార్ జావేద్ నయీం అఖిల్ దయాకర్ రెడ్డి వెంకటరాజు యుగంధర్ అలాగే నంద్యాల జిల్లా పాణ్య మండలం కందికాయపల్లె గ్రామం నుంచి తిమ్మనాయుడు వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి అఖిల అంజలి అక్షయ్ కుమార్ అలాగే సికింద్రాబాద్ బురడిగడ్డ ఆర్యనగర్ సమాజం నుంచి సకుబాయి నరసింహ ఎల్లమ్మ గండయ్య ముత్తమ్మ నిర్మలా నరేందర్ శాంతి రేణుక లావణ్య స్వరూప శిరీష వివేక్ రజిత విమలా శ్రీనివాస్ రాజ్ కుమార్ లలిత శ్రీజ అభిలాష్ వీరంతా కోరుతున్న పాట యమగోళ చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గీత రచన శ్రీశ్రీ, సంగీతం చక్రవర్తి.

జనతకు సమతను సాధించు.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: నాగర్ కర్నూలు జిల్లా.

పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంభిన్ కుమార్, సిద్దార్థ, స్వామి, వెనలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి దుబాయ్ బాషా, ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మెహబూబ్ బాషా, మినత్ బేగం మరియు వారి గ్రామ ప్రజలు వీరంతా కోరుతున్న పాట మోసగాడు చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సంగీతం చక్రవర్తి.

0: అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు.
1: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంతా లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
3: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
4: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక కుటుంబ సంక్షేమ గీతం వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7 గంటలు కావస్తుంది. క్షమించాలి, 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
5: जुबा हमारी राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े, तब सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
4: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలను అభివర్ణించిన రాష్టపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడం

0: దానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్టపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీ లమిచ్చానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ది శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
1: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects.
0: జమ్మూ కశ్మీర్ కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్టేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026 నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్టేషన్ కాల పరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్టేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్ కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న శ్రద్ద ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్టాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్దం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతోపాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు

0: గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్టీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జులై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఉత్పత్తికి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి పాములపాడు మండలం పశు వైద్యులు డాక్టర్ ఏ అనిల్ గారి ప్రసంగం వినండి.
1: పాడి రైతులందరికీ నమస్కారములు. నా పేరు ఏ అనిల్. నేను పాములపాడు మండల పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. మనం ముందు ఈరోజు ఏం తెలుసుకోదలుచుకున్నామంటే, ఒక పశువు రమారమి సుమారు ఈనిన తర్వాత 300 రోజు వరకు మనకు పాల దిగుబడి ఇస్తుంది. కానీ మనం సంతలో తెచ్చుకున్న పశువు వాళ్ళు సుమారు 8 లీటర్లు 10 లీటర్లు ఇస్తుందని చెప్పినా కూడా మన దగ్గరకు వచ్చేసరికి నిర్వహణ లోపం వలనో మేపు పద్ధతిలో లోపం వలనో కేవలం 4 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు మాత్రమే ఇస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? దాన్ని మనం ఒక పశువు నుంచి పూర్తి సామర్థ్యం మేరకు తన శక్తి మేరకు పాల దిగుబడిని సాధించడం ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా దీన్ని మనం 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి, పశువు ఈనిన మొదటి 10 రోజులు ఆ తర్వాత నుంచి 10 నుంచి 30 రోజుల వరకు, అంటే మొత్తం మీద పశువు ఈనిన 30 రోజులు మనం కనుక తగిన జాగ్రత్తలు శాస్త్రీయ పద్ధతుల ద్వారా తీసుకున్నట్లయితే పశువు నుంచి మనం పూర్తి సామర్థ్యంతో తన పాల దిగుబడిని మనం పొందవచ్చు. మొదట ఈనిన 2 గంటల నుంచి 8 గంటల లోప ఎట్టి పరిస్థితుల్లో పశువు మాయ వేయాలి, లేదా మహా అంటే 10 గంటల వరకు. ఈ లోపల కనుక మాయ వేయకున్నట్టయితే దానికి ఎండోమెట్రైటిస్ అనే వ్యాధి వస్తుంది. ఎండోమెట్రైటిస్ వ్యాధి వస్తే కనుక సుమారు 50% పాల దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 2 నుంచి 8 గంటల లోపల మాయ గనక వేయకుంటే వెంటనే దగ్గరలోని పశువైద్య కేంద్రాన్ని సంప్రదించి కేవలం పశువైద్యుని ఆధ్వర్యంలో మాత్రమే ఆ మాయను తీసివేయాలి. కొంతమంది రైతులు సోదరులు అది బయటకు వేలాడుతుంది, సగం కనపడుతుంది కదా అని చెప్పి లాగే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా అలా చేయొద్దండి. దగ్గరలోని పశువైద్యుని సంప్రదించి ఆ మాయను కంప్లీట్గా తొలగించడానికి ప్రయత్నించండి. ఏమాత్రం ఒక లోపల ఒక ముక్క ఉన్నా కూడా ఖచ్చితంగా దానికి ఎండోమెట్రైటిస్ వ్యాధి వస్తుంది. వ్యాధి వస్తే సుమారు 50% పాల దిగుబడి తగ్గిపోతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మొదటి 3 రోజులు ఇంట్రాయుటరైన్ బోలస్లు అని మనకు దొరుకుతాయి. ఆ ఇంట్రాయుటరైన్లో ఆ బోలస్ కనుక ఖచ్చితంగా పశువైద్యుని సంప్రదించి ఖచ్చితంగా లోపల గర్భంలో కనుక ఆ టాబ్లెట్స్ పెట్టినట్టయితే ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా తొలగిపోయి గర్భం క్లీన్ అయిపోయి ఎండోమెట్రైటిస్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఖచ్చితంగా 10 రోజుల లోపలనే ఖచ్చితంగా దానికి డివామింగ్ కంపల్సరీ పశువుకు చేయించాలి. డివామింగ్ గనక మనకు ఫెన్బెండజోల్ టాబ్లెట్ కానీ ఆల్బెండజోల్ కానీ టాబ్లెట్ కానీ డివామింగ్ చేసినట్టయితే అది నట్టల నుంచి దానికి విముక్తి పొంది ఖచ్చితంగా పాల దిగుబడి 10% పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఒకటి ఏంటంటే, ముఖ్యమైనది నీరు. మనకు తెలుసు పాలల్లో సుమారు 85 నుంచి 90% నీరే ఉంటుంది. ఆ లెక్కన చూసుకున్నట్టయితే పశువు ఈనిన పశువు ఖచ్చితంగా ఎంత మంచి నీరు కనుక తీసుకున్నట్టయితే పాల ఉత్పత్తి ఏ ఖర్చు లేకుండా మనకు పూర్తి సామర్థ్యంలో తీసుకునే అవకాశం ఉంటుంది. నీరు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త లేదంటే అది చల్లటి నీళ్ళు కనుక ఇచ్చినట్టయితే కొద్దిగా తక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మొదటి 10 రోజులు గోరువెచ్చ నీటిని సుమారు 80 నుంచి 100 లీటర్ల వరకు దానికి ఇచ్చినట్లయితే ఆ గోరువెచ్చ నీటిలో కావాలంటే మనం తవుడు కలిపి అది పూర్తి స్థాయిలో తీసుకున్నట్టు చేయగలిగితే పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు మొదటి 10 రోజులు దాన మనకు బయట దొరుకుతున్న మార్కెట్లో విరివిగా దొరికే కాన్సన్ట్రేట్ ఫీడ్ లేదంటే కంప్లీట్ కాన్సన్ట్రేట్ కంప్లీట్ రేషన్ అని ఇలాంటివి మనకు అందుబాటులో ఉంటాయి. ఖచ్చితంగా మొదటి 10 రోజులు మాత్రం దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి దాన మాత్రం మనం ఇవ్వకూడదు. దాన ఇచ్చినట్టయితే పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మనం మొదటి 10 రోజులు దానికి ఒక ఉదయం 1 కిలో జొన్నలు లేదా సొజ్జలు లేదా రాగులు లేదా సాయంత్రం 1 కిలో జొన్నలు సజ్జలు రాగులు ఇది అంబలి రూపంలో కానీ లేదా అన్నంలాగా ఉడకబెట్టుకొని కానీ దానికి పెట్టినట్టయితే దానా కొరత దానికి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కంప్లీట్ రేషన్ కంప్లీట్ కాన్సన్ట్రేట్ ఫీడ్ మన మార్కెట్లో దొరికే దాన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ అది నిర్వహణ పద్ధతి వచ్చేసి పచ్చిగడ్డి. మనం జనరల్గా మనం ఏం చెప్తాము, ఒక పశువుకు సుమారు 30 కిలోల పచ్చిగడ్డి 5 కిలోల నుంచి 10 కిలోల ఎండుగడ్డి అని చెప్తాం మనం మేపు నిర్వహణంలో. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం సాధ్యమైనంత తక్కువ సుమారు 3 నుంచి 4-5 కిలోల వరకు మాత్రమే పచ్చిగడ్డి పెట్టండి. ఎండుగడ్డి శాతాన్ని కంపల్సరీ పెంచండి. పచ్చిగడ్డి పెంచినట్టయితే పశువు పారుకునే ప్రమాదం ఉంటుంది. పారుకుంటే నీరంతా బయటికి పోయి మళ్ళా పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన ఇవ్వద్దండి, పచ్చిగడ్డి కూడా దానికి వేయొద్దండి, ఎండుగడ్డి పెట్టండి. మొదటి 10 రోజులు ఈ విధంగా మేపు నిర్వహణ పద్ధతులు చేసినట్టయితే పాల దిగుబడి

మనం పూర్తి స్థాయిలో ఆశించదు. అంతేకాకుండా మనం మొదటి రోజే ఈరిన మొదటి రోజే ఖచ్చితంగా మొత్తం పాలు పిండడానికి మాత్రం ప్రయత్నించండి. ఎక్కువగా ఇది సుమారు మనం అధిక పాలు ఇచ్చే ఆవులు కానీ గేదెలున్న వాళ్ళు మాత్రం ఒకటేసారి మొత్తం పాలు పిండినట్టయితే శక్తినంతా కోల్పోయి పాలజ్వరము, కిటోసిస్, నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే తన శక్తినంతా కోల్పోయి తర్వాత పాల దిగుబడిలో ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మొత్తం మొదటే ఒకటేసారి కాకుండా 80%, మొదటి రోజు 50%, ఆ తర్వాత 80% వరకు పాల తీసుకున్నట్లయితే అతి సామర్థ్యం మేరకు మళ్ళీ మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దానికి కాల్షియం మొదటి 10 రోజులు ఖచ్చితంగా రోజుకు 200 రోజు మనం 50 ml అట్లా ఇవ్వమని సలహా చెప్తూ ఉంటాము. కానీ ఈ మొదటి 10 రోజులు మాత్రం సుమారు 150 నుంచి 200 ml వరకు మనం కాల్షియంని విరివిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆహారంలో ద్రవ రూపంలో కానీ పౌడర్ రూపంలో కానీ దొరుకుతాయి మనకు మార్కెట్లో, కంపల్సరీ ఇచ్చినట్టయితే దాని కాల్షియం లోపం రాకుండా చూసుకోవచ్చు. ఈ పైన చెప్పిన ఎండోమెట్రైటిస్, ఈ కాల్షియం లోపం కనుక మనం సరి చేసుకున్నట్టయితే మన పాల దిగుబడి ఖచ్చితంగా దాని సామర్థ్యం మేరకు మనం తీసుకునే అవకాశం ఉంటుంది. 10 రోజుల నుంచి 25 రోజుల వరకు ఇందాక మనం కాన్సన్ట్రేట్ ఫీడ్ ఆ దాణ వద్దని చెప్పాం కదా, అది ఇప్పుడు మనం సుమారు 5 కిలోల వరకు తన పాల ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా 5 కిలోల వరకు ఇవ్వచ్చు. అంటే మీరు అడగచ్చు, సార్ పాలు ఇవ్వడం లేదు కదా, అంత పాలు ఇవ్వదు మా పశువు, దానికి ఎందుకు అంత దాణ మీరు అడగచ్చు. కానీ మనం పెట్టిన దాణ ఏమి వృధాగా పోదు, అది నెక్స్ట్ దానికి నెక్స్ట్ మళ్ళా ఎదకు తొందరగా రావడానికి లేదా నెక్స్ట్ ఈతల పాల ఉత్పత్తికి కోసం మనం ఎక్కువ ఇచ్చిన దాణ నిల్వ చేసుకొని మనకు తిరిగి మళ్ళీ పాల రూపంలోనే వస్తుంది. కాబట్టి మన దాణ ఎక్కడికి వేస్ట్ పోదు. ఈ 10 నుంచి 20 రోజుల వరకు దానికి పచ్చిగడ్డి కొద్దిగా పెంచండి, దాణ మళ్ళీ తిరిగి ఇవ్వండి, ఎండుగడ్డి మనం ఇందాక చెప్పిన దానికన్నా కొద్దిగా తక్కువ ఇవ్వండి, అప్పుడు అదొక బ్యాలెన్స్డ్ రేషన్ లాగా అయిపోతుంది. ఈ మేపు పద్ధతి వరకు ఇది 10 నుంచి 25 రోజు మనం ఈ 10 రోజులు కూడా బెల్లం దానికి కొద్దిగా శక్తి కోల్పోకుండా నీళ్లలో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ బెల్లం పెట్టినట్టయితే రోజు దానికి ఒక 50 గ్రాములు 100 గ్రాములు తినిపించినట్టయితే ఈ శక్తి కోల్పోకుండా పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. మనం ఈ మన దాణ గురించి తెలుసుకున్నాం, మేత గురించి తెలుసుకున్నాం, ఇందాక నీళ్ళ గురించి తెలుసుకున్నాం. ఈ విధంగా ఈ సంపూర్ణంగా ఈ చర్యలు కనుక చేసినట్టయితే పాల ఉత్పత్తి మనం సామర్థ్యం మేరకు ఒక పశువు నుంచి తీసుకోవచ్చు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే జనరల్గా ఎక్కువ డైరీ ఫారంలో ఇవన్నీ చేస్తుంటారు ఎక్కువ శాతంలో పశువులు పెంచుకునే వాళ్ళు. ఏం చేస్తారంటే 25వ రోజు నుంచి దానికి సుమారు 20 రోజులకు ఒకసారి ఒక 200 ml గానగాడించిన ఆవాల నూనెగా తీసుకుంటారు. అంటే మార్కెట్లో దొరికేదైనా తీసుకోవచ్చు, గానగాడించింది అయితే చాలా బాగుంటుంది. ప్రతి 20 రోజులకు ఒకసారి సుమారు ఒక 6 నెలల వరకు కనుక మనం ఆవాల నూనె తాపినట్టయితే ఖచ్చితంగా పాల దిగుబడి అధికంగా పెరుగుతుంది. ఇంతే కాకుండా మనకి ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో పాల ఉత్పత్తి 30% నుంచి 40% తగ్గే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే పశువు ఒక తన శరీర ఉష్ణోగ్రత కంటే ఒక 2 డిగ్రీలు 3 డిగ్రీలు పెరిగితే సుమారు 30% పాల దిగుబడి తగ్గిపోతుంది. ఇప్పుడు బయట మనం చూస్తున్నాం 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పాల దిగుబడి తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందు పశువుల లక్షణాలు గుర్తించడం ఎలా? పశువుల్లో స్వేద గ్రంథులు అనేటువంటివి తన చర్మంలో ఉండవు. కాబట్టి అది మనకు ఏ విధంగా తను ఎండ బారిన పడిందని మనకు ఎలా తెలుపుతుంది అంటే, తను నాలుక తెరిచి మొత్తం శ్వాస తీసుకుంటుంది. అది మొదటి లక్షణం. నెమరు వేయవు, ఆకలి వేయదు, నీరు తగినంతగా తీసుకో. ఈ లక్షణాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా పశువు ఎండబారిన పడిందని మనం తెలుసుకోవాలి. ఆ టైంలో ఖచ్చితంగా 30% నుంచి 40% వరకు పాల దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి మనం దాన్ని తీసుకోవాల్సిన శాస్త్రీయ పద్ధతులు ఏంటంటే, నీరు చాలా ప్రాముఖ్యం. ఇందాకనే చెప్పుకున్నాం మనం నీరు పాలకు ఉన్న రిలేషన్ మనం ఇందాకనే చెప్పుకున్నాము. నీరు ఖచ్చితంగా ఎండాకాలంలో జనరల్గా మనం ఇందాక చెప్పుకున్నాం 70 నుంచి 80 లీటర్లు అని, ఇప్పుడు కనీసం 120 నుంచి 150 లీటర్లు నీరు తీసుకుంటాయి. కాబట్టి నువ్వు ఎప్పుడు ఫ్రెష్ మంచినీరు 150 లీటర్ల వరకు దానికి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. ప్లస్ పశువును మేపే సమయాన్ని కూడా మనం తగ్గేది ఎండబారిన అంటే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 లోపు ఎట్టి పరిస్థితుల్లో పశువులు నీడనే ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఎంతసేపు మేపుకున్నా 11 లోపలే తిరిగి వచ్చేటట్లు చూసుకోవాలి. ఇది ఒక నిర్వహణ పద్ధతి. 3, మన షెడ్డులో కనుక చల్లగా ఉండేటట్టు గాలి వెలుతురుకు ఏమైనా అడ్డం ఉంటే ఖచ్చితంగా గాలి వెలుతురు వచ్చేలాగా ప్రసరించేలాగా చేసుకోవాలి. కొద్దిగా ఏమన్నా పెట్టుకునే వాళ్ళు ఉంటే స్ప్రింక్లర్స్ ఫాగర్స్ వాడైనా మనం టెంపరేచర్ని తగ్గించుకోవచ్చు. మన టెంపరేచర్ను చెక్ చేయాలనుకుంటే సింపుల్గా మనం థర్మామీటర్ని షెడ్లో కాసేపు మనం చేయి పట్టుకొని ఒక నిమిషం పాటు ఉంచినట్టయితే టెంపరేచర్ 30 డిగ్రీలు ఉందా 39 ఉందా చూపిస్తుంది. 30 డిగ్రీల వరకు ఉన్న

0: ప్రాంతాల్లో పశువుకు ఎటువంటి నష్టం జరగదు. నీరు గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ముఖ్యమైనది మినరల్ మిక్చర్. మినరల్ మిక్చర్ పశువులకు చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది, తన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసుకోవడానికి కూడా కొన్ని రకమైన మినరల్స్ దానికి అవసరం. అది మనం మినరల్ మిక్చర్ విరివిగా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పశువు అనేది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఎండ తీవ్రతను తట్టుకొని కూడా తను నిలబడుతుంది. కాబట్టి రోజుకు అది పాల ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా 20 నుంచి 50 గ్రాములు ఖచ్చితంగా, జనరల్గా మనకైతే 2 లీటర్లు లేదా నాటి పశువులకు ఈ మినరల్ మిక్చర్ వద్దని చెప్తున్నాం. కానీ వేసవి కాలంలో మాత్రం ప్రతి ఒక్క పశువు, అది ఏ పశువు అయినా కూడా, ఎండ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం రోజుకు 20 గ్రాముల నుంచి 50 గ్రాముల మినరల్ మిక్చర్ మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. అన్ని ద్రవ రూపంలో కానీ లేదంటే దానాల్లో కలిపైనా కానీ దాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మూడవది అతి ముఖ్యమైనది డీవామింగ్. ఎండాకాలంలో ఖచ్చితంగా మనము అది ఏ స్టేజ్లో కాదు, చూడదైతే దానికి ఆల్బమ్ ఫెన్బెండజోల్ బోలసులు మనకు దొరుకుతాయి, అవి 3 గ్రాములు 6 గ్రాముల వరకు ఇవ్వాలి ఫెన్బెండజోలు, లేదా మిగిలిన వాటి అన్నిటికీ మనం ఖచ్చితంగా మన ఆల్బెండజోల్ అనే మందు దొరుకుతుంది మన హాస్పిటల్లో. అవి ఖచ్చితంగా డివామింగ్ మనం చేయించుకొని తీరాలి. డివామింగ్ చేసుకున్నట్టయితే నట్టల బాధ ఉండదు, నట్టల బిడద లేకుంటే దానికి దాని జీర్ణశక్తి ప్రక్రియ అన్ని బాగా జరిగి దాని పశువు తన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి దానా. మనం ఈ కాన్సన్ట్రేట్ ఫీడ్, ఈ మేపు పద్ధతులు కొద్దిగా మనం చేంజెస్ చేయాల్సి ఉంటుంది. మనం జనరల్గా ఏంటంటే 30% మనం జొన్నలు రాగులు సజ్జలని, 20% నూనె తీసిన చెక్క, 20% తవుడు, 20% ఇది పొట్టు అని చెప్తుంటాం. కానీ ఇప్పుడు మనం శక్తినిచ్చేవి అంటే ఈ జొన్నలు సజ్జలు రాగులు కొద్దిగా తక్కువ స్థాయిలో పెట్టాలి. ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ కనుక మనం ఎక్కువ పెట్టినట్టయితే ఈ టైంలో మన శరీర ఉష్ణోగ్రత తన కంట్రోల్లో ఉంటుంది. అందుకని కొద్దిగా తవుడు, నూనె తీసిన తవుడు చెక్క ఎక్కువ పెట్టినట్టయితే మనం మేపుని కూడా మనం బ్యాలెన్స్ చేసినట్లు అవుతుంది. పశువు శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చక్కగా తన శక్తి మేరకు పాలు దిగుబడిని ఇంతకుముందు ఎలా ఇచ్చిందో ఈ సమ్మర్లో ఈ వేసవి కాలంలో కూడా అలాగే ఇచ్చే అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో కర్నూలు వారికి ధన్యవాదములు.
1: పాడి పశువుల్లో అధిక పాల ఉత్పత్తికి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి పాములపాడు మండలం పశువైద్యులు డాక్టర్ ఏ అనిల్ గారి ప్రసంగం విన్నారు.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు,

పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,717 రూపాయలు, పత్తి మధ్యరకం 7,121 రూపాయి, పత్తి మేలు రకం 7,521 రూపాయి. గమనిక విన్నారు.

కట్టుకోను పట్టుకోగలు జట్ట కట్టుకోను పట్టుకోగలు జట్ట ముత్యాల పట్టు రైకులు తెచ్చ చేతులకు రంగురంగుల గాజులు తెచ్చ ఎడలోకి సన్నజాజి మొగ్గలు తెచ్చ మెడలోకి పత పత పూసలు తెచ్చ పెద్ద బిల్లం చెరుకు గడిలు కోనిస్తా నమ్మాట అబిల్ల నమ్మాట మాట ఇనిరావే నాగాలతిమి నిన్ను పెళ్ళైనా ఆ పిల్ల పెళ్ళైనా.

0: ಸರ್.
1: జానపద గీతాలు విన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కరోనా వైరస్ కే ఖతరే సే బచ్తే హువే ఫసల్ కీ కటాయి, బిక్రీ, ఖరీద్, నయి ఫసల్ కీ జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తి హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్, గమ్చే యా కపడే సే ఢక్ కర్ రఖే. ఆంఖ్, కాన్, నాక్, మూహ్ నా ఛూయే. ఆపస్ మే దో గజ్ కీ దూరీ బనాయే రఖే.
3: మాస్క్ ఔర్ దో గజ్ కీ దూరీ కే మంత్ర కో అభీ హమే ఛోడనా నహీ హై.
2: ఫసలో కీ బువాయీ ఏవం కటాయీ కర్తే సమయ్ ఆపస్ మే కమ్ సే కమ్ దో గజ్ కీ దూరీ బనాయే రఖే. ఫసల్ కీ కటాయీ

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: ప్రకటించిన అంశం వెంటనే.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలుంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
3: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమర్చ్య అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్ సఖీ అనేటువంటి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్, బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్చ్య అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
2: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకము ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటి జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
3: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులు అయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?

0: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్ లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
1: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెన్ దో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు, ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘటిత రెండు తరహా అంటే ప్రైవేట్ గాని గవర్నమెంట్ గాని ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
1: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
0: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్ అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు ఆర్సిటిఐ ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ ఎన్జిఓస్ నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
1: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుందంటారు?
0: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది, ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక ఎన్జిఓ సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
1: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం, అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటి వెళ్లడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది?
0: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి, మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆడపిల్లలను పుట్టనిద్దాం ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేశాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేశామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్ లో చేశాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి కిల్లు బయటకు తీసుకురావడం జరిగింది కొన్ని యాక్టివిటీస్ తోటి. ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరీర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
1: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్ కు వస్తారు, వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళకు కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డీవీ యాక్ట్ వేసిన వాళ్ళు ఉంటారు, అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము, అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తా ఉంటాయండి. అండ్ బీవీబీపీ లో వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసినా గానీ లేదంటే ఎవరు లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్ళను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా స్వదార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
0: ప్రస్తుతానికి స్వదార్ హోమ్ లో

0: అయినటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటీషియన్ ఒకటి అండి, రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
1: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కుని వెళ్ళిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతా ఉంది?
0: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేము చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడవో ప్రోగ్రామ్, బేటీ బచావో బేటీ పడవో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తర్వాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటామండి.
1: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి?
0: మనకు 40 లక్షల బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే, ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తా ఉంటాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. 9 డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేమేం చేస్తామంటే, మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తా ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళని తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం గాని, వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ని తీసుకుని మేము, ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తా ఉంటాము. ఇంటర్సెక్టర్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 జీపీఏ వచ్చినటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. కింద 9 డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము డిపిఓ పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది, మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా, మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తా ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద గానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు పిల్లలకు చెప్తా ఉంటామండి.
1: మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు మీరు, మన జిల్లా వారికి కావచ్చు లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
0: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది, లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం, మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హెరాస్మెంట్ ఉమెన్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్స్ ఏ తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టారు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము, జిల్లా స్థాయిలో ఉంది, మీ కంపెనీలో గానీ మీ

0: లో గానీ ఇవి ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి. మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్లి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: మహిళ సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటి జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న.

0: పనిచేస్తారని ఆశిద్దాం.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
3: రారా సుధాకర్, చాలా రోజుల్లోకి వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నానురా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలే జరుగుతున్నావు ఏంద్రా?
3: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
2: నువ్వన్నా చెప్పమ్మా, ఈయనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా,
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
3: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం తుంగభద్ర కథలు. ఈనాటి ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ కథానిక వింటారు. రచన శ్రీ వి నిరంజన్ కుమార్. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి కాంప్లెక్స్ కథానిక.
4: ఎందుకిలా అవుతోంది జీవితం? ఇంకెంతకాలం అనుభవించాలి ఈ కష్టం? ఊహ తెలిసినప్పటి నుంచి ఒంటరితనమే అలవాటు మార్చుకున్న నేను ఇప్పుడిలా ఆ ఒంటరితనమే భయం అనిపించేలా ఎందుకు అనిపిస్తోంది? టెర్రస్పై కూర్చొని ఆలోచిస్తున్నాడు అజయ్. రే అజయ్, లంకంత ఇల్లు వదిలి ఈ టెర్రస్పైకి వచ్చావెందుకు అంటూ ప్రవేశించాడు స్నేహితుడు జగదీష్. మౌనమే సమాధానమైంది. ఎందుకు మిత్రమా, ఏలా ఈ విచార వదనం? లెమ్ము, వెళదాం. ఈ సాయం సమయాన షికారుకు వెళ్లే అభయం ఇచ్చావు, మరిచావా? తమాషగా పలకరించిన జగదీష్ అజయ్ను మూడు నుంచి మార్చే ప్రయత్నం చేశాడు. అది కాదు జగా అంటూ ఏదో చెప్పబోతుండగానే అడ్డు తగిలి, నువ్వింకేం చెప్పకు, ఏదో నీ కష్టం అనిపిస్తుంది అనుకుంటే అది తమరికి ఇష్టం లేదనేగా. మరీ అంత అవసరం అనుకుంటే ఆ విషయాన్ని మనసుతో ఆలోచించి ఇష్టంగా మార్చుకో. అదే అలవాటై నీకు అనుకూలమవుతుంది. అంతలా ఎందుకు మనసు పాటు తీసుకుంటావు? అజయ్ మాట నిజమనిపించింది. అదే పరిపాటిగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ అదేగా జీవనం అంటే సాధించేదే విజయం, ప్రయత్నించేదే ఫలితం. ఇంతకీ ఏమైంది ఇప్పుడు? బుజ్జగింపుగా అడిగాడు జగదీష్. సరిగా అదే సమయంలో అజయ్ భార్య ఇద్దరికి కాఫీ తీసుకొచ్చింది. ఏంటమ్మా మీ ఆయన ఇలా ఉన్నాడు అంటూ సంశయాన్ని తెలిపాడు. నాకు అదే అర్థం కావట్లేదన్నయ్య. బహుశా వాళ్ళ నాన్న దగ్గర నుంచి రెండు రోజుల నుంచి ఫోన్ రాలేదట. అదే దిగులై ఉండొచ్చు. ఇంతదానికైనా తనే చేస్తే పోలా? మీకు తెలుసుగా, వారే చేయాలంటారు. పెద్దవారికి అడ్డంకెందుకు లే అని అడ్డగిస్తుంటాడు. బాగుందమ్మా, వాళ్ళు చేయరు, తను చేయడు. ఎలా? తలగోకున్నాడు జగదీష్. ఆయన ఎప్పుడు ఇంత ఉండేదేగా. మీరు కాఫీ తీసుకుంటున్నాయా అంటూ మౌనంగా తన

తకు జగదీష్కు కాఫీ అందించి అక్కడ ఉన్న అనవసరం పెంచి చకచక వెళ్లిపోయింది కౌముది. తమ కోసం ఇంకొకరున్నారన్న ఆలోచనే ధైర్యాన్ని సమకూరుస్తుంది. అయితే వాస్తవాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని గుర్తించలేకపోవడం ఒక రకంగా ఆ వ్యక్తి బలహీనతేమో. అలాంటి వారికి బహుశా అన్ని విషయాలను సమంగా చేయడంలో వెనుకంజ వేస్తుంటుందనిపిస్తుంది అజయ్కు. కాఫీ తాగాక ఇద్దరు షికారుకు బయలుదేరారు. వారిద్దరిని గమనించిన కౌముది మధురనే నవ్వుకొని తన పనిలో నిమగ్నమైంది. కాలేజీ గ్రౌండ్స్లోకి ఎంటర్ అయిన జగదీష్ మౌనంగా ఉన్న అజయ్ను పలకరించాడు. అబ్బబ్బా, ఆ మూడు నుంచి ఇంకా బయటికి రావా, నన్ను నీ తోడు ఉండమంటావా వెళ్ళమంటావా అంటూ విసుక్కున్నాడు. ఆగాగు, వారించాడు అజయ్ తన స్నేహితుణ్ణి. ఆ సరే గాని ఈ మధ్యకాలంలో ఈ ఆడవాళ్ళు ఎందుకురా వాకింగ్కి ఎక్కువ వస్తున్నట్లుగా ఉంది, ఈ మార్పు నువ్వు గమనించావా? బాగుందిరా, వాస్కోడిగామా ఇండియాను స్పైసీ పంటల ఆస్వాదన కోసం మా సముద్ర మార్గం చూసినట్లు కనుక్కున్నాలి కాని సంబరం అంటూ స్నేహితుడు జగదీష్ను మాటలకు దింపేసరికి ఆనందించాడు అజయ్. అమ్మయ్యా, మా వాడు మళ్ళీ మామూలయ్యాడనుకుంటుండగా సంతోషంగా ఓ చెట్టు వచ్చి ఆగారు ఇద్దరు. చుట్టూ పచ్చిక బయళ్ళ అందంతో, అందంగా తీర్చిదిద్దిన పూల మొక్కలతో, నీడను అన్ని వేళలా అందించే గుబురులతో, గుబురు కొమ్మలతో కూడిన చెట్లు, మానులు, మొక్కలు, వికసించిన పువ్వులు తమ పరిమళాన్ని అందరికీ పంచమని చిరుగాళ్ళకి వేడుకుంటున్నట్లుగా, నీటి బిందువులతో మీరున్నారన్నట్లుగా, నేను బరవెక్కానమ్మా, కాసేపు నన్ను మాత్రమే ఈ సుగంధార పరిమళాన్ని ఆస్వాదించని అన్నట్లుగా ప్రకృతి ఆస్వాదిస్తోంది. వారలా ఉండగానే కోయిల పాటలు వినిపించేసరికి వాళ్లకు వినసొంపుగా అనిపించి ఇద్దరు ఒకరికొకరు చూసి నవ్వుకున్నారు. ఒరే, నాకు చాలా బేజారుగా ఉందిరా, దాదాపు 2 సంవత్సరాల నుంచి ఏ పని లేక, ఉద్యోగం రాక, వ్యాపారం నిలదొక్కడానికి పెట్టుబడి లేక, కుటుంబ భారనంతా కౌముది మీదనే వేసి పిల్లాడితో సమంగా నేను ఇంట్లోనే ఉండిపోయాను. ఆ మాట వివరిస్తున్నప్పుడు కనులు తనకు తెలియకుండానే చెమర్చాయి. తనకు తెలియకుండానే చేతులు చేవేసి నిమిరాడు జగదీష్. పొగ్గు కోసిన దుఃఖాన్ని తమాయించుకున్నాడు అజయ్. అదేట్రా చిన్నపిల్లాడిలా, కాదురా, వర్క్ అంతా కౌముది మీదే పడుతుంది, ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువయ్యాయి, ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది, ఇల్లు చేరితే రాత్రి 10 అవుతుంది. అలాగా నిజంరా, తను తిరిగి ఇల్లు చేరేంత వరకు నాకు దిగులుగానే ఉంటుందిరా, ఏదైనా ప్రశ్నిస్తే విసుకుంటుంది, మరి నేను వాదిస్తే ఆ రోజంతా యుద్ధమే అనుకో ఇంట్లో. కాలంతో పాటు మనము మారాలిరా, ఇది మహిళా లోకం, ఆడ అనే మాట చాలా చివరిగా వినిపించే రోజులు మునుపు, పూర్తిగా మారిన కాలం ఇది. ఇటు గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ రాయితీలు, ఉద్యోగాల్లో వారికే ముందు ప్రాధాన్యత, లక్కీగా చదువులను వారే ముందున్నారు ఇప్పుడు. నిజమేరా, ఆనాడు నేను ఉద్యోగం చేసిన చోట చాలా మోసం చేశారు, చేసుకున్న నాళ్ళు గొడ్డు చాకరి చేయించుకుని ఓడమల్లన్న బోడిమల్లలాగా నన్ను వెలివేశారు. ఈ సంసారం నడిపించుకోవడానికంటూ నేనే ఆ సంస్థలో చేయకూడని పనులన్నీ చేయించి చివరకు నన్ను చెరుకు నుంచి రసం పిండినట్ల పిప్పి వేసి నాకు రోగం అంటిగట్టేసి అనిమే వచ్చేలా చేసి నన్ను వదిలేశారు. పోనీలేరా, చెడు గుణం మర్చిపో, చెడుతనం మర్చిపో, ఇప్పుడు వాటి గురించి ఎందుకు, ఉన్నంతలో హాయిగానే ఉన్నావుగా సముదాయించాడు జగదీష్. నేనుండం కాదురా, తనే అలా చూసుకుంటుంది, నిజంగా భార్యగా నా జీవితంలో ఉండటం నా అదృష్టమేరా. మొదట్లో ఏవో చిన్న చిన్న వాదోపవాదాలు జరిగేమో కానీ దాదాపు 1 సంవత్సరం నుంచి ఏదో అద్భుత శక్తి నన్ను తన రూపంలో నడిపిస్తున్నట్లుగా ఉందిరా. కరెక్ట్, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడావు. ఏ, అక్కడ మా చెల్లెలు నేను ఇలా చూసుకుంటుందా లేదా? డబుల్ డిగ్రీ, బీఎడ్ పూర్తి చేసి ప్రైవేట్ స్కూల్లో పనిచేసి ఆ మహమ్మారి అంటువ్యాధి రావడంతో అన్ని స్కూల్స్ బంద్ అయ్యాయి. తర్వాతేగా ఇంతదాకా పిలిపే లేదు. క్రిస్తీనగా చేయడానికి ఉద్యోగం ఏదైనా కానీ, మరి నేను వ్యాపారం చేసేవాడిని కాదా, అది బంద్ చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ వారి బాగోలు చూసుకుంటూ కాలం గడపడమేనా? ఇలా నీకు ఓకేరా, చిన్నప్పటి నుంచి మీ కుటుంబ సంప్రదాయాలు ప్రకారం అలవాటయ్యే పాత్రలు తోపడం, వాషింగ్లో దుస్తులు వేయడం, ఆరవేయటం, ఐరన్ చేసి అన్నిటికీ సర్ది వేయడం. అబ్బా, ఆపరు ఆపు, ఎవరైనా వింటే పరువు పోతుంది. పరువా ఆ మాట అనుకురా, మనలాంటి భర్తలున్న భార్యలందరికీ మనలాంటి వాళ్ళ వల్లే మనకు పరువు పోతుంది అనుకోవడం తప్పురా, వాళ్ళ నుంచి మనకే పరువు పోతుంది అనుకోవడమే ఒప్పు. అవునా కాదా, నువ్వు చెప్పే నిజమనుకో, కాకపోతే ఏంటా ఈ గవర్నమెంటు స్టేటు సెంటర్లో ఎంతవరకని ఫుల్ శాలరీ ఇస్తుండేది, జనాభాలో క్షణక్షణానికే పెరిగిపోతున్నాయి కానీ ఎక్కడో కొద్ది చోట్ల మటుకు కాంట్రాక్ట్ బేస్ మరియు ఉద్యోగాలు ఇచ్చి కడుపు ఆకలి అర్థమైనా అందించే చాలులే అన్నట్లు అరచేతిలో వైకుంఠంలా ఆహారం పేరులో ఆహారం ఎవరి పేరుతో ఉందో అనేటట్టు తింటున్నారు కుటుంబ సభ్యులు. పరిస్థితులకు తల వంచి విధులు నిర్వర్తించి పర్మనెంట్ జాబ్గా ఫీల్ అవుతుంటే ఉండాల్సి వస్తుంది ఈ కాలం. గుడ్డిలో మెల్లలాగా బ్రతికే చాలనుకున్న చదువుకున్న మన విద్యావంతులకు కరోనా ఒక పెద్ద అడ్డంకిగా అనిపించింది. అంతేకాదు,
ఈ కంప్యూటర్, నెట్ బ్యాంకింగ్ ఒకటేమిటి, అన్ని సెట్టింగ్స్, అన్ని నెట్టింగ్స్. మనం నేర్చుకున్న రోజుల్లో అంతలా డెవలప్మెంట్ లేదు.

ఇప్పుడు దానికోసం ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే రోనా రోనా అంటుకుంటూ ఏడ్చినట్లు వచ్చి కరోనా అందరినీ ఏడ్చేలా చేసింది. మనలాంటి వారికి జాబ్ అవకాశాలు అందంగా కనపడిన తాకలేని నక్షత్రంలాగా ఉండిపోయాయిరా. నువ్వు చెప్పేది నిజమే అజయ్. ఏదైతే అయ్యిందిలే, మన వాళ్లకు మనం ఇప్పుడు స్వతంత్రానికి మొహం వాచి ఉండేలా చేయలేం. ఇంకా మన పుణ్యం అనుకో, వారు జాబ్ చేస్తూ ఇలా ఇంటి పనిని చూసుకునేందుకు ఫిక్స్ అయ్యారు. అదేంటి జగదీష్ అలా మాట్లాడుతున్నావు? రెండు చోట్ల అలా యంత్రాల్లో పనిచేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోగలం? మానవత్వమైన మనకు లేదా? తద్వారా వారి ఆరోగ్యం దెబ్బతింటే ఎలా? ఆ తర్వాత మనమే కదా సఫర్ కావాల్సింది. కాలం మారుతుందంటారుగా, బహుశా ఇదేనేమో. జీవితంలో ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు తనకు తెలియనివి, ఇష్టం లేనివి చేయాల్సి వస్తుందనే అంటారు. అటువంటిది ఇదేనేమో. నడుస్తున్న ఇద్దరు వాకింగ్ చాలనిపించి ఓ బెంచ్పై చతికిలబడ్డారు. నిజానికి అలసింది వారి శరీరాలు కాదు, వారి ఆలోచనలోని వారి హృదయాలు. బాబు, స్వరం వినబడిన వైపు ఒకేసారి చూశారు ఇద్దరు. కాస్త మంచిని ఇస్తారా? రిక్వెస్ట్ చేసుకునేసరికి మంత్రముగ్ధులై ఇద్దరు ఒకే మారు వాటర్ బాల్స్ అందించేసరికి ఆయనకు చాలా సంబరంగా అనిపించింది. దాహం తీర్చుకున్నాక ఇద్దరిని పరిచయం చూసి, మీరు స్నేహితులా అని ప్రశ్నించాడు. అవునన్నట్లు తలవపారు ఇద్దరు. చాలా సంతోషం. ఎవరికైతే మంచి స్నేహితులు ఉంటారో వారి సంసారాలు అంతే సంతోషంగా జీవిస్తుంటాయి. మంచి అంటే ఏంటి? మన గురించే కాక ఎదుటివారి గురించి చింతించే గుణమేగా. అది మీ ఇద్దరిలోనూ మెండుగా ఉంది. కాబట్టి మీ కుటుంబాలు నిత్యము ఆనందించగలవని నేను నమ్మకంగా చెబుతున్నా. అది కాదు, ఇంతకు మీరెవరు? మేము మీకెలా తెలుసు? మీరు ఏ విషయం గురించి చర్చించుకుంటున్నారో నాకు అర్థమైపోయిందిగా. చూడండి, మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక నిజమైన విధి మగాళ్ళమై జాబు వ్యాపారం లాంటివి చేసి డబ్బు సంపాదించి కూడబెట్టి భార్య బిడ్డలను పోషించాలనేది ఒకప్పటి కాలం. మరి కాలం మారిందిగా, సమాజము మారింది. ఒకప్పుడు ఆడవారంటే రోడ్లపై, షాపుల్లో, ఇతరత్రా కనపడవాళ్లే కాదు. కానీ ఇప్పుడు కనబడే 80% మంది వారే. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ఒకచోటేంటి కూరగాయల మార్కెట్ మొదలుకొని షేర్ మార్కెట్ వ్యవహారాల దాకా వారేగా. అలాంటప్పుడు వారు చేసే ఆలనా పాలన మనవారికేగా. అంటే తప్పు కాదుగా. ఊరగా చూస్తూ తను మాట్లాడడం ముగించాడు కొత్తగా పరిచయమైన మూర్తి. చూడండి, మన మహిళలకు మనమేగా విలువివ్వాల్సింది. వారు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క బాధ్యతను మనం పంచుకున్న నాడేగా వారు ఎంతటి కష్టమైనా మర్చిపోయి ఆనందంగా ఉండగలరు. నాకు నేనే గొప్ప అని తనెప్పుడూ అనుకోదు. నేను అందంగా ఆగుపించాలని తనెప్పుడూ అనుకోదు. నేను ఆనందంగా ఉండి తీరాలి అని తనెప్పుడు మనసు హెచ్చరించినా సమాజంలో తన వ్యక్తిత్వం ఉన్న మనిషిలాగే ప్రవర్తిస్తుందే గాని తనలోని దుఃఖం, లేనితనం బయటపడనేయకుండా బయట పనులన్నీ చక్కబెట్టుకుని బాస్ దగ్గర నుంచి ప్యూన్ వరకు చేసే వెకిలి చేష్టలు, చూసే చూపులు, ఇవి అన్నీ మర్చిపోయి ఇంకొకటి ట్రావెలింగ్. ఒకటి అది 6 చక్రాల గవర్నమెంట్ బస్ అయినా, 4 చక్రాల క్యాబ్ అయినా, 3 చక్రాల ఆటో అయినా, ఇవేవి కాకపోయినా సొంత వెహికల్ స్కూటీ లాంటి వెహికల్స్లో ప్రయాణం చేసేవారికైనా సవాళ్లు చాలానే ఉంటాయి. నిజమే అనిపించింది స్నేహితులిద్దరికీ. మనం మగాళ్ళమయ్యా, ఎటైనా వెళ్ళగలం, ఏ వేళైనా తిరిగి రాగలం. వాటికి విరుద్ధంగా ఈ వనితలు కానీ విధులు నిర్వర్తించాల్సిందేగా. తెచ్చే భత్యం జీతం తక్కువైతే మనం ఊరుకోగలమా? ఊరికే ఉండగలమా? ఆ పెద్ద అయిన మూర్తి మరేదో చెబుతుండగానే అడ్డు తగిలాడు జగదీష్. ఇంతకు మీరెవరో తెలుసుకోవచ్చునా? ఇంత వివరంగా వివరిస్తున్నారు, మీ అనుభవమా అంటూ అడ్డగించాడు. అనుభవమే బాబు, నా తొందరపాటుతనమే. నాకు ఒంటరితనం మిగిల్చిన చేదనుభవం. ప్రతి ఒక్క విషయాన్ని, ముఖ్యంగా ఎదుటివారి బాధ, వేదన, చింతన అన్నింటినీ తేలికగా తీసిపరేసే నా స్వభావమే నన్ను ఇలా నా బాగోగులు చూసే తల్లిలాంటి నా భార్యను నేనే పోగొట్టుకునేలా చేసి ఉన్నప్పుడు విలువ తెలియదన్నట్లు తను ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయి తనంటూ ఉంటే బాగుండేది అనిపించే విలువైన ఆలోచనతో నేను జీవిస్తున్నా. బాబు, నా మాట వినండి. కాలమే కాదు, మనము ఆ ప్రభావానికి మారాలి, పూర్తిగా మారి తీరాలి. మన జీవితం, జీవనం సంపూర్ణంగా మన వాళ్లకు ఉపయోగపడినప్పుడే జీవితం సార్థకమయ్యేది. వస్తా బాబు, వస్తా. నా మనవడు మనవరాలు స్కూల్ నుంచి నేను ఇంటికి తీసుకెళ్లాలి అంటూ మారు మాట్లాడకుండా కొంత దూరంలో ఉన్న తన కారును సమీపించి ఒక క్షణంలో స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు మూర్తి. స్నేహితులిద్దరు కాసేపు విస్తుపోయారు. ముందుగా తేరుకున్న అజయ్, జగదీష్ మనం రేపు కలుద్దాం సరేనా? అదేంటా, నేను ఇంతదాకే, నేను నీతో పాటు వస్తా. నో, నువ్వు ఇంటికి వెళ్ళిపో. విన్నావుగా ఆ మూర్తి మాటలు? మన వాళ్లకు మనం ఏదో చేయడం కొదవైందట్లే ఉంది. ప్లీజ్ నువ్వు ఆలోచించు. చెల్లెమ్మకి ఏదైనా ప్రామిస్ లేదా తనదేమైనా నేను పదే పదే కోరుకునేది. బాయ్ అంటూ పరుగులను నడకతో వెళ్ళిపోయిన అజయ్ వైపు చూసి మెల్లిగా తన ఇంటివైపు అడుగులు వేశాడు జగదీష్. కౌముది, కౌముది అంటూ గట్టిగా పిలిచాడు.

0: గుమ్మి చేరుకగానే అజయ్ ఉలికి పడ్డట్టు లేచి నిల్చుంది. ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న కౌముది. ఏమైందండి అంటూ హడావిడిగా భర్త దగ్గర చేరింది. మీ అమ్మ ఫోన్ చేసిందా? తను చాలా రోజుల నుంచి రమ్మంటుందిగా, నీకు వీలు చూసుకొని చెప్పు, వెళదాం సంతోషంగా చెప్పాడు. ఆనందం పట్టలేని కౌముది భర్తను గట్టిగా హత్తుకుంది. నవ్విన అజయ్ మరింత గట్టిగా కౌగిలించుకొని మరి అంటూ నసిగాడు. మౌనంగా కళ్ళలోకి చూస్తూ పోయింది కౌముది ఆరాధనతో. నాకు ఏ జాబ్ లేదుగా, మీ అమ్మకి ఏమని చెబుతావు? అదేంటండి, ఈ మధ్య జాబ్ వచ్చింది చెబుతా, అదేం పెద్ద విషయమా అన్నింది. ఆ మాట విన్న తను చాలా సంతోషించాడు. కౌముది, నీ మనసెంత గొప్పది అని మనసులోనే అనుకున్నాడు అజయ్. మరోవైపు ఇల్లు చేరుకున్న జగదీష్కు గుమ్మంలోనే భార్య నవ్వుతూ అగుపించింది. వచ్చారా, రండి, ఈ మంచిని తాగండి అంటూ అందించింది. భార్యమణి అంటూ పిలిచాడు. ఏమిటన్నట్లు చూసింది. భర్త సంతోషంగా ఉంటేనే అలా పిలుస్తాడని తనకు తెలుసు. ఎన్నాళ్ల నుంచో అడుగుతున్నావుగా, ఆఫీస్ పని అంటూ, పిల్లల చదువు అంటూ, ప్రమోషన్ కోసం అంటూ టూర్కు వెళదామంటే వాయిదా వేస్తూ ఉన్నా. నెక్స్ట్ వీక్ మనం కంపల్సరీ టూర్కు వెళదాం, సరేనా? భర్త హామీ ఇచ్చేసరికి ఆదమరిచి ఒడిలో గువ్వాలా ఒదిగిపోయింది ఆ భార్యామణి. భర్త తలని మెరుతూ అలాగే ఉండిపోయాడు జగదీష్.
1: ఈనాటి తుంగభద్ర కథలు శీర్షికన కాంప్లెక్స్ కథానిక విన్నారు. రచన శ్రీ వి నిరంజన్ కుమార్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. చిత్రసీమ. ఈనాటి ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సంబరాల రాంబాబు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆరపించిన గీతం. గీత రచన రాజశ్రీ, సంగీతం వి కుమార్.

కార్యక్రమంలో చివరిగా అభయ్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత ఆలపించిన గీతం. సంగీతం శంకర్ ఇషాన్ లాయ్.

చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన గిరిజన లబ్దిదారులకు ఉపకార వేతనాన్ని అందించే కార్యక్రమంలో రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య అనేది సాధికారతకు శక్తివంతమైన సాధనమన్నారు. వ్యక్తులను చైతన్యవంతులుగా సమర్థులుగా విద్య తీర్చిదిద్దుతుందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతకు సాధికారత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిరంతర ప్రయత్నాలు చేస్తోందని రాష్టపతి తెలిపారు. ప్రభుత్వ ఉపకార వేతన పథకాలు గిరిజనుల జీవితాలను మార్చివేశాయని చెప్పారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, దానిని గుర్తించి అభివృద్ది చెందడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని ద్రౌపది ముర్ము తెలియజేస్తూ,
1: मुझे ये जानकर प्रसन्नता हुई कि उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खुलती है. अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है. कोई युवाओं को अन्य देशों के प्रतिष्ठित विश्वविद्यालय में भी अध्ययन का अवसर प्राप्त हुआ है. अपने कठिन परिस्थितियों का सामना करते हुए जो उपलब्धियां हासिल की है वे लाखों युवाओं के लिए प्रेरणा के स्रोत है.
0: ఇమిగ్రేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు అనుమతి పొందిన సమయం కన్నా ఎక్కువ రోజులు భారత్లో ఉండాలంటే వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంటూ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేసింది. భారత్కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుంది. మరింత కాలం దేశంలో కొనసాగాలంటే వీసా గడువు ముగియకముందే రిజిస్టేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు పూర్తయిన తర్వాత 14 రోజుల్లోపు పొడిగింపుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను

0: ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మూడవ పక్షం ప్రమేయం అవసరం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. భారత్ నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు, అలాగే తదనంతరం నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% గుర్తించబడినప్పటికీ కొన్ని అపరిష్కృత విభాగాలున్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తప్పుపట్టారు. జమ్మూకాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని జైష్వాల్ పేర్కొంటూ,
1: కన్సర్నింగ్ ఇండియా నేపాల్ బౌండరీ యాజ్ వెల్ యాజ్ ది సబ్సిక్వెంట్ స్టేట్మెంట్ మేడ్ బై ది నేపాలీ ఫారెన్ ఆఫీస్ ఆన్ దిస్ మ్యాటర్, వై క్లోజ్ టు 98% ఆఫ్ ఇండియా నేపాల్ బౌండరీ హ్యాస్ బీన్ డిమార్కేటెడ్ అండ్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ నో మ్యాన్స్ ల్యాండ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బయోలాటరల్ మెకానిజమ్స్ టు డీల్ విత్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బౌండరీ మ్యాటర్స్. ఇట్ షుడ్ బి క్లియర్ టు ఆల్ కన్సర్న్డ్ దట్ దర్ ఇస్ నో రూల్ ఫార్ ఎనీ థర్డ్ పార్టీస్ ఇన్ అ బయోలాటరల్ మ్యాటర్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్.
0: దేశంలో ఇప్పటి వరకు ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చినవారు, అలాగే ఆ దేశం గుండా ప్రయాణించిన వారికి ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కంఠరాల నొప్పి, విరేచనాలు, కారణం తెలియని రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని ఆ మంత్రిత్వ శాఖ సూచించింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్, జస్టిస్ అరుణ్పల్లి, జస్టిస్ వెంకట సుబ్రహ్మణి న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37 చేరింది. అదేవిధంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2 చేరింది. జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ జర్మనీలోని తూరింగియా రాష్ట మంత్రి మారియో వైట్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫోటోనిక్స్ పరిశ్రమల నేతృత్వంలోని డీప్టెక్ భాగస్వామ్యాలపై న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత జర్మనీ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంతో పాటు ప్రజల మధ్య కూడా బలమైన సంబంధాలున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పరిశోధనలు, ఆవిష్కరణలు పారిశ్రామిక అభివృద్ది రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, నీటి సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సాంకేతికతల విషయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ గణనీయమైన అవకాశాలను అందిస్తోందన్నారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలలో కొనసాగుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనే విషయంలో ఆఫ్రికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు సిడిసిలకు 2వ విడత వైద్య సహాయాన్ని భారత్ ఈరోజు పంపింది. ఇందులో రక్షణ పరికరాలు, రోగ నిర్ధారణ పర్యవేక్షణ పరికరాలు, మందులు, పోషకాహార సప్లిమెంట్లు ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారతదేశం ఆఫ్రికా సిడిసికి వైద్య సహాయాన్ని పంపించిందని తెలిపారు. ఈ 43 టన్నుల వైద్య సామాగ్రి అక్కడి ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసాన్ని జైశంకర్ వ్యక్తం చేశారు. వాతావరణం. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఉరుములతో కూడిన వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కర్ణాటక, కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో భారీ వర్షాలు రేపటి వరకు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
2: South West monsoon is likely to set in over Kerala around 4th June 2026. Apart from that, isolated heavy to very heavy rainfall, that is rainfall amounting 7 to 20 cm, very likely over Kerala during next 7 days. Also, isolated heavy rainfall, that is rainfall amounting 7 to 11 cm, likely over Tamil Nadu and Karnataka during next 6 to 7 days. Moderate to severe thunderstorm activity along with gusty wind speed reaching 40 to 50 likely over many parts of the country.
0: జాతీయ పంచాయతీ అవార్డుల 2025 ప్రధానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 42 పంచాయతీలకు అవార్డులను ఈ సందర్బంగా ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 34 గ్రామ పంచాయతీలకు, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం

0: విభాగం కింద 8 పంచాయతీలకు అవార్డులు అందజేయనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74267 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమై చివరకు 382 పాయింట్ల లాభంతో 74669 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 23483 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.28 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93.96 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4528 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మషతిలతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో ఉన్న అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల పాల్ మషతిలకు ఉన్న దృఢ సంకల్పాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన తెలియజేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
4: తరం మారింది శ్రీ చైతన్య.

0: టీచర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: sectors, which India considers sensitive because of the farmers and small producers. As I said in the beginning, that it is a win-win situation. While India gains access to almost 98-99% of the market, Oman's exports to India will have access only to 78%. So which means that India has an opportunity of growing the trade while retaining its trade balance in its favor.
1: Well, thank you so much, A.K. Bhattacharya, economic analyst, for being with us on this program and talking extensively on the India-Oman SEPA, Comprehensive Economic Partnership Agreement, which is leading to strengthening bilateral economic cooperation. Thank you, AKB.
0: Thank you very much for having me.
2: You were listening to a discussion on India-Oman Comprehensive Economic Partnership Agreement, SEPA, Strengthening Bilateral Economic Cooperation. The participants were A.K. Bhattacharya, economic analyst, and Arjun J. Chaudhary, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on a mobile app, News on AIR. This program is also available on a YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044. Spotlight.
3: Akashvani కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. మరి మన శ్రోతలు రెడీగా ఉన్నారు, వారిని పలకరిద్దాం. హలో హలో నమస్కారం అండి, కర్నూలు ఎఫ్ఎం రేడియో.
4: నమస్కారం, శుభ సాయంత్రం సార్.
3: శుభ సాయంత్రం, చెప్పండి మీ పేరండి.
4: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాష సార్.
3: మస్తాన్ భాష గారు బాగున్నారా?
4: బాగున్నా సార్, బాగున్నారా?
3: నేను కూడా బాగున్నానండి. చెప్పండి మరి, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
4: ఇవాళ ప్రముఖ దర్శకులు ఇళయరాజా గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ
3: అచ్చా, ఓకే.
4: ఆయనకి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ,
3: ఓకే,
4: అభినందన సినిమాలో నుంచి,
3: ఓకే,
4: మంచు కురిసే వేళలో. మా ఫ్రెండ్స్ ఉన్నారు, పేర్లు ఏమైనా
3: చెప్పండి. చెప్పండి, పర్లేదు పర్లేదు, చెప్పండి.
4: ఓకే సార్, ఆళ్ళగడ్డ పాలెం పోలే గారు,
3: కర్నూలు
4: బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, గురుశంకర్ గారు, అనుగుల మోహన్ గారు.
3: ఓకేనండి, వాళ్ళందరి కోసమా?
4: అంతే అంతే సార్, వాళ్ళందరి కోసం కాదు సార్, మామూలుగా కొద్దిగా వాళ్ళు వింటుంటారు, కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవాళ వాళ్ళ కోసం కాదు, ప్రముఖ దర్శకులు ఇళయరాజా గారి ఆయనకి డెడికేట్ చేస్తా.
3: ఓకేనండి,
4: ఈ పాట మన ఇళయరాజా గారికి అంకితం.
3: అవునవును, ఎలాగో బయట కూడా వర్షం పరిచింది, దాంతోపాటు ఈ మంచు కురిసే అనే పాట దానికి కాస్త రిలెవెంట్ ఉంది. ఓకేనండి,
4: బాగుంటుంది.
3: అదే అదే,
4: రాత్రి బాగుండాలి, అందులో మనం ఉండాలి, సంతోషం సార్.
3: ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్ అండి.
4: గుడ్ నైట్.

0: ¿Aló? ¿Aló? ¿Aló? కర్నూల్ ఎఫ్ఎం రేడియో, చెప్పండి మీ పేరండి. హలో,
1: గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే.
0: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ పేరండి.
1: బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం, హైదరాబాద్.
0: బాలాజీ.
1: అవును సార్.
0: ఓకేనండి, బాలాజీ గారు వనస్థలిపురం నుంచి ఫోన్ చేస్తున్నారా?
1: అవునండి. ఎలా ఉన్నారు
0: ఓకేనండి,
1: సార్? బాగున్నారా?
0: నేను బాగున్నానండి. మీరు బాగున్నారు కదా?
1: చాలా హ్యాపీగా ఉన్నాను.
0: మంచిదండి, అలాగే ఉండాలి ఎప్పుడు కూడా. మరి మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: ఒక అరుదైన పాట. ఎస్పి భయంకర్ మూవీ అవైలబుల్ ఉందా సార్?
0: ఎస్పి భయంకర్. ఎస్పి భయంకర్ మనకు ప్రస్తుతానికైతే అందుబాటులో లేదండి. ఎస్పి పరశురామ్ ఉన్నారు, భయంకర్ లేరు.
1: ఇంకోటి మనుషులు చేసిన దొంగలు మూవీ ఉందండి.
0: ఏదండి? మనుషులు
1: చేసిన దొంగలు.
0: అచ్చా, మనుషులు చేసిన దొంగలు లేరు, దేవుడు ఉన్నాడు.
1: ఓకే. హేమా హేమిలు మూవీ.
0: హేమా హేమిలు. దీంట్లో ఏ పాట అండి? ఏదండి? మీ వాయిస్ చాలా లో వస్తుంది నాకు, కొంచెం గట్టిగా సౌండ్ పెంచుతారా?
1: నీ కొంటె కళ్ళకు నీరాజనాలయం ఉంటుందండి.
0: నీ కొంటె కళ్ళకు నీరాజనాలు. ఓకే, నీ కోల కళ్ళకు.
1: రైట్ అండి.
0: ఓకేనండి, ఆ పాటేనా?
1: ఆ పాట అండి.
0: ఓకేనండి, మీకోసం ఆ పాటను ప్రసారం చేస్తున్న మీరు ఆనందించండి. ఓకేనండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అండి.

0: హలో హలో, నమస్కారం అండి. కర్నూలు ఎఫ్ఎం రేడియో.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం, చెప్పండి, మీ పేరండి?
1: నా పేరు కీర్తి రాజ్కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి సార్.
0: అచ్చా, నిజామాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నారా?
1: చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను సార్.
0: అచ్చా, చెప్పండి, ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను రెడీమేడ్ గార్మెంట్ లో వర్క్ చేస్తున్నా సార్, ఇప్పుడే డ్యూటీ దిగాను.
0: అచ్చా, మరి ఫోన్ చేశారా?
1: లేదు సార్, ఇప్పుడు వెళ్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను. అచానక్ మీ మొబైల్ తగిలింది, చాలా హ్యాపీగా ఉంది.
0: చెప్పండి,
1: మీతో మాట్లాడినట్టున్నాను చాలా రోజుల క్రితం.
0: అట్లానా?
1: అవును సార్, అవును సార్. ఆలు మొదలు సినిమా నుంచి ఏదైనా ఒక నాగేశ్వరరావు పాట డ్యూయట్, నాగేశ్వరరావు వాణిస్తుంది ఏదో డ్యూయట్ ఉంటది.
0: అచ్చా అచ్చా,
1: ఆలు మొగలు చిగురేసే మొగ్గేసే అనే పాట అనుకుంటాను.
0: దీంట్లో మనకు ఆలు మొగలు కొత్తది కూడా ఒకటి ఉంది.
1: అవునా? ఇది 1976-74 పడుతుంది సార్. ఏదా మీకు ఇష్టమైన పాట, ఈ ఆనంద సమయంలో మీకు నచ్చింది.
0: అచ్చా, అలాగంటారా? కాకపోతే మనకు ఈ ఆలు మొగలు దాంట్లో అయితే ప్రస్తుతానికి సంసారం మహాసాగరం అదొకటి ఉందండి. ఎందుకు కవ్వించేది అనేది ఒకటి ఉంది. 1959 మీరు అడిగిన దీంట్లో ఏ పాట ఏమంటారు?
1: ఏ పాట అయినా కానీ ప్రసారం చేయండి సార్.
0: ఓకేనండి,
1: మన కర్నూలు శ్రోతలందరికీ
0: ఓకే,
1: మా యొక్క నమస్కారాలు సార్.
0: ఓకేనండి,
1: తల్లిని కబుర్ కూడా చెప్పినట్టున్నారు.
0: అవునవునవును,
1: చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాట, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చాలా వేడిగా ఉంది.
0: మాకు బాగా చల్లగా కూల్ అయిపోయింది. త్వరలోనే మీకు కూడా ఋతుపవనాలు వచ్చేసి మిమ్మల్ని కూడా చాలా కూల్ చేస్తాయి. మరి మీరు అడిగిన పాటను ప్రసారం చేస్తున్న మీరు ఆనందించండి. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అండి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో,
4: హలో,
3: నమస్కారం అండి. కర్నూల్ ఎఫ్ఎం రేడియో. మీ పేరండి?
4: సార్, నా పేరు నరేష్ సార్, ముసాపేట నుంచి.
3: ముసాపేట నరేష్ గారు బాగున్నారు కదా?
4: చాలా బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
3: నేను కూడా బాగున్నానండి. చెప్పండి, మరి మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
4: సార్, ఖైదీ ఇన్స్పెక్టర్ సార్ సినిమా పేరు.
3: ఖైదీ ఇన్స్పెక్టర్ చెప్పండి.
4: సుమన్ గారిది ఖైదీ ఇన్స్పెక్టర్.
3: ఓకే, దీంట్లో ఏ పాట అండి?
4: పాపా పాపా అనే పాట సార్.
3: పాపా
4: ఓకేనండి.
3: మరి మీరు అడిగినట్టుగానే ఆ పాటని ప్రసారం చేస్తున్న మీరు ఆనందించండి. ఓకేనండి, చెప్పండి చెప్పండి. ఓకేనండి. మూసపేట నరేష్ అంటేనే ఒకటి సిగ్నల్ ఉంటుంది, చెప్పండి ఏది అది. మరి నవ్వండి, మరి నవ్వుతున్నారా? అయిపోయిందండి. ఓకేనండి, నేను మూసపేట నరేష్ గారు మరి పాట చేస్తుంది, విని ఆనందించండి. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్ అండి.

0: హలో హలో, నమస్కారం అండి. కర్నూలు ఎఫ్ఎం రేడియో.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి, ఏ పేరండి మీ పేరు?
1: నా పేరు వరలక్ష్మి సార్.
0: వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కర్నూలు సార్.
0: కర్నూలు నుంచి చేస్తున్నారా? ఓకే. కర్నూలు ఎక్కడండి? ఓకే ఓకే, వన్ టౌన్ ఏరియా. వరలక్ష్మి గారు, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: లవకుశ నుంచి.
0: ఓకే.
1: ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మ, ఆ సాంగ్ కావాలండి.
0: అచ్చా అచ్చా, ఊరకే కన్నీరు నింప, అదే కదండి?
1: అవునవును సార్.
0: ఓకే, మరి మీకోసం ఆ పాటని ప్రసారం చేస్తున్నా, విని ఆనందించండి. ఓకేనండి?
1: ఓకే సార్.
0: ఓకే, గుడ్ నైట్ అండి.
1: గుడ్ నైట్ సార్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హలో
1: నమస్తే
0: హలో
1: సార్.
0: నమస్కారం అండి, కర్నూల్ ఎఫ్ఎం రేడియో. మీ పేరండి?
1: మహమూద్ సార్, పందిపాడు.
0: మహమూద్ పందిపాడు. ఎక్కడండి, కర్నూలేనా?
1: ఇండస్ట్రియల్ ఎస్టేట్ పక్కన సార్.
0: ఓకే, చెప్పండి, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: డాక్టర్ చక్రవర్తి సార్, నీవు లేక వీణని పలకలేని అన్నదే పాట ఉంది సార్.
0: అవునవునండి,
1: అవునవును.
0: నీవు లేక వీణ.
1: అవును సార్.
0: ఏం చేస్తుంటారండి మీరు?
1: మాది టెంట్ హౌస్ ఉంది సార్ ఊర్లోనే.
0: ఓకే ఓకేనండి, మరి మీరు అడిగిన పాటని ప్రసారం చేస్తున్నా, విని ఆనందించండి. ఓకేనండి,
1: నమస్తే సార్. నమస్తే.
0: ఓకే, నమస్తే, గుడ్ నైట్ అండి.

0: హలో హలో, నమస్కారం అండి. కరోల్ ఎఫ్ఎం రేడియో, చెప్పండి, మీ పేరండి?
1: నమస్తే సార్, బాగున్నారా?
0: నమస్తే, బాగున్నానండి. మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: నా పేరు అనుగుణ మోహన్ సార్, మాది మున్రాయి గ్రామం, వరంగల్ జిల్లా.
0: ఓకే,
1: నాకు మూగ మనసులు ఉన్నాయి.
0: మూగ మనసులు. మూగ మనసుల్లో ఏ పాట అండి?
1: ఆ పాటలు చెప్పారు సార్,
0: చాలా ఉన్నాయి దీంట్లో పాటలు. ఈనాటి ఈ బంధం, ఈనాటి గోదావరి గట్టు మీద, గౌరమ్మ, తర్వాత ఏమండి? ఓకేనండి. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మీరు ఆఖరి శ్రోత. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్ అండి.

హలో, కర్నూలు ఎఫ్ఎం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఇంతవరకు ఫోన్ ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఏకచిత్ర గానం శీర్షికన బంగారు గుల్లోడు ఈ చిత్రం నుంచి పాటలు వింటారు. ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎస్పి శైలజ, నాగూర్బాబు, మిన్మిని. సంగీతం రాజ్ కోటి. వినండి బంగారు గుల్లోడు

ఏకచేతల గానం శీర్షికన మీరింతవరకు బంగారు బుల్లోడు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్పి శైలజ, నాగురుబాబు, మిన్మిని. సంగీతం రాజ్ కోటి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆత్మబంధువు చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం. సంగీతం కెవి మహదేవన్.

మీరు విన్న ఆ పాట గురువును మించిన శిష్యుడు చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్ జానకి, సంగీతం రాజన్ నాగేంద్ర. ఇప్పుడు వినండి భూ కైలాస్. ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం, సంగీతం ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: బాలభారతం ఈ చిత్రం కోసం ఘంటసార్ ఆలపించిన గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: బడిపంతులు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం కెవి మహదేవన్.
1: నీ నాకు

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తుంది.

0: The education kosam special gold loan. Call 1-800-420-2233.
1: గండికోట రహస్యం. ఈ చిత్రం కోసం పి సుశీల ఆరపించిన గీతం, సంగీతం టివి రాజు

0: శ్రోతలు ఇంతవరకు అలనాటి మధుర గీతాలు విన్నారు.
1: సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
2: ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకబా.
1: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
2: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
1: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
3: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
4: ఊరుకుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్డర్ తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
5: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు. 11 గంటల 5 నిమిషాలకు

ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసే ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ముందుగా హిందీలో వార్తలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయములో సమయం సరిగ్గా 11:45. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై ప్రభాత ప్రసారములు కలుద్దాం. మరి అందాక సెలవు మీ రామ్ చంద్. జై హింద్.

సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై ప్రభాత ప్రసారంలో కలుద్దాం. మరి అందాక సెలవు, మీ రామ్ చంద్. జై హింద్.